ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 16వ తేదీ, బుధవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి సరిగ్గా 46 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన సాదృశం. ఈ అంశంపై శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజని కార్యక్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం 6:15. 6:35 ప్రసారమయ్యే పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. 7:00 కామారెడ్డి జిల్లా సమాచార లేఖ నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం గురించిన కొన్ని వివరాలు, అనంతరం ఇది మన చట్టం శీర్షికన స్థిరాస్తి కొనుగోలు వినియోగదారుల హక్కుల గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు జరిపిన సంభాషణ ప్రసారమవుతుంది. ఈ రెండు అంశాలు నేటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగంగా శ్రోతలు 7:15 వినవచ్చు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రాఘవాచారి గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వైలిన్పై శ్రీ మల్లెల తేజస్విని గారు, మృదంగంపై శ్రీ హెచ్ యశ్వంత్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ ఉదయం 9:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్న శేషవాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కానుంది. ఈ ఉదయం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో జి కళ్యాణి గారు ఆలపించిన కొన్ని భక్తి గీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వైలిన్పై శ్రీ టి శ్రీవత్స, మృదంగంపై శ్రీ పి రామచంద్ర శర్మ. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై కాసన్న గారి గాత్రం 11:30. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ రాహుల్ అరవింద్ దేశ్పాండే, తబలాపై శ్రీ సిహెచ్ రఘునాథ్, తాన్పురాపై శ్రీ ఎం నరహరి. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. 1:20 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేను కబుర్లు, గృహ విజ్ఞాన జ్యోతి. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5:00 వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి పోలవేణి మధునమ్మ గారి బృందంచే ఆలపించిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వరి సాగు విధానం గురించి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు అందించే వివరాలు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ సైంటిస్ట్ డాక్టర్ పి అర్చన గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. 7:45 వికసిత్ భారత్ శీర్షికన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖాధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం.

0: They issued fresh but very brief emergency alerts in Mecca, Jeddah and Taif in the context of potential Houthi attacks. The alerts were lifted in just a few minutes, with authorities saying the danger had passed. In men's cricket, India defeated Afghanistan by 7 wickets in the second T20 international at the Arun Jaitley Stadium in Delhi last night to take an unassailable 2-0 lead in the 3-match series. Chasing a target of 160 runs, India comfortably reached 163 for 3 in 14.5 overs. The third and the final match of the series will be played at the same venue in Delhi tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం సరిగ్గా 6:10. ఈనాటి భావన కార్యక్రమంలో సాదృశం, ఈ అంశం గురించి శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి లఘు ప్రసంగం ఇప్పుడు విందాం.
2: మన సమాజంలో కానీ, మనం నివసిస్తున్న ప్రాంతంలో కానీ సకల సద్గుణాలు కలిగిన వ్యక్తి తారసపడితే ఆ వ్యక్తిని శ్రీరామచంద్రుడితో పోల్చటం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అంటే వాల్మీకి రచించిన రామాయణ కావ్యంలో శ్రీరాముని అన్ని సద్గుణాలే ఉన్న ఒక నాయకుడిగా చిత్రీకరించటంతో ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ అటువంటి గుణాలు కలిగిన వారు తటస్థపడితే శ్రీరామచంద్రుడి వంటి వారని అభివర్ణిస్తారు. అటువంటి దృష్టాంతాలనే సాదృశ్యంగా పేర్కొంటారు. మహాభారతంలో కర్ణుడు ఖ్యాతి జగత్ విఖ్యాతం. సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడి వల్ల తన కుమారుడైన అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన దేవేంద్రుడు పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచ కుండలాలను కోరటం, అందుకు కర్ణుడు సంతసించి వాటిని దేవేంద్రునికి దానం చేయటం వంటి సంఘటనలను నేటి జీవిత విధానంలోనూ మలుచుకొని ఆస్తిపాస్తులను పేదలకు దానధర్మం కావించిన వారిని దానకర్ణుడితో పోల్చటం విదితమే. తెలుగు సంగీత విద్వాంసులెందరో ఉన్నారు. సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు అయిన త్యాగరాజస్వామిని అపర నారదుడిగా అభివర్ణించిన వారెందరో ఉన్నారు. నిజంగా నారదుడు గానాన్ని ప్రస్తుతం ఈ లోకంలో విన్నవారెవరూ లేరు. కానీ నారద మహర్షిని పురాణాలలో హరిభక్తునిగాను మధుర గాయకుడుగాను పేర్కొనటంతో శ్రీ త్యాగరాజస్వామిని వారితో పోల్చటం ఊహాజనితమైన విషయమే. కొందరు కలహప్రియులను కూడా నారదుడితో పోల్చటం జరుగుతూనే ఉంటుంది. పోతన పద్య మధురములను జంధ్యాల పాపజ్య శాస్త్రి ఉదహరిస్తూ ముద్దుంగార భాగవతం ననుచు పంచదారితో అదితివేమో ఘంటము మహాకవి శేఖర అని సంబోధిస్తారు. అంటే పంచదారతో తీపి పదార్థాలను చేయటం నేటి కాలంలో జరుగుతున్నది. కాబట్టి కరుణశ్రీ ఆ దృష్టాంతాన్ని ఎన్నుకున్నారు. పోతన కాలంలో పంచదార ఉందో లేదో అన్నది వేరే సంగతి. కానీ వర్తమాన పరిస్థితులలో పోతన కవిత్వానికది సాదృశ్యంగా నిలిచింది. అట్లాగే అందమైన ముఖార విందాన్ని చంద్రబింబంతో పోల్చే కవులెందరో ఉన్నారు. భారతదేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, నెహ్రూతో కలిసి పాల్గొన్న స్వాతంత్ర సమర యోధుడు, గాంధేయవాది, భారతరత్న పురస్కారం పొందిన తొలి భారతేతరుడు, నాటి బ్రిటిష్ ఇండియా పెషావర్లో జన్మించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీగా పిలవటం అనేది నిజమైన సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా గాంధీజీ అడుగుజాడలలో పయనించిన వారిని గాంధేయవాదులని, గాంధేయులని చెప్పుకుంటారు. కానీ ఒక గఫార్ ఖాన్ని మాత్రమే సరిహద్దు గాంధీగా చెప్పుకోవటం విశేషం. అయితే పిల్లలను తోటి పిల్లలతో పోల్చి వారితో సమానంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవటం సరైనది కాదు. పిల్లలను వారిలాగానే నడుచుకోమనటం తప్పు. అందువలన పిల్లల మనస్సు వికలమయ్యే అవకాశం ఏర్పడుతుంది.

0: కాని దుష్టులైన రావణాసురుడు, దుర్యోధనుడు, శకుని వంటి వారిగా దుష్ట సాంప్రదాయాల్ని అనుసరించే కొందరిని పోల్చటం జరుగుతూ ఉంటుంది. వారు అటువంటి సాంప్రదాయాన్ని వదిలి సజ్జనులుగా పేరు గడించి సమాజానికి ఎంతో కొంత మేలు చేయగలిగితే వారు సరైన సాదృశ్యాలకు అర్హులవుతారు.
1: మీరింతవరకు సాదృశ్యం శ్రీ పొత్తూరి సుబ్బారావు గారి భావజాలం విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆహార ఇవ సన్మనుజం సమస్తం రాగో విరాగ ఇవ సంవిశతి ప్రకామం యారాత్రినాథను హరే

0: ఆకాశవాణి సమయం 6:35. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు ఇప్పుడు విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల యొక్క ప్రాముఖ్యత. ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాలను ఉపయోగించి చక్కగా కాపాడుకొని, సంరక్షించుకొని చక్కటి లాభాల బాటలో నడవాలని రైతులందరికీ తెలియజేస్తున్నారు ఈ జాగ్రత్తలు. మిశ్రమ వ్యవసాయము లేదా సమగ్ర వ్యవసాయం అనగా రైతులు తమ కమతములో ఏకపంట సాగుకు బదులుగా నిర్దిష్ట ప్రణాళికతో కుటుంబ పోషకావసర పంటలను, పండ్ల తోటలను, కూరగాయలను, పశుగ్రాసాలను, తద్వారా పశువుల పెంపకం, మేకలు, గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం, ఇంకా ఇతర అనుబంధ వ్యాపకాలను చేపట్టి సాగు చేసుకోవడమే ఈ సమగ్ర వ్యవసాయం యొక్క ప్రత్యేకత. ఈ సమగ్ర వ్యవసాయంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పంటలతో పాటు పశువులు, మేకలు, కోళ్లు కలిపి 1 హెక్టార్లో సాగు చేస్తే 2.5 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని నిరూపించారు. అయితే ఏకపంట జీవాల్లో ఆయా కాలాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రానున్న వేసవి కాలంలో ఈ మిశ్రమ వ్యవసాయం రైతులు చేపట్టవలసిన తగు జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో వేసవి సాగుకు అనువైన పంటల్లో పప్పు దినుసులకు సంబంధించి, పెసర్లు, మినుములు, నూనె గింజలకు సంబంధించి, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, చిరుధాన్యాలకు సంబంధించి సజ్జలు, అదేవిధంగా పాడి పశువుల పచ్చిమేతకు పశుగ్రాసాలు ముఖ్యమైనవి. వేసవిలో నీటిపారుదలతో సాగు చేస్తారు. అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ప్రతి 10-15 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఈ నీటి తడి కూడా 11 గంటలలోపు, 4 గంటల తర్వాత ఇవ్వాలి. వేసవిలో నీటి కొరతను అధిగమించడానికి అంతర్కృషి పంటలు మధ్యలో తరచుగా చేస్తుండాలి. తద్వారా కలుపు మొక్కలను నివారించడంతో పాటు ప్రధాన పంటకు నీటి వినియోగం పెరుగుతుంది. వేసవి పంటకు పైపాటు ఎరువులతో పాటు పంట మధ్యకాలంలో 13:0:45 లేదా 19:19 ఎరువులను పిచికారి చేయాలి. వేసవి సాగులో పప్పు దినుసులకు, నువ్వుల పంటకు రసం పీల్చే పురుగుల బెడద ఉంటుంది కాబట్టి వాటిని అరికెట్టడానికి లీటర్ నీటికి 1.5 గ్రాములు ఎసిఫేట్ కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల వల్ల పల్లాగు తెగులు సంభవిస్తుంది. చిరుధాన్యానికి సంబంధించిన సజ్జ పంటకు బూజు తెగులు ప్రభావం ఉంటుంది. వీటిని నివారించడానికి లీటర్ నీటిలో 2 గ్రాముల మెటాలాక్సిల్ కలిపి పిచికారి చేయాలి. ఇక పశువుల గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేసవిలో అధికంగా పాలిచ్చే గేదెలు, సంకరజాతి పశువులు ఎక్కువగా ఉష్ణతాపానికి లోనవుతాయి. పశువులకు ఓడదెబ్బ తగిలినప్పుడు శ్వాస కొట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా తులుతు నడుస్తాయి, సొంగ కారణం లాంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నీడ ఉన్న ప్రదేశాల్లో కట్టేయాలి. గోనె పట్టాలను వాటిపై కప్పి నీళ్లు చల్లుతుండాలి. వేసవిలో పశువుల పాల ఉత్పత్తి, నాణ్యత తగ్గిపోతాయి కాబట్టి వాటికి మేత, నీరు ఎక్కువగా అందించాలి. పశువులకు పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3-4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసాన్ని ఇచ్చే సుబాబుల్, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి కానీ వరిగడ్డి కానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. పశువుల పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3-4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసాలిచ్చే సుబాబులు, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి కానీ వరిగడ్డి కానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. కప్పు మీద ఆస్బెస్టాస్ షీట్స్ వాడాలి. కల్చర్ లేదా టిన్ షీట్స్ వేసినట్లయితే ఆ కప్పు మీద తెల్లని పెయింట్ వేస్తే పరివర్తనం వల్ల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పాకలో ఫ్యాన్స్, కూలర్స్ వాడవచ్చు. స్ప్రింక్లర్లను కూడా పెట్టుకోవచ్చు. వేసవి కాలంలో పశువులను ఉదయం

0: గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత మేతకు తీసుకువెళ్లడం వల్ల వాటికి వడదెబ్బ తగలకుండా నియంత్రించుకోవచ్చు. వేసవిలో గొర్రెల పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేసవిలో ఎండ తీవ్రత వల్ల గొర్రెల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అవి ఎండతాపానికి గురవుతాయి. అలాంటప్పుడు వాటి నుండి సొంగకారడం, నెమరు వేయడానికి కావాల్సిన లాలాజలం అందకపోవడం వల్ల జీవక్రియ తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు మేత మీద ఆసక్తి చూపించవు. త్రాగిన నీళ్లు కూడా చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. అధిక దాహం వల్ల మురికి గుంటల్లో నీరు త్రాగడం వల్ల అజీర్తి వ్యాధికి లోనవుతాయి. హార్మోన్ల అసమతుల్యత జరగడం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యత చాలా వరకు తగ్గిపోతుంది. వేసవిలో గొర్రెలను ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో సాయంత్రం 6 గంటల తర్వాత మేతకు తీసుకుని వెళ్లడం వల్ల గొర్రెలు వేడి తాపానికి తక్కువగా గురవుతాయి. వేసవిలో ఎక్కువ నీళ్లు త్రాగడం వల్ల తక్కువ మేత తింటాయి. కాబట్టి పెట్టే కొంచెం మేతైనా అధిక పోషక విలువలు ఉన్న దాణా అందించడం, దాణాలో ఉప్పు కలిపిన ద్రావణాలు ఉండడం వల్ల గొర్రెలకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. గొర్రెల కంటే మేకలో వేసవిలో సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. ఎందుకంటే వాటి చర్మం నల్లని రూపంలో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎండ వేడివికి తట్టుకోలేవు. పాకలు ఉండి మేసే వాటికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాకల ఎత్తు కనీసం 10 అడుగులు తగ్గకుండా ఉండాలి. వెడల్పు కూడా 30 అడుగుల లోపు ఉండాలి. పాక చుట్టూ నీడనిచ్చే సుబాబులు, అవిసె వంటి చెట్లు పెంచడం వల్ల అటు నీడ మేత కూడా గొర్రెలకు లభించే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో పాక చుట్టూ గోనె పట్టాలు వేలాడదీసి నీటిలో తడిపి ఉంచితే వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పాక పైభాగంలో తాటి కొబ్బెర లేదా గడ్డితో కప్పడం వల్ల ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది. వేసవిలో పశుగ్రాసం చాలా ముఖ్యం కాబట్టి నీటి సౌకర్యం బట్టి హైబ్రిడ్ రకాలైన పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. మొక్కజొన్న వంటి పశుగ్రాసం పెంచుకొని మాగుడిగడ్డిగా భద్రపరచడం వల్ల ఈ వేసవిలో పశుగ్రాస కొరతను కొంతవరకు అధిగమించవచ్చు. మామిడి గడ్డి అవకాశం లేని వాళ్ళు ఎండుగడ్డిగా కూడా పశుగ్రాసాన్ని భద్రపరుచుకుని వేసవిలో వాడుకోవచ్చు. పగలు పచ్చిగడ్డిని, రాత్రి ఎండుగడ్డిని పెట్టడం మంచిది. మేత కానీ దాన కానీ ఒకేసారి ఇవ్వకుండా 2 లేదా 3 సార్లు కొద్ది కొద్దిగా ఇచ్చినచో ఎండతాపానికి గురి కాకుండా ఉంటాయి. వడదెబ్బకు గురైన వాటిని తొందరగా గమనించి దానికి సరైన చికిత్స ఇవ్వడం ద్వారా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఆంథ్రాక్స్, మసూచి వంటి వ్యాధులు వేసవిలో ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధుల యొక్క టీకాలను వేసవి రాకముందే జీవాలకు వేయించడం తప్పనిసరి. వేసవికి చాలా ముందుగానే నట్టల నివారణ మందుల క్రమం తప్పకుండా ఇచ్చినచో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎండ వేడిని తట్టుకుని శక్తిని పెంపొందించుకుంటాయి. అలాగే బాహ్య పరాన జీవుల బాధ నుండి కాపాడుకునే శక్తిని పొందుతుంటాయి. పోషక లోపాలను సరిదిద్దడానికి లేదా నివారించడానికి ఉప్పుగడ్డలను పాకలో ఉంచినచో గొర్రెలకు దాహం వేసినప్పుడు ఉప్పుగడ్డలను నాకడం వల్ల ఖనిజ లోపాలు రాకుండా గొర్రెలను కాపాడుకోవచ్చు.
1: సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువుల జీవాల ప్రాముఖ్యత గురించి రాజేంద్రన్ గారు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 5,52,000 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇంటి స్థలాలు లేని అర్హులైన కుటుంబాలను పారదర్శకంగా గుర్తించేందుకు వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆవాస్ యోజన కింద మొత్తం దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలను సభ్యులు ప్రస్తావించనున్నారు. అనంతరం పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22A భూముల అంశంపై జరగనున్న చర్చలో ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై ఎల్నినో ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా సభలో చర్చ జరగనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గత నెలలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలిశారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ మేరకు లేఖ రాశారు. కాకినాడలో ఇన్కాయిస్ కేంద్రం ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని, ఈ కేంద్రం ఏర్పాటుతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు సముద్ర భద్రత మరింత బలోపేతం కానుందని సానా సతీష్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు విశేషాలను, ప్రపంచ వేదికపై భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆర్థికాభివృద్ది, వాణిజ్యం, సాంకేతికత, పారిశ్రామిక ప్రగతిలో దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిన్న ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి మలయప్ప స్వామి వారు పెద్ద శేషవాహనంపై మాడవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషవాహన

0: స్థానంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద శేషునిపై చిద్దివిలాసం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం చిన్న శేషవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.
1: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి అనంతరం స్వామివారికి పట్టువస్తాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ అధికారులకు సూచించారు.
2: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజుల్లో అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
1: మరోవైపు తిరుమలలోని యాత్రికుల కేంద్రాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి విగ్రహాన్ని గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం నగరంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 101.71 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు నీటి ప్రాజెక్టులకు మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరాలో ఉన్న సమస్యలను తొలగించి ప్రతి ఇంటికి సమర్థవంతంగా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాలకు తాగునీరు అందేలా 12.27 కిలోమీటర్ల మేర కొత్త నీటి పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడిస్తూ,
3: ముఖ్యంగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఈ వర్క్స్ అమృత్ కింద అయిపోయిన తర్వాత నీళ్ల సమస్య అనేది లేకుండా చేస్తున్నారు. ప్రత్యేకించి ఎందుకంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఇది కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా వాటర్ అనేది ఇష్యూనే లేకుండా టోటల్ అనంతపూర్ సిటీకి దాదాపు 6 ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తున్నాయి. ఇదే కాకుండా రీసైక్లింగ్ కోసం అరౌండ్ 25 MLD కి సంబంధించింది అది చేస్తున్నారు. 2 రోజులు 3 రోజులు వచ్చేది, దీంతో డైలీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్
1: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితలావర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్దిపై హోంమంత్రి వి అనిత నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు, సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి అనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ప్రజావనితుల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి.

0: తర్వాత కూడా జీవించి ఉండడానికి నేత్రదానం ఒక చక్కని అవకాశమని కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జె వెంకటి తెలిపారు. నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి అవగాహనను పెంచాలని సూచించారు. ఫలితంగా చూపు కోల్పోయిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపవచ్చన్నారు. ఒక్కరి నేత్రదానం ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని, దాతలు నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని కుటుంబ సభ్యులతో ముందుగానే చర్చించి తమ సంకల్పాన్ని తెలపాలని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల మైదానం నుంచి నిజాం సాగర్ చౌరస్తా వరకు ఈ నిరసన ప్రదర్శన కొనసాగింది. రేవంతాసుర పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం నిజాం సాగర్ చౌరస్తాలో గంప గోవర్ధన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులకు విద్య అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి ఎంపీపీఎస్ గర్ల్స్ స్కూల్ ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ ప్రతిష్టాత్మక నేషనల్ టీచర్స్ అవార్డు 2026 అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు. వినూత్న రీతిలో పాఠాలు చెబుతూ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నందుకు ఆమెకు ఈ గుర్తింపు లభించింది. చిన్నారులకు చదువును ఆనందదాయకంగా మార్చడంతో పాటు బాలికల భద్రతపై భవానీ వినూత్న పద్దతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. 2,000 కోట్ల రూపాయల నిధులతో కామారెడ్డి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఈ పాఠశాల ద్వారా పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలతో పాటు వసతి, భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టు కీలక ముందడుగని తెలిపారు. రాష్ట ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యకులు నీలం చిన్నరాజులు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట శాఖ పిలుపు మేరకు జిల్లాలోని పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటే దివ్యాంగులు తమ లోపాలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదుగుతారని కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి నాగరాణి అన్నారు. స్థానిక కళాభారతి ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులు, తల్లిదండ్రుల అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఐఈఆర్పీలు, ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను ఆమె అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున్ మాట్లాడుతూ, సమ్మిళిత విద్యా విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం సమ్మిళిత విద్యా ఉపాధ్యాయులు ప్రదర్శించిన నాటకం అందరినీ ఆకట్టుకుంది. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా పనిచేస్తున్నామని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో లబ్దిదారులకు నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ షెట్కర్ మాట్లాడుతూ, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రోడ్లు, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కామారెడ్డి అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దోమకొండ కోటలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్వై గిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేజర్ ధ్యాన్చంద్ క్రీడా సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన స్ఫూర్తితో క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు.
1: డి రాజ్కుమార్ గారు అందజేసిన కామారెడ్డి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రెండవ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వ్యాపారులకు చేసే 2000 రూపాయలలోపు చెల్లింపులు, చిన్న వ్యాపారులకిచ్చే మినహాయింపుల వల్ల దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం లేదా ఎన్పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, వ్యవస్థ నిర్వహణ కోసం బ్యాంకులు, యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుందని తెలిపింది. నెలవారీ 100,000 రూపాయల వరకు చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ 0గా ఉంటుంది. 2000 రూపాయలు దాటిన లావాదేవీలపై 0.4% ఎండీఆర్ విధిస్తారు. అలాగే 75,000 రూపాయలు అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు 2000 రూపాయలు దాటిన చెల్లింపులకు కేవలం 5 రూపాయల ఫ్లాట్ రుసుము ఉంటుంది. ఈ ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు సూచించారు. వసూలైన ఎండీఆర్లో 5% నిధిని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేటాయిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుంది. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఔలీలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఈ విన్యాసాల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్లోని ఔలీతో పాటు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంతాల్లో ఇటువంటి సైనిక విన్యాసాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ కోసం ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశంగా ఉంది. నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను వాడడంతో పాటు ఆధునిక

0: ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్దితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణ కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు.
1: ईडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी हैं. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి తెలియజేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య లేదా మతపరమైన బోధనలు అందించే పాఠశాలలు, సంస్థలను క్రమబద్దీకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తన వినతిపత్రంపై కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులకు పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 33 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్ర

0: రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రెండవ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:15 ఉదయతరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ గురించి కొన్ని వివరాలు ముందుగా తెలుసుకుందాం.

ఆకాశం నీలంగా కనిపిస్తోంది అంటే అది కేవలం ప్రకృతి అందం మాత్రమే కాదు, మనకు కనిపించని ఒక రక్షణ కవచం మనల్ని నిరంతరం కాపాడుతోంది. మన భూమికి, సకల జీవరాశులకు రక్షణ కవచమే ఆ ఓజోన్ పొర. భూమిని ఒక అందమైన ఇంటిగా ఊహించుకుందాం. అప్పుడు ఇంటికి పైకప్పు ఎంత ముఖ్యమో, భూమికి ఓజోన్ పొర కూడా అంతే ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా, అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్గా జరుపుకుంటున్నాం. ఓజోన్ పొర ప్రాధాన్యతను గుర్తు చేసుకోవడం, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం నేటి ముఖ్య ఉద్దేశం.

ఓజోన్ పొర పరిరక్షణ ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుందో అనే ఆలోచన మనందరికీ వస్తుంది కనుక, అసలు ఓజోన్ పొర అంటే ఏంటో, ఎందుకంత ముఖ్యమైందో చూద్దాం. భూమికి సుమారు 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ట్రాటోస్ఫియర్ ఓజోన్ అధికంగా ఉండే ప్రాంతం. దీనినే ఓజోన్ లేయర్ అంటూ ఉంటాం. ఇది సూర్యుడి నుంచి భూమిపై పడే హానికరమైన అతి నీల లోహిత కిరణాలు అంటే అల్ట్రావైలెట్ రేస్ను, ముఖ్యంగా యువి-బి కిరణాలను గణనీయంగా శోషించి భూమిపై ఉన్న జీవరాశులను రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన కంటికి కనిపించకపోయినా ఓజోన్ పొర మనకు చేసే మేలును ఊహించలేం. అధిక స్థాయిలో అతి నీల లోహిత కిరణాలు భూమి

ని చేరితే మనుషుల్లో చర్మ క్యాన్సర్, కంట్లో క్యాటరాక్ట్ మొదలైన ఆరోగ్య సమస్యలు తీవ్రతరం కావచ్చు. అలాగే పంటలు, సముద్ర జీవ వ్యవస్థలు, ఇతర జీవరాశులకు కూడా ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు నొక్కివకాణిస్తున్నారు. అందుకే ఓజోన్ లేయర్ మనకి నాచురల్ సన్స్క్రీన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంత ముఖ్యమైన ఓజోన్ పొరను ముప్పు కలిగించి దానికి భూమిని అల్ట్రావైలెట్ రేస్ నుంచి కాపాడడంలో దాని పాత్ర తగ్గిపోయేలా మనందరం కూడా కొన్ని చేస్తున్నాం. అవి నివారించుకోవాలంటే ఏం చేయాలో ఈ పాట విన్నాక తెలుసుకుందాం.

ఒకప్పుడు రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఏరోసాల్ ఉత్పత్తులు, ఫోమ్ తయారీ వంటి అనేక రంగాల్లో ఉపయోగించిన కొన్ని రసాయనాలు వాతావరణంలోకి చేరి ఓజోన్ పొరను దెబ్బతీశాయి. ముఖ్యంగా క్లోరోఫ్లోరోకార్బన్లు, హాలోన్లు వంటి ఓజోన్ను క్షీణింపజేసే పదార్థాలు ప్రధాన కారణాల్లో ఉన్నాయి. ఈ సమస్య ప్రపంచ దేశాలన్నింటినీ ఒక్కటిగా ఆలోచించేలా చేసింది. 1987 సంవత్సరంలో ప్రపంచ దేశాలు మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాల ఉత్పత్తి, వాటి వినియోగాన్ని దశల వారీగా తగ్గించేందుకు చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దానినే మాంట్రియల్ ప్రోటోకాల్ అంటారు. ప్రపంచ దేశాలు కలిసి పనిచేస్తే పర్యావరణ సమస్యలకు పరిష్కారం సాధ్యమే అని నిరూపించిన విజయగాథగా ఇది చిరస్థాయిగా నిలిచింది. అందుకే ఓజోన్ పరిరక్షణ మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. ప్రకృతి సమస్యలకు సరిహద్దులు ఉండవు, పరిష్కారాలకు కూడా సరిహద్దులు ఉండకూడదు. ఓజోన్ పొరను కాపాడడం ప్రభుత్వాలు, శాస్త్రవేత్తల బాధ్యత మాత్రమే కాదు, మనందరి బాధ్యత. పర్యావరణ హితమైన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. పాత రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు బాధ్యతగా రీసైకిల్ చేయిద్దాం. విద్యుత్తును పొదుపుగా వినియోగించుకుందాం. అవసరం లేని వినియోగాన్ని తగ్గిద్దాం. పర్యావరణ పరిరక్షణపై మన కుటుంబంలోనూ, సమాజంలోనూ అవగాహన కల్పిద్దాం. ఓజోన్ పొరను కాపాడే విధానాలకు, సాంకేతికతలకు మద్దతునిద్దాం. ఈ చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలకు దారితీస్తాయి.

మనకు ఈ భూమి మన పూర్వీకుల నుంచి వారసత్వంగా రాలేదు. మన భవిష్యత్ తరాల నుంచి మనం అప్పుగా తీసుకున్నాం. ఈ మాటను సదా గుర్తుంచుకుందాం. మన పిల్లలు కూడా నిర్మలమైన ఆకాశాన్ని చూడాలి, స్వచ్ఛమైన గాలిని పీల్చాలి, ఆరోగ్యకరమైన భూమిపై జీవించాలి. అందుకే ఈ ఓజోన్ దినోత్సవం రోజున ఒక సంకల్పం చేద్దాం. ఓజోన్ పొరను కాపాడుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, భవిష్యత్ తరాలకు సురక్షితమైన భూమిని అందిద్దాం. ఓజోన్ పొరను రక్షించడం అంటే కేవలం ఆకాశాన్ని రక్షించడం కాదు, మన ఆరోగ్యాన్ని, మన ప్రకృతిని, మన భవిష్యత్తుని రక్షించుకోవడం.

0: అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు మీరింతవరకు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన స్థిరాస్తి కొనుగోలు వినియోగదారుల హక్కులు. ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. వినండి ఇది మన చట్టం

0: ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక కళ. మరి ఆ కళని సాకారం చేసుకునే ప్రయత్నంలో ఇటు అపార్ట్మెంట్ల వైపైనా ఇటు ఇండిపెండెంట్ హౌజులు కొనేవారైనా ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయ్యర్ దగ్గర నుంచి కొనేటప్పుడు కానీ ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆర్ మిగతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏం చెబుతుంది అనే మనకు విషయాలు తెలియజేయడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకి వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గౌరీశంకర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ప్రధానంగా ఒక మధ్యతరగతి వారికి ఎప్పటికీ సొంతిల్లు అనేది ఒక కలండి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటున్న వారు వారి వారి పర్చేసింగ్ కెపాసిటీని బట్టి అది అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు వారి వారి ఇష్టాన్ని బట్టి కొనుక్కుంటారు. అలాంటప్పుడు వినియోగదారుడిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయిపోయిన తర్వాత ఇది ఈ రూల్ ప్రకారం లేదని రాకపోవడమో లేదా ఇంకేదైనా ఇబ్బందులు పడడమో అవాయిడ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వినియోగదారుల చట్ట పరిరక్షణ కింద వస్తామో తెలియజేస్తారా?
1: అట్లాగండి. ఇప్పుడు చాలామంది గృహ నిర్మాణం సంబంధించి ప్లాట్లు కొన్నా కానీ ఫ్లాట్స్ కొన్నా కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కొన్నా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వినియోగదారులుగా పరిగణించబడతారండి. ఇదంతా కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది దాని కింద సేవ కిందగా నిర్వచనలోకి వస్తారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడ మనం రెండు గ్రూప్స్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే గృహ నిర్మాణం అపార్ట్మెంట్

0: కానీ విలాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కట్టడం ఒకటి, కేవలం పెద్ద ల్యాండ్ తీసుకుని 50 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుని ల్యాండ్ తీసుకుని డెవలప్మెంట్ చేసి ప్లాట్స్ పర్చేజ్ చేసే వాళ్ళు, అంటే ఓన్లీ స్థలం
1: కరెక్ట్,
0: ఇంటి స్థలం. ముందు మనము ఈ ప్లాట్స్ కొనేవాళ్ళ సంగతి చూద్దాం. ప్లాట్స్ అనేది ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కొనాలి చాలా కష్టమైపోతుంది కాబట్టి జనరల్గా కొద్దిగా అవుట్స్కర్ట్స్కి వెళ్తే మన తక్కువ రేట్లో ప్లాట్స్ దొరుకుతాయి. ఆ ప్లాట్స్ చట్ట ప్రకారం అయితే అన్ని నామ్స్ ప్రకారం అప్రూవల్స్ తీసుకొని చేస్తారు, అన్ని అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారని ఉద్దేశం మనం తీసుకుంటాం. కానీ చాలామంది ఈ ప్లాట్స్ వేసే వాళ్ళు వెంచర్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోరు. అప్రూవల్స్ తీసుకున్నా కానీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేయరు, ఒట్టిగా సేల్ డీడ్ చేసి పోతుంటారు. చాలామంది ఏంటంటే ఉదాహరణకు మనం చెప్పాలంటే ఇప్పుడు కొంతవరకు బెటర్ నవేడేస్, ఇప్పుడు రేరా వచ్చింది, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ యాక్ట్ వచ్చింది. ఆ రేరా యాక్ట్ కూడా అంత అన్నిటికీ 100% అప్లై కాదు, దానికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో సాధారణంగా చూస్తే మనం అంత టెక్నికాలజీస్లోకి పోకుండా ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినా సరే అది హైదరాబాదు లేకపోతే వరంగల్ నగరాలు ఉంటాయి, అర్బన్ ఏరియాస్ కిందకి వస్తాయి. ఆ అర్బన్ ఏరియాస్ కింద ఏమైనా లేఅవుట్ ఏమంటే ఆ కన్సర్న్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద హుడా కానీ హడా కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అలా కాకుండా అదర్ దెన్ అర్బన్ ఏరియాస్ కాకుండా ఉంటే డిటిసిపి కింద డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ ప్లానింగ్ దగ్గర అప్రూవల్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఈ ఈ ల్యాండ్ ఎంత ఉంది, ఈ ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, దానికి సంబంధించి నామ్స్ ప్రకారం ఈ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చి ఇంత ఏరియాలో ఇన్ని ప్లాట్స్ వేయచ్చు అని చెప్పేసి, వాళ్ళు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ లేఅవుట్ కరెక్ట్గా లేదని చెప్పేసి రివైజ్ చేసి ఈ ప్లాంటేషన్ ఎట్లా వేయాలి, రోడ్స్ ఎట్లా వేయాలి, కరెంట్ ఎలా వేయాలి, పార్కులు ఇవ్వాలి, కామన్ అమ్యూనిటీస్కి ఇవ్వాలి, స్కూల్స్కి ఇవ్వాలి, దేవాలయాలకు ఇవ్వాలి అని చెప్పేసి అన్ని టెంటేటివ్ లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు. దానికి కొంత వాళ్ళకి టైం లిమిట్ ఇస్తారు, ఆ తర్వాత ఎంత కొంత ఫీజు తీసుకుంటారు. అది అయిన తర్వాత వాళ్ళు దాని ప్రకారము ఆ టైం ప్రకారము ఆ లేఅవుట్ అన్ని డెవలప్ చేయాలి. కంప్లీట్గా డెవలప్మెంట్ యాజ్ పర్ ది అప్రూవ్ పర్మిట్ ప్రకారం అయితే అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఫైనల్ లేఅవుట్ ప్లాన్ ఇస్తారు. ఆ ఫైనల్ లేఅవుట్ ప్లాన్ వచ్చిన తర్వాతనే అప్పుడే ఈ డెవలపర్స్ రియల్ ఎస్టేట్లు పబ్లిక్కి దే కెన్ ఆఫర్ టు సెల్. సో ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ లేకుండా చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేసి జస్ట్ అప్లై చేయకుండా టెంటేటివ్ ప్లాన్ వస్తుంది, ఆ టెంటేటివ్ ప్లాన్ వేసేసుకుని ప్లాట్స్ అమ్మేస్తారు. ఎవరైనా సరే ఊరు బయట ప్లాట్స్ ఏమైనా కొనాలంటే వాళ్ళకి అప్రూవల్ ప్లాన్ ఉందా లేదా, ఇది డీటీసీపీ కిందకి వస్తుందా లేకపోతే అర్బన్ ఏరియా కిందకి వస్తుందో చూడాలి. తర్వాత ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చింది, దీని ప్రకారం అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క డెవలపరు రిజిస్టర్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసే వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, ప్రతి వెంచర్ కూడా రిజిస్టర్ చేయాలి, తర్వాత డబ్బులు తీసుకునేటప్పుడు కూడా ఎస్క్రో అకౌంట్ పెట్టాలి, ఆ డబ్బులు రేరాలు కొంత డిపాజిట్ చేయాలి, తర్వాత మళ్ళీ వాళ్ళకి డిస్ప్లే చేయాలి బోర్డు అక్కడ డిస్ప్లే చేయాలి, తర్వాత కంప్లీట్గా వెబ్సైట్లో పెట్టాలి, చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. సో రేరా అప్రూవల్ లేకుండా అమ్మటం లేదు, అన్ని డెవలప్మెంట్ చేసిన తర్వాత దే కెన్ ఆఫర్ టు సెల్. ఇది ఏది చేయకుండా అమ్మినా కానీ అది ఇల్లీగల్. తర్వాత అది ఒకటి. సో ఈ ప్లాట్స్ కొన్న వాళ్ళు టైం ప్రకారము కంప్లీట్ చేయకపోయినా, హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినా, వీటన్నిటి కూడా క్వశ్చన్ చేస్తూ మనం కన్స్యూమర్ ఫర్కి వెళ్ళచ్చు. కొన్ని ఏంటంటే అగ్రిమెంట్లో ఏముంటాయో స్పెసిఫికేషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి, ప్రామిసెస్, అలాగే బ్రోచర్స్ ఏమి ఇస్తారు, బ్రోచర్లో చెప్పి కూడా చాలా చెప్తుంటారు మనకి తర్వాత ఇవ్వరు. సో అగ్రిమెంట్లో లేకపోయినా బ్రోచర్లో ఇస్తే స్పెసిఫికేషన్స్, క్లబ్ హౌస్ అవేని ఇవని అవి కూడా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా స్పెసిఫికేషన్స్ నామ్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్రూవల్ ప్లాన్ ఏముంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. దీంట్లో ఏది సరిగా చెప్పినా ఈ కన్సూమర్ కన్సూమర్ ఫోన్ లో వేసుకోవచ్చు, అదేవిధంగా ఆ రేరా కూడా అప్రోచ్ కావచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే హౌసింగ్ కన్స్ట్రక్షన్ నిర్మాణం, అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఇవి రో హౌసెస్ కానీ వీళ్ళు కూడా కన్సూమర్స్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు కూడా మనకు సపరేట్గా ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాల్సింది, తర్వాత మనకు అగ్రిమెంట్ రాయాలి, సపరేట్గా మనకు అగ్రిమెంట్ రాసి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి. సో దీంట్లో ఈ ఫ్లాట్ నెంబర్ అంతా, ఎంత బిల్టప్ ఏరియా ఉంటుంది, ఎంత ఇంటర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎక్స్టర్నల్ లిమిటెస్ ఏముంటాయి, ఎంత టైంలో ఇస్తారు, డిలే జరిగితే కాంపెన్సేషన్ ఇస్తారా, లేకపోతే కన్జ్యూమర్ డిలే అయితే ఏమైనా పే చేయాలా, ఈ డిఫాల్ట్ క్లాజెస్ ఎన్ని ఉంటాయి. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని ఉండాలి, అప్రూవ్స్ తీసుకోవాలి, అగ్రిమెంట్ తీసుకోవాలి, పేమెంట్ ప్రతి పేమెంట్కి రిసీట్ తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రతి వెంచర్ దగ్గర ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా వాళ్ళకి బోర్డు పెట్టాలి. సో అది ఈ దీంట్లో కన్స్ట్రక్షన్ పూర్గా ఉన్నా, డిఫెక్టివ్ కన్స్ట్రక్షన్ ఉన్నా, తర్వాత పార్కింగ్ అమ్మటం లేదు సార్. చాలామంది బిల్డర్స్ ఏం చేస్తారు, కార్ పార్కింగ్ అంటే డబ్బులు సపరేట్ కట్టమంటారు, నో అది కట్టడానికి సపరేట్గా డబ్బులు వసూలు చేస్తారు లేదు, అందరికి ఇవ్వాల్సింది మ్యాండేటరీ. సో కార్ పార్కింగ్ సపరేట్ డబ్బులు తీసుకోవడం లేదు. అలాగే మనకు కామన్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా, టెర్రేస్ సరిగా లేకపోయినా, లిఫ్ట్ ప్రొవైడ్ చేయకపోయినా, కార్ పార్కింగ్ అనుకోండి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఉంటే డిమార్కేషన్ చేయాలి, అలాట్మెంట్ చేయాలి, అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలి, పొజిషన్ లెటర్ ఇవ్వాలి. అదేవిధంగా బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఆక్యుపెన్స్ సర్టిఫికేట్. ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ కన్సర్న్డ్ అథారిటీ దగ్గర నుంచి, ఏంటి బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అప్రూవల్ ప్లాన్ తీసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ సేమ్ అథారిటీ దగ్గర మీ బిల్డర్ వెళ్ళాలి. ఇది ఒక సివిల్ ఇంజనీర్ చేత ఒక సర్టిఫికేట్ తీసుకుని మీ నార్మ్స్ ప్రకారం ఈ బిల్డింగ్ కంప్లీట్

చేశారు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని అక్కడ ఇస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసి ఏమైనా డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా, మన నామ్స్ ప్రకారం కట్టారా లేదా, మైనర్ ఏమైనా డీవియేషన్స్ కొంత ఫైన్ వేస్తారు, లేదా మేజర్ ఉంటే డిమాల్ చేస్తారు. డిమాల్ చేయమని చెప్తారు, డిమాల్ చేస్తారు కూడా. సో అప్పుడు సాటిస్ఫై అయిన తర్వాతనే అప్పుడు నామ్స్ ప్రకారం సాటిస్ఫై అయితే

0: సర్టిఫికేట్ వచ్చిన అవి కామన్ ఎంప్లాయిస్ పర్మిట్ అవుతాయి. సో ఇది ఇవన్నీ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ అవుట్స్కర్ట్స్ కట్టేవాళ్ళు, ఇది మీకు ఫ్రీలాన్స్ ఇస్తున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ చేసినప్పుడు మీరు బుక్ చేసుకుంటే మీకు తక్కువ రేట్కి ఇస్తామని అంటారు. సపోజ్ స్క్వేర్ యార్డ్ బిల్టప్ ఏరియా అపార్ట్మెంట్ అనుకోండి, 7,000 అనుకోండి మార్కెట్లో, మీకు 4,500 ఇస్తాం ఇప్పుడు బుక్ చేసుకుంటే, లేదా టోటల్ అమౌంట్ పే చేస్తే ఇంత కన్సెషన్ ఇస్తాము అని చెప్పేసి ఇస్తుంటారు. అది చాలా తప్పండి, ఎందుకంటే మనకు ఇప్పుడు నామ్స ప్రకారం కంపల్సరిగా రేరాలు రిజిస్టర్ కావాలి.
1: అంటే అప్పుడు ప్లాన్ ఉండాలి, మధ్యతరగతి కుటుంబీకుడిగా ఎవరైనా తక్కువ రేటుకు వస్తుంది
0: తీసేసుకోవాలి,
1: సేవ్ చేసుకో,
0: ఇది అవేర్నెస్ కావాలి, చైతన్యం కావాలి. ఎందుకంటే తక్కువ రేటు వస్తుంది చెప్పేసి ఇప్పుడు బుక్ చేసుకుంటే మనం చూస్తున్నాం ఎన్నో ఎంతో మంది ఇట్లా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ముందు ఆఫర్ చేసేసి స్టార్టింగ్ లోనే భూమి పూజ అంటారు, ముందు రోజు బుక్ చేసుకునే తగ్గిస్తూ ఉంటారు, అప్రూవల్స్ ఉండవు, ప్రాపర్ గా కట్టరు. ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే బిల్డర్ కి మినిమం ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, ఏ బిల్డర్ అవుతుంది కదా, వాడు దాని మీద 10% 20% 25% తీసుకుంటే ప్రాఫిట్ తీసుకుంటారు. ఇక్కడ 7,000 రూపాయలది 4,000 రూపాయలకి ఎట్లా వస్తుంది, రాదు కదా, గిట్టుబాటు కాదు కదా, ఇంపాసిబుల్ కదా. సో వాడికి అప్పటికి ఇప్పటికి ఏంటంటే తేడా వడ్డీ రావచ్చు, ఆ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ చేసుకోవచ్చు, కానీ మనకు అది నథింగ్ బట్ మిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ నాట్ దిస్ ప్రొహిబిటెడ్ దే కెనాట్ టేక్. తర్వాత ఇచ్చినా గానీ ఆ నమ్మకం ఉండదు మనకు గ్యారంటీగా, ఎందుకంటే వాడు తక్కువ వాడికి వైబిలిటీ లేకపోతే బిల్డర్ ఎట్టుకడతారు, దేశ సేవ చేస్తున్నాడా, ఏమైనా ట్రస్ట్ గవర్నమెంటా, కాదు కదా. కాబట్టి ఇది నథింగ్ బట్ మిస్లీడింగ్, ఫాల్స్ రిప్రజెంటేషన్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, కన్స్యూమర్స్ ని ఆ విధంగా మిస్లీడ్ చేసి ఫ్రీలాన్సర్ స్కీమ్ అని చెప్పేసి ఎంతో మంది కన్స్యూమర్స్ నష్టపోవడం జరిగింది, చాలా కేసులు వేయడం కూడా జరిగింది. సో అలాంటి ఫ్రీలాన్స్ అంటే దాంట్లో మీరు తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఆశపడి ఎవరు కూడా ఏ వినియోగదారు కూడా ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ బుక్ చేసుకోవద్దు, డబ్బులు పే చేయొద్దు అని చెప్పి జస్ట్ నేను అడ్వైజ్ చేస్తున్నాను.
1: బాగుంది గౌరీశంకర్ గారు, మీరు అన్నట్టు అపార్ట్మెంట్ కొనే ముందు కానీ ఇటు ల్యాండ్ కొనే ముందు కానీ జాగ్రత్తలు తీసుకొని నేను ఒక సగటు భారతీయ పౌరుడిగా నా వంతు బాధ్యత నిర్వర్తించే నేను కొనుక్కున్నాను, ఫిర్వి అయినా కానీ నాకు అన్యాయం జరిగిందని నేను తెలుసుకున్న తర్వాత ఈ కన్స్యూమర్ ఫోరం అప్రోచ్,
0: ఇప్పుడు నష్టపోయిన వినియోగదారుడు ఇప్పుడు రెండు రకాలు ఇస్తాండి. ఇప్పుడు రేరా యాక్ట్ వచ్చిన తర్వాత రేరా యాక్ట్ పోవచ్చు, అదేవిధంగా కన్స్యూమర్ ఫోరం పోవచ్చు, రెండు కూడా ఇట్ ఈస్ చాయిస్ ఆఫ్ ది కన్స్యూమర్. ఒకటి ఏంటంటే రేరాలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, 500 గజాల లోపు చిన్న అనుకోండి, అదేవిధంగా 10 ఫ్లాట్స్ లోపు చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది, అలాంటప్పుడు ఏంటంటే రేరాకి అధారిటీ ఉండదు, కంపల్సరీ కన్స్యూమర్ ఫోరం పోస్తుంది, సిల్కుడ్ కానీ కన్స్యూమర్ ఫోరం పోస్తుంది. సో కాబట్టి ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కన్స్యూమర్ ఇది మిగతా వాటిలో. సో ఈ రేరాకి రాని కంపల్సరీ రావస్తుంది. సో ఈ ఫ్లాట్ కొన్నవాడు కానీ ప్లాట్ కొన్నవాడు కానీ లేకపోతే విల్లా కొన్నవాడు కానీ కన్స్యూమర్ అవుతాడు. సో ఇక్కడ కన్స్యూమర్ ఫోరంలో వచ్చేసి డెవలప్మెంట్ చేయకపోయినా కట్టకపోయినా టైం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయకపోయినా హ్యాండ్ ఓవర్ చెప్పినా స్పెసిఫికేషన్ ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ కానీ కామన్ లిమిట్స్ కానీ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు ఆ వినియోగదారు కన్స్యూమర్ కమిషన్ వేసుకోవచ్చు. గతంలో పాత యాక్ట్ కింద మనం కన్స్యూమర్ ఫోరం అనేవాళ్ళు జిల్లా ఫోరం అని, దీన్ని ఇప్పుడు అన్ని కూడా జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ అంటారు, పేరు మార్చారంటే
1: ఫోరం కమిషన్ అంటున్నారు,
0: జిల్లా ఫోరం జిల్లా కమిషన్ అంటున్నారు. సో జిల్లా కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్, సో ఈ పేరు మార్చారంటే, సో ఈ కమిషన్స్ లో ఆ డబ్బులు ఎంత చెల్లిస్తారో దాన్ని బేసిస్ కొని జురుషన్ టెరిటరీలో పెక్కిన జురుషన్ తీసుకుని మనము పొజిషన్ కావాలంటే పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయండి అని అడగచ్చు. ఆ తర్వాత పొజిషన్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు దాకా మనకు లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కానీ లేదా కాంపెన్సేషన్ కానీ అడగచ్చు, లేకపోతే రెంటల్ లాస్ అడగచ్చు, ఇట్లా అప్రాపర్టీ అడగచ్చు. అదేవిధంగా కొన్ని రిజిస్ట్రేషన్ చేయరు, పొజిషన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ అడగచ్చు, లేకపోతే నాకు వద్దనుకోండి 3 సంవత్సరాలు పొజిషన్ ఇస్తా అని చెప్పినప్పుడు 5 సంవత్సరాల తర్వాత కూడా వాడు ఇవ్వడు కంపెనీ కాదు, ఇక 6 ఏళ్ళ తర్వాత ఇస్తా అంటాడు, అప్పుడు ఈ బలవంతం చేస్తాను లేదు, ఎందుకంటే ఈ 5-6 ఏళ్లలో వాడు మూడు కొనుక్కుంటాడు, వాడికి ఫైనాన్షియల్ కండిషన్ మారిపోయింది, కాబట్టి కన్స్యూమర్ ఇప్పుడు ఇస్తాను తీసుకుని బలవంతం చేస్తాను లేదు, ఇట్ ఈస్ ఎ చాయిస్ ఆఫ్ ద కన్స్యూమర్, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు. కానీ ఈ మధ్య ఏంటంటే మనకు 6-7 సంవత్సరాలు 7 సంవత్సరాల కింద బుక్ చేసిన ఫ్లాట్స్ ఈ ఇప్పుడుదాకా డెలివరీ చేయకుండా చాలా కేసులు ఉన్నాయి, మన బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది, ఒక 5-6 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మార్కెట్ రేట్ తగ్గిపోయింది, కాబట్టి ఈ కొన్ని కన్స్యూమర్ ఫర్మ్స్ తక్కువ ఇస్తున్నాయి ఇంట్రెస్ట్ కన్స్యూమర్కి, 8%, 6%, 9%, 12%. రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కన్స్యూమర్ నేను నీకు పే చేసినప్పుడు డబ్బులు అప్పుడు మార్కెట్ వాల్యూ 18% అట్లా ఉండేది, 17%, 15%, 18% ఉండేది, అలాగే మార్కెట్ వాల్యూ ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెరిగిపోయింది, ఇప్పుడేమో నువ్వు ఇచ్చే డబ్బులు వాల్యూ తగ్గిపోయింది, 10 లక్షల రూపాయలు అప్పుడు పాత డబ్బు 5% 12% ఇస్తే ఏమి రాదు, నష్టం జరుగుతుంది, కాబట్టి కాంపెన్సేట్ చేయడం కోసం 18% ఇంట్రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది బిల్డర్ మీద. సో అన్ని కూడా క్వశ్చన్ చేస్తూ వినియోగదారులు కన్స్యూమర్ ఫోన్లో ఫ్లాట్
1: గౌరీశంకర్ గారు, మీరు అంటే నాకు అంటే ఒక ఉత్సాహుడిగా అనుమానం ఏమొచ్చిందంటే నిజంగానే నేను వేశాను, ఎంత కాలానికి నాకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంది, నిజంగా న్యాయం నా వైపే ఉంటే, న్యాయ వైపే ఉంది అనుకుంటే ఒక వినియోగదారుడిగా, అలాంటి సక్సెస్ స్టోరీస్ కానీ డెఫినెట్గా ఇంత పర్సెంట్లో ఇంతమంది అప్లై చేస్తే అవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగిన తర్వాత ఇంతమందికి న్యాయం జరిగిందన్నట్టుగా మీరు ఏమైనా చెప్పగలరా?
0: నేను టైం లిమిట్ కూడా చెప్పలేను, కానీ మనకు 3-2 ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలల

0: లోపు న్యాయం జరగాలని ఉంది దీంట్లో, కానీ అంత టైం నోట్ ఖచ్చితంగా జరగట్లేదు, లేట్ అవుతుంది, రకరకాల కారణాలు ఉంటాయి, కొన్ని కేసెస్ ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఉదాహరణకి రంగారెడ్డి కందమూరు ఫారం ఉంది, రంగారెడ్డి జిల్లా కందమూరు ఫారంలో కేసులు ఎన్ని ఉన్నాయంటే మనకు హైదరాబాద్ లో మూడు జిల్లా ఫారమ్స్ ఉన్నాయి, జిల్లా కమిషన్స్ ఉన్నాయి. ఈ మూడు జిల్లా కమిషన్స్ ఎంత కేసులు ఉన్నాయో ఈ మూడు కన్నా కలుపుకుని రంగారెడ్డి ఎక్కువన్నాయి. కాబట్టి కొద్ది కేసులు పట్టి కొంత టైం పడుతుంది. సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అవుతుంది, మన కోర్టు ఫీజు తక్కువ ఉంటుంది అండ్ ప్రొసీజర్ చాలా సింపుల్ ఉంటుంది. కాబట్టి మెజారిటీ కేసెస్ ఎక్కడో ఈ బిల్డర్స్ మీద కేసులో డిస్మిస్ కావడం చాలా రేర్. ఈ డెఫిషియెంట్ సర్వీస్ ఉంటుంది కాబట్టి మెజారిటీ 90% ఆఫ్ ద కేసులో కన్జ్యూమర్ అనుకూలంగానే కేసులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బిల్డర్ తప్పే ఉంటుంది కానీ కన్జ్యూమర్ తప్పనే ఉండదు. కాబట్టి పేటెంట్ గా దాదాపు మెజారిటీ కేసులో న్యాయం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన యాక్ట్ ఏంటంటే, గతంలో ఏంటంటే బిల్డర్ మీదకి డైరెక్షన్ ఇచ్చారు అనుకోండి, నువ్వు బిల్డింగ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయండి అని డైరెక్షన్ ఇస్తారు. ఆ పాత యాక్ట్ ప్రకారం వాడు బిల్డర్ రిజిస్టర్ చేయడం అనుకోండి, వారంట్ ఇచ్చినా కానీ అరెస్ట్ వారెంట్ పారిపోతాడు, దొరకడు. అది ఆ వారెంట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు దొరకడు. ఇప్పుడు ఏం చేశాడు కొత్త యాక్ట్ ప్రకారం, ఈ కన్జూమర్ ఫోరం రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు అని ఇచ్చారు. బిల్డర్
1: ఆన్ బిహాఫ్ ఆఫ్ బిల్డర్
0: బిల్డర్ రిజిస్ట్రేషన్ చెప్తే కన్జూమర్ కమిషన్ రిజిస్ట్రేషన్ కూడా కన్జూమర్ చేయొచ్చు, ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ. ఇది మంచి అడిషనల్ అడ్వాంటేజ్. సో రీజనబుల్ పీరియడ్ లో కంపేర్ టు అదర్ సివిల్ కోర్ట్స్ కానీ వాటిలో పోల్చుకుంటే తొందరగా రావడానికి అవకాశం ఉంది.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతల వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు స్థిరాస్తి కొనుగోలు వినియోగదారుల హక్కుల గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం. జీవన తీరాలు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల ఆలపించిన గీతం విందాం. సంగీతం చక్రవర్తి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో చిత్ర ఆలపించిన వేటూరి సుందర్రామూర్తి గీతం విన్నారు. చిత్రం సీతారామయ్య గారి మనవరాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు వినండి భద్రకాళి చిత్రం కోసం పి సుశీల, కెజె యేసుదాస్ ఆలపించిన పాట. గీతరచన దేవులపల్లి కృష్ణ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్. सरकार ने कहा, लोगों के बीच किसी भी राशि के यूपीआई लेन देन पर कोई शुल्क नहीं लगेगा. महाराष्ट्र सरकार ने 2025-26 पेराई सत्र में किसानों के लंबित भुगतान के लिए चीनी मिलों को रियायती ऋण देने का निर्णय लिया. दिल्ली सरकार ने आशा कार्यकर्ताओं के लिए मासिक प्रोत्साहन राशि 3,000 रूपए से बढ़ाकर 6,000 रूपए करने की घोषणा की. राष्ट्रीय राजधानी के विश्वविद्यालयों और महाविद्यालयों के

మీరింతవరకు శ్రీ డి రాఘవాచారి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మల్లెల తేజస్వి గారు, మృదంగంపై హంపిహోలి యశ్వంత్ గారు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 9 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేషవాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రత్యక్ష ప్రసారం వెంటనే వింటారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యశేష సతతం సహస్రఫణవానికేన ముద్రావహన్ బ్రహ్మాండాని బహూని పం

ముదా తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి రాజరాజోత్సవాలుగా కీర్తింపబడేటువంటి ప్రతి సంవత్సరము ఎప్పుడు వస్తాయా అని భక్తజనులందరూ కూడా ఎదురు చూసేటువంటి తరుణం బ్రహ్మోత్సవ తరుణం. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా

నిన్న రాత్రివేళ స్వామి పెదశేషవాహనంపై విహరిస్తే నేడు ఉదయం చినశేషవాహనంపై స్వామివారు విహరిస్తూ ఉన్నారు. రెండవ రోజు మలయప్ప స్వామి 5 తలలు కలిగినటువంటి శేషవాహనంపై దర్శనమిచ్చేటువంటి దివ్య తరుణం ఇది. భగవద్గీతలో స్వామి స్వయంగా అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అని, నాగజాతిలో అనంతుణ్ణి సర్పజాతిలో వాసుకిని అని స్వయంగా తనను తాను ప్రకటించుకున్నాడు. అంటే పెదశేషవాహనం ఆదిశేషుడుగాను చినశేషవాహనం వాసుకిగాను మనం భావించవచ్చు. శేషేషైన శీలస్య శేషాచల నివాసిన సదాశేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య శారంగిణ ద్వితీయ దివసే చాద్యం భూయో భూచ్చేషవాహనం. భూయో భూచ్చేషవాహనం అని చెప్పి ఎల్లప్పుడూ శేషుని మీద శయనించే స్వామి మళ్ళీ ప్రీతితో రెండవసారి శేషవాహనంపై దర్శనమిస్తున్నాడని పురాణ వాంగ్మయం కీర్తిస్తోంది. ఎందుకని స్వామి ఇతర వాహనాల కన్నా కూడా మరి శేషుడి పట్ల ఒకంత మనం అనుకోవాలంటే పక్షపాత దృష్టి ఉందా అని. కాదు, ఆయనకి పక్షపాతం అనేటువంటిది సబబే, అయినా దానికి ముందు 2 అక్షరాలు మనం చేర్చుకోవాలి, ధర్మపక్షపాతి అని. ఎందుచేతనంటే ఆనాడు కద్రువకు జరిగినటువంటి వృత్తాంతంలో మరి గరుత్మంతుడి యొక్క మాతృ దాస్య శృంఖలాలు ఛేదించే తరుణంలో తన సవతి అయినటువంటి ఆమెకు ఏదో విధంగా ఆమెపైన గెలవాలనే కోరికతో కద్రువ తన పుత్రులందరినీ కూడా ఆ ఉచ్చేషం యొక్క తోకను పట్టుకోమంటే మిగిలిన సర్పాలు తల్లి మాట జవదాటలేక ఒకటి ప్రాణభయంతో అంతకుమించి ఒప్పుకున్న ఆదిశేషుడు మాత్రం దాన్ని అంగీకరించక, నేను అధర్మ మార్గాన్ని పయనించను అని ధర్మ మార్గాన్నే పయనిస్తాను అని వెళ్ళి తపస్సు ఆచరించాట. ఆయన తపశ్శక్తికి ముల్లోకాలన్నీ కూడా గడగళ్ళాడిపోతే బ్రహ్మ సాక్షాత్కరించి నీవు ధర్మం కోసం ధర్మానికి నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు కాబట్టి నీలాంటి వాడే ఈ విశ్వాన్నంతటినీ కూడా భూభాండానంతటినీ కూడా వహించవలసింది అని ఆయనకి వరమిచ్చి అనుగ్రహించాట. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో ధర్మాచరణ చేస్తారో అటువంటి వారి వెంపు ఉంటాను అని మనకి సుదృఢంగా తెలియజేయడానికి అలాగే స్వామివారి యొక్క ధ్యేయవాక్యం ఏమిటి కలియుగంలో అంటే ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని సదా కాపాడుతుంది అనేటువంటి ధ్యేయవాక్యం. అలా ధర్మాన్ని కాపాడినటువంటి వాడు ధర్మ మార్గంలో నడిచినటువంటి వాడు కాబట్టే ఆదిశేషునిపై స్వామివారు నిన్న రాత్రి విహరించి మరి తన సోదరుడైనటువంటి వాసుకి స్వరూపంగా భావించేటువంటి ఆ చినశేషవాహన సేవలో విహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా శేష శేషి భావాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ వాహన సేవలో. అంతేకాదు మన యొక్క శరీర నిర్మాణంలో కూడా గమనించినట్లయితే ఈ శేష స్వరూపం కొంచెం కానవస్తుంది. మూలాధారం నుండి సహస్రార కరండిక వరకు 7 చక్రాలు ఉంటాయని చెప్తారు. వాటిని మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రాలు అని. మూలాధారం నుండి సహస్రారం వరకు బ్రహ్మదండి మధ్య నుండి కుండలినీ శక్తి అనే సుషుమ్నానాడి సర్పాకారంలో ఉంటుందట. మనోవృత్తులు ప్రపంచాభిముఖంగా ప్రసరించే సామాన్య మానవులో సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలినీ శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటుంది. పుచ్చం సహస్రారంలో ఉంటుంది. శేషవాహనం పైన శ్రీవారిని దర్శించి ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని యొక్క అధీనమై అభిముఖమవుతాయి. అటువంటి వ్యక్తిలోని కుండల్ని సర్పరూపపు శిరస్సు సహస్రారంలోనూ పుచ్చం మూలాధారంలోనూ నిలుస్తాయి. ఆనాడు మానవుడు మాధవుడికి నిజమైనటువంటి సేవకుడవుతాడు. ఆ దివ్య చైతన్యం మహాప్రభావం ప్రసరించే శైలం ఈ శేషశైలం. అటువంటి శేషశైలంపై చినశేష వాహనాన్ని సందర్శించినటువంటి భక్తులందరికీ కూడా కుండలిని యోగ సిద్ధి కూడా లభిస్తుంది అని. స్వామివారి ప్రతి వాహన సేవలోనూ కూడా ఏదో ఒక అంతరార్థం ముడిపడి ఉంటుంది. దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి కలగాలని స్వామివారిని మనం ప్రార్థించాలి. భక్త శిఖామణులందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి కటాక్ష వీక్షణకే ఎదురు చూస్తూ ఉన్నారు. భానుడు కూడా స్వామివారిని వీక్షించాలని కాబోలు తన యొక్క తేజస్తో ప్రకాశిస్తూ ఉన్నాడు. తిరుమల క్షేత్రంలో స్వామివారు ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి నుంచి దక్షిణ మాడవీధిలోకి వచ్చి, దక్షిణ మాడవీధి నుంచి పడమట మాడవీధిలోకి వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఉత్తర మాడవీధిలోకి

0: శయనం చేస్తూ ఉన్నారు. అద్భుతంగా స్వామివారి వాహన సేవ నిర్వహింపబడుతోంది. పశుపక్ష్యాదులు అలనాడు స్వామి నుండి ఆర్తత్రాణ పరాయణుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, జంతువుల్ని అన్నిటినీ కాపాడినటువంటి వాడు, అదిగో ఆ గజరాజును కాపాడిన దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈనాడు ఆ గజాలు కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాయి. ఉచ్చైశ్రవానికి ప్రతిరూపంగా అశ్వాలు ఇంకా వృషభాలు అందరూ కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. కళాకారులు తమ దివ్య కళా నైపుణ్యాన్ని, తమ యొక్క కౌశలాన్ని ప్రదర్శిస్తూ స్వామివారి ముందు నర్తన చేస్తూ గానం చేస్తూ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలా నిరంతరము కూడా ఆ స్వామి దేదీప్యమానంగా భక్తజనుల నడుమ మణిపూసగా వెలుగొందుతూ ఉన్నారు. ఆ వాహన విశేషాన్ని, స్వామివారి వైభవాన్ని, శేష వైభవాన్ని కూడా మనకి అందించడానికి శ్రీమాన్ రామానుజాచార్యులు గారు వేంచేసి ఉన్నారు. ఆయన యొక్క ముఖారవింది జాలువారేటువంటి దివ్యమైనటువంటి ఆ స్వామి వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య కిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవములలో రెండవ రోజున ఇంతకుముందు చెప్పినట్లుగా ద్వితీయ దివసేచాద్యం భూయోభూచ్ఛేషవాహనం అని అంటూ స్వామివారికి శేషుని మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమాభిమాన అతిశయము చేత మరలా రెండవ రోజు కూడా స్వామివారు శేషవాహనాన్ని అధిష్ఠించారు. అయితే ఈ శేషవాహనాన్ని చిన్న శేషవాహనం అని చెప్పి కీర్తిస్తున్నారు. మరి ఆ చిన్న శేషవాహనంలో స్వామివారు ఐదు పడగలు కలిగినటువంటి శేషవాహనము యొక్క నీడలో, ఆపై తెల్లనైనటువంటి వెల్లగొడుగుల యొక్క నీడలో చక్కగా రాయబారానికి సిద్ధమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలాగా తన రెండు చేతులు నడుము మీద ఉంచుకుని చేతిలో పిల్లనిగ్రువుని ధరించి చక్కటి అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి వివిధాలంకార విభూషితుడై ఎన్నో మాలలను ధరించినటువంటి స్వామి మనకు ఉత్తరమాడ వీధిలో విహరిస్తూ భక్తులందరికీ కూడా కనుల విందు చేస్తూ ఉన్నారు. స్వామివారి వాహనము ముందు అదిగోండి అనేకమైనటువంటి భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు మొదలైనవన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. కేరళ నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, దేశ విదేశముల నుండి వచ్చినటువంటి, ఉత్తరాది నుండి వచ్చినటువంటి అనేక మంది కళాకారులు వారి వారి ప్రాంతములలో ఉన్నటువంటి సంప్రదాయానుగుణమైనటువంటి నృత్యములను, కోలాటములను ప్రదర్శిస్తూ ఉంటే వారందరి మధ్యలోనూ గోపికల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినట్లుగా ఆనాడు భాగవతంలో, మరి ఈ కలియుగ వైకుంఠంలో వీరందరి మధ్య కృష్ణావతారమూర్తి అయి రాజఠీవితోటి వెలుగొందుతూ ఆ పరమాత్మ శేషవాహనంలో అవతరించి గోచరిస్తూ ఉన్నాడు. ఈ శేషవాహనం మనకు రెండు విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నది. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ శత్రువులను మర్తించేటటువంటి వాడు శేషుడు అని, అంటే మనలో ఉండే కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాది అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్వర్గాలను, మనలో ఉండే అంతఃశత్రువులను, మన యొక్క బాహ్యశత్రువులను కూడా మర్దించి మనకు రక్షణ కల్పించడం ఒక పరమార్థమైతే, మరి అటువంటి రక్షణ మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే శిష్యతే ఇతి శేష అంటూ శేషుడు అంటే దాసుడు అని మనకు అర్థం తెలియజేస్తున్నారు. అంటే దాస్యభక్తిని గనక ప్రదర్శించినట్లయితే, దాస్యంతో స్వామివారికి దాస్యం చేసినట్లయితే, భక్తితో అనుసరించినట్లయితే భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అని చెబుతూ, మరి ఇక్కడ దాస్యభక్తి అదేవిధంగా శత్రు విమర్దనము అనే రెండు తత్వాలని కూడా ఒకేసారి ఈ శేషవాహన సేవలో పరమాత్మ మనకు కనిపింపజేస్తూ, అదేవిధంగా మనందరికీ కూడా ఆ భావనను కలుగజేస్తూ ఉత్తరమాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నాడు. స్వామివారి విషయంలో మన భక్తి కొద్దిగా నడిస్తే చాలు, స్వామి యొక్క అనుగ్రహం మన వైపుకి పరిగెడుతుంది. ఆ విధంగా భక్తులను అనుగ్రహించడానికి వడివడిగా వేగంగా స్వామివారు ఆ శేషవాహనంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే మరి ఆ భక్తి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా శేషుడే మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆరు తత్వములు

షడ్గుణోపేతుడైనటువంటి శేషుడు మనలో సద్గుణములను నింపడానికి, మనకు భక్తి మార్గాన్ని బోధించడానికి అన్నట్లుగా ఈనాడు కూడా మరి స్వామివారిని ధరించి చిన్న శేషవాహన సేవలో స్వామిని సేవిస్తూ మనకు బోధిస్తున్నాడు. ఏమిటి ఆ ఆరు గుణములు అంటే, అనన్యార్హత్వము అనేది మొదటి గుణము. అంటే స్వామి, నేను నిన్ను సేవించడానికే అర్హుడను, నిన్ను తప్ప వేరే వారిని సేవించను అని అంటూ, నేను నిన్నే సేవిస్తాను అని చెప్పి అంటూ, నేను నిన్ను సేవించడానికే నా జీవితాన్ని అర్పిస్తాను అని అంటూ, అనన్యార్హత్వము అంటే వేరే వారిని సేవించను, నిన్నే సేవిస్తాను అని చెప్పటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి పరమాత్మను మాత్రమే సేవిస్తుందో అదేవిధంగా శేషుడు కూడా ఆ పరమాత్మనే సేవిస్తాడు. అంతేకాదు అనన్య శరణత్వం, నిన్ను తప్ప వేరే వారిని ఆశ్రయించనే ఆశ్రయించను, నీవే తప్ప నితప్పరంబెరుగా అని గజేంద్రుడు చెప్పినట్లుగా స్వామివారిని మాత్రమే ఆశ్రయిస్తాను అని చెప్పి అనన్య శరణాగతి చేయటం. మరి అటువంటి అనన్య శరణాగతికి శేషుడు ప్రతీక. అందుకనే శేషుడు స్వామివారికే సేవకుడిగా ఉన్నాడు. అందుకనే అంటారు కదా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన అంటూ, అనన్య శరణాగతితో ఆశ్రయించినటువంటి వారిని అవశ్యం స్వామివారు అక్కున చేర్చుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. అనన్య భోగ్యత్వం అంటే నా సేవలందుకోవటానికి నీవే అర్హుడవు, అంటే నన్ను వినియోగించడానికి నీవే అర్హుడవు. ఏ విధంగా అయితే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మతో అంటుందో, స్వామి సింహము వంటి నీకు దక్కవలసినటువంటి నేను నక్క వంటి శిశుపాలుడికి దక్కటమా? కాదు కాదు, నేను నీకే భోగ్యమైనటువంటి దానిని, కావున నీవే నన్ను పరిగ్రహించు అని చెప్పి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తుంది. అలాగే ఇక్కడ శేషుడు కూడా, నేను నీకే దాసుడిని, నీకు సేవ చేయటానికే, నీ చేత వినియోగించబడటానికే నేను ఉన్నాను, నా జీవితం ఉన్నది అని చెప్పి అని అనన్య భోగ్యత్వం అంటారు. ఇక సంశ్లేషైక ధారకత్వం అని చెబుతారంటే, స్వామిని విడిచి ఉండలేకపోవటం, సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా స్వామితోటే ఉండటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు తస్యైష అనపాయిని అని చెప్పినట్లుగా, మరి శేషుని కూడా రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, కలియుగంలో భగవద్ రామానుజునిగా, ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి సేవలందించేటటువంటి గొప్ప భక్తితత్వము, అదేవిధంగా సంశ్లేషైక ధారకత్వం అంటే స్వామితో స్వామివారితోటే ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందుకనే కదా స్వామివారికి ఆసనంగా చాందినిగా ఈ విధంగా అనేక రకాలుగా సేవలందిస్తూ ఉన్నాడు. విశ్లేష అసహిష్ణుత్వం అని అంటారు, అంటే స్వామివారి యొక్క వియోగాన్ని ఒక క్షణము కూడా భరించలేకపోవటము అని. లక్ష్మీదేవి అంతే, శేషుడు కూడా అంతే. ఏ విధంగా అయితే రామావతారంలో రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతాదేవి కూడా బయలుదేరింది, ఆమెతో పాటుగా లక్ష్మణస్వామి కూడా రామునితో పాటు వస్తాను అంటే, వద్దు లక్ష్మణ అనేటప్పటికీ, అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా, నీవు కుడిపాదాన్ని సేవించుకో, కుడికాలను సేవించుకో, నేను ఎడమకాలను సేవించుకుంటాను, ఎడమకాలను మాత్రం నాకు విడిచిపెట్టు. అంటే రాముడిని విడిచి ఉండలేనటువంటి వాడు శేషుడు, ఆ లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడే శేషుడు అని చెప్పి, అందుకనే రాముడికి కూడా ఆ పరమాత్మకు కూడా బహిప్రాణ ఇవాపరహ అని చెప్పినట్లుగా, ఆ రాముడికి బహిప్రాణం వంటి వాడు లక్ష్మణుడు, ప్రాణములు దూరంగా ఉంటే ఏ విధంగా అయితే జీవుడు జీవించలేడో, శేషుడు ఆ లక్ష్మణుడు దూరమైతే పరమాత్మ కూడా ఉండలేడనే విషయం తెలుస్తున్నది. ఇంకా ఆ విధంగా పరమాత్మ యొక్క వియోగాన్ని భరించలేనటువంటి వాడు కనుకనే ఎల్లప్పుడూ స్వామివారితో ఉన్నాడు. ఇక చివరిది తదేక నిర్వాహకత్వం, స్వామి సేవలోనే తరించటం అని చెప్పి. మరి ఆ శేషుడు స్వామి సేవే తన జీవిత పరమార్థంగా భావించినటువంటి వాడు. అంతెందుకు, రామావతారంలో లక్ష్మణుడు నిద్రను కూడా విడిచిపెట్టి రాముని సేవలో తరించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతునితోటి
షడ్గుణములతో ఉండేటటువంటి వాడు శేషుడు. అటువంటి దాస్యభక్తిని మనందరికీ

0: కూడా తెలియజేస్తూ చిన్న శేషుడు చక్కగా శ్రీనివాస పరంబ్రహ్మను కృష్ణావతారమూర్తిగా తన పడగల నీడలో వహిస్తూ ఉత్తర మాడవీధిలో ఒడివడిగా ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఆ వాహన సేవలను బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క వాగ్జరిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: ధన్యవాదాలు రామానుజాచార్యులు గారు, శేషతత్వాన్ని చక్కగా వివరించారు. కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఎంతో పరిణితితో ఆలోచించి గర్గులు స్వామికి కృష్ణ అనేటువంటి నామాన్ని ఆ బాలశాల కార్యక్రమంలో పెట్టడం జరిగింది. అది ఎటువంటిదయ్యా అంటే కులశేఖరులు చెప్తారు, శత్రుచ్ఛేదైక మంత్రం అని, సకలమైనటువంటి ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రమని, సంసారోత్తార మంత్రమని, అదేవిధంగా సమస్త విధమైనటువంటి ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి మంత్రమని. కాబట్టి ఓ జిహ్వా, నువ్వు ఆ మంత్రాన్ని పలుకవే, నీకంతకన్నా కావలసినటువంటిది ఏముంటుంది, భగవంతుడు అందించేందుకు ఆ నాలుకను అని. సర్వ ఉపనిషత్ వాక్యములచే పూజనీయమైనటువంటి దివ్య తత్వం కృష్ణతత్వం, ఆ తత్వాన్ని తెలుసుకోండి అని స్వామి ఈనాడు చినశేష వాహనంలో ఆ చినశేషుని పడగల నీడలలో రెండు చేతులు తన యొక్క కటి ప్రదేశంలో ఉంచి ఒక చేత్తో చక్కగా తన యొక్క వేణువుని చూడండి, వెదురు కూడా స్వామి చేతనైతే అది దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తుంది. అచేతనమైనా స్వామి స్పర్శ కలగగానే దివ్యమైనటువంటి మన మనస్సులు పులకించే విధంగా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి నామము స్వామిది. అటువంటి నామము ధరించిన మహత్వ కలిగినటువంటి వాడు స్వామి. కృష్ అనగా సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది, లేదా నిరవధికము అని అర్థం. నా అంటే ఆనందము అని అర్థం. అంటే కృష్ణ అంటే సత్యము, ఆనందము, లేదా నిరవధికమైనటువంటి ఆనందము అని ఉపనిషత్తులు బ్రహ్మమును సత్యము, ఆనందము, అపరిచ్ఛిన్నానందము అని చెబుతూ ఉన్నాయి. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్వాన్, రసో వైసహ మొదలైనటువంటి ఉపనిషద్వాక్యములన్నీ కూడా ఏ శబ్దాన్ని గురించి చెబుతున్నాయా అంటే ఇంగో ఈ కృష్ణ నామం గురించే చెబుతూ ఉన్నాయి. అందుకే అంటారు భారతంలో, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధో భూతేన తుల్య దశాశ్వమేధీ పునరేది జన్మ కృష్ణ ప్రణామీ నపునర్భవాయ అని శాంతి పర్వంలో చెబుతారు భీష్మాచార్యులు వారు. కృష్ణ భగవానికి సమర్పించినటువంటి ఒక్క నమస్కారమైనా సరే అది 10 అశ్వమేధ యాగాల్లో చేసినటువంటి అవభృత స్నానాలతో సమానమవుతుంది అని. కృష్ణుల వారికి నమస్కరిస్తే మరొక విశేషం కూడా ఉంది, అశ్వమేధ యాగాలు నిర్వహిస్తే లేదా అలా నిర్వహించిన వారు మరలా జన్మను పొందవచ్చేమో, కానీ ఎవరైతే కృష్ణ భగవానికి త్రికర్ణ శుద్ధిగా నమస్కరిస్తారో వారికి మరో జన్మంటూ ఉండబోదు అని అటువంటి ఉత్తమోత్తమ ఫలాన్ని మనకు అందించి జన్మరాహిత్యం కలగజేయడానికి, భక్త కోటిని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవాను రూపంలో మలేపస్వామి వారు చినశేషవాహనంపై ఉత్సవాన్ని నిర్వహింపజేసుకుంటూ ఉన్నారు. శేషవాహనాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మను సేవించుకున్నట్టుకై దేశ విదేశాల నుండి భక్తజనులు ఇక్కడ దర్శించుకోవడమే కాదు తమ కళలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి తమ తమ సంప్రదాయానుసారం స్వామివారికి సేవ చేస్తూ మురిసిపోతూ ఉన్నారు. హిమోత్పర్వతీయ సమానమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతులు విరాజిల్లే రజతమయమైనటువంటి అదిగో దివ్యమైనటువంటి ఆ వాహన శోభకి అక్కడ కాంతి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలను తానే వహిస్తారని కూడా స్వయంగా ప్రకటించుకున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం యేజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. ఈ రకంగా మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ స్వామివారు నిర్వహించాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే ఏమీ లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెయ్యాలి. కృష్ణ లీలలలో స్వామివారు ఎన్నో దివ్యమైనటువంటి తత్వాల్ని మనకి ఉపదేశించారు. ఆ స్వామివారి యొక్క బాల్య లీలలు కూడా ఎంతో మధురమైనటువంటివి. ఎంతోమంది

0: మహానుభావులు ఆ బాలకృష్ణుని లీలలు వర్ణించుకుని మురిసిపోతూ ఉంటారు. లీలాశుకులు వారంటే ఎంతో అద్భుతంగా ఆ స్వామివారిని కీర్తించి తరించినటువంటి వారు. అందరిలో కన్నా కూడా ఆ స్వామి యొక్క దివ్య బాల్యాన్నంతటినీ కూడా ఆస్వాదించినటువంటి మాత యశోదామాత వాత్సల్య భక్తికి కూడా మనకు నిదర్శనం. ఆ స్వామి చేసేటువంటి అల్లరి పనులు చూడలేక ఎంతోమంది ఆమె దగ్గరికి విన్నవించుకుంటూ ఉంటే కన్నయ్య ఏమిటయ్యా అని బాధపడుతూనే మళ్ళీ తన కన్నయ్యపై ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని ఎంతో చింతించేటువంటిది. ఇలా ఆమెకు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఎన్నో లీలలను స్వామివారు చూపించారు. వాహన సేవలో అదిగో ఉచ్చైశ్రవానికి ప్రతిరూపాలుగా ఉండేటువంటి అశ్వరాజాలు చక్కగా సేవించుకుంటూ ఉన్నాయి. ధర్మదేవతకి ప్రతీపంగా ఈ క్షేత్రాన్ని వృషభాద్రి వృషాద్రి అని కూడా, అదిగో వృషరాజాలు కూడా చక్కగా మాడ వీధుల్లో సంచరిస్తూ స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది అన్నట్లుగా దివ్యమైనటువంటి అలంకరణలతో శోభాయమానంగా వెలుగొందుతూ ముందుకు కదులుతూ ఉన్నాయి. ఇంకా గజ గమనం గురించి చెప్పవలసిన పనేం లేదు. మనం కూడా మనోనేత్రాలతో ఒక్కసారి ఈ దివ్య సుందర మనోజ్ఞమైనటువంటి దృశ్యాన్ని వీక్షించినట్లయితే అచింత్యాద్భుత నిత్య యువన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ స్వామివారి యొక్క వైభవం చెప్పడానికి 10,000 నాలుకలు తలలున్నటువంటి ఆదిశేషుని వశమే కాలేదు. మరి అల్పులమైన మనమెంత అయినా కూడా మనం భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఈ వాక్కుని వినియోగించుకోవాలి అంటే నిరంతరము ఆ స్వామికి సంబంధించినటువంటి దివ్యగుణ విశేషాలను మరింత శ్రద్ధగా భక్తితో పలుకుతూ ఉండాలి. అలా ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వారిని స్వామి స్వయంగా ఉద్ధరిస్తారని చెప్పాడు. అంతేకాదు కలియుగంలో చిత్ర విచిత్రాలు కూడా స్వామివారు ప్రదర్శిస్తారట. కలియుగే వైచిత్ర్యం దర్శిష్యతి కేశవ అని వరాహ పురాణం చెబుతోంది. ఏమిటండి ఆ చిత్ర విచిత్రాలు అంటే, అల్పదానేన వైభక్త్య స్వల్పయా పూజయా తథా భవిష్యతి ప్రసన్నశ్చ స్మృతిమాత్రేణ కేశవ నృణాం గమనమాత్రేణ వెంకటాఖ్యగిరిం ప్రతి ప్రసన్న స్యాదయం క్షిప్రం దాస్యతిష్టంచ తద్బహు అని. మనం చేసేటువంటి దానం అల్పమైనప్పటికీ కూడా, మన భక్తి లేశమైనప్పటికీ కూడా, మనం చేసే పూజ స్వల్పమైనప్పటికీ కూడా, మనం ఒకసారి ఆ స్వామి నామాన్ని మనం స్మరించినప్పటికీ కూడా ఆయన ఎంతో తుష్టి పొందుతాడట. అంతేకాదు స్వామి నీ కొండకు రాదలుచుకున్నామయ్యా అని తలస్తే చాలట స్వామి మురిసిపోతాడట. మరి ప్రసన్నుడయ్యి ఆయన ఏం చేస్తాడండి అంటే, ఏదైతే మనకి ఇష్టమో, ఏదైతే మనకి హితమో, ఏదైతే మనకి ప్రయోజనకరమో అటువంటి దానిని ఆలస్యం చేయకుండా క్షిప్రం దాస్యది వెంటనే అనుగ్రహిస్తాడుట. అంతేకాదు ఈ పర్వత రాజము యొక్క నామాన్ని పలికినా చాలుట పుణ్యం అనంతంగా వస్తుంట. అంజనాద్రి శేషగిరి వృషాద్రి వృషభాచల నారాయణాద్రి సింహాద్రి శ్రీశైల సింహభూధర ఏవమాదీని నామాని యః కీర్తయతి మానవ ప్రాతఃకాలే ప్రతిదినం తస్య పుణ్యం అనంతకం అని. కాబట్టి స్వామి వేంచేపు చేసినటువంటి దివ్యమైనటువంటి ధామం ఈ ఆనంద నిలయం దివ్యధామం తిరుమల. ఆ నామాన్ని పలికిన తిరుమలలో వేంచేసినటువంటి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ చెవులారా గుణవైభవాన్ని ఆకరణిస్తూ తలుచుకున్నా కూడా స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలు అడుగడుగున అందిస్తూ ఉన్నారు. ఆ నీరాజన కాంతులలో స్వామి మరింత శోభాయమానంగా చక్కగా ప్రకటితమవుతూ ఉన్నాడు. అటువంటి స్వామి వైభవాన్ని గురించి వినే చెవులే చెవులు, అటువంటి స్వామి వైభవాన్ని చెప్పేటువంటి జిహ్వే జిహ్వ, అటువంటి స్వామి వైభవాన్ని చూసేటువంటి కన్నులే కన్నులని పోతనామాత్యుడు మందార మకరంద అంటూ అద్భుతంగా వర్ణించినటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి జ్ఞప్తికి వస్తాయి. మరిన్ని విశేషాలను మనం వాహన వైశిష్ట్యాన్ని కూడా మనం శ్రీమాన్ ఒకటి రామానుజాచార్యులు గారు తెలియజేస్తారు, తెలుసుకుందాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: ధన్యవాదాలు స్వామి. తాకృష్ణ వాహే వసుదేవ ఆగతే స్వయం యసీర్యంత యథాతమో రవౌ వవర్ష పర్జన్య ఉపాంశుగర్జిత శేషోన్వగాత్ వారిని వారయన్ ఫణై. శేషుడు కృష్ణ పరమాత్మ రూపంలో స్వామివారిని వహించడంలో మరొక ఆంతర్యము విశేషము ఉన్నది. కృష్ణావతారంలో మధురానగరంలో జన్మించినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి మరి వసుదేవుడు నందవ్రజాన్ని చేర్చడానికి అలా తీసుకువెళుతూ ఉంటే పర్జన్యుడు వర్షాధిదేవత వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి ఆ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే శేషుడు స్వామివారికి గొడుగులా వచ్చి ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడాడు. ఇలాగా ఆ కృష్ణావతారం.

ఇంద్రుడో తనను సేవించినటువంటి శేషునికి మరి ఒక అవతారాన్ని, మరి ఒక అవకాశాన్ని ఇవ్వాలి అన్నట్లుగా ఈ కలియుగంలో కూడా స్వామివారు చిన్న శేష వాహనంలో తాను రాజఠీవితోటి వెలుగొందుతూ మరి ఆ శేషవాహనాన్ని అధిష్ఠించారు. ఇక్కడ పెద్ద శేషవాహనానికి చిన్న శేషవాహనానికి ఒక విశేషము వ్యత్యాసం ఉన్నది. పెద్ద శేషవాహనంతో ఉభయదేవేరులతో కలిసి స్వామివారు ఉభయదేవేరులతో కూడి దర్శనమిస్తే, చిన్న శేషవాహనంలో తానొక్కడే మరి ఆ వాహన సేవలో కొలువు తీరి ఉండి తన దేవేరులను తన హృదయంలో నింపుకుని తానొక్కడే మనకు దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఈ చిన్నశేష వాహనంలో మునుముందుకు సాగుతూ ఉన్నాడనమాట. అసలు స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు. శేషమాల, శేష వస్త్రము అంటూ ఈ విధంగా ఏదైనా సరే శేషశబ్దంతో, అంటే స్వామికి కైంకర్య యోగ్యమైనటువంటిది శేషశబ్దంతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి శేషుడిని అధిష్ఠించి స్వామివారు మరి తూర్పుమాడ వీధిలో ఆ పుష్కరిణీ తీరంలోకి చేరుకున్నాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్నట్లుగా ఆ పుష్కరిణీ తీరంలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే స్వామివారికి ఎంతో మక్కువ మరి ఆ పుష్కరిణీ తీరంలో విహరించేటటువంటి స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని, అదేవిధంగా ఆ చిన్నశేష వాహనము యొక్క విశేషములను, అంతేకాదు మన ఆచార్యులు జిగర్ స్వామి వారు వారి యొక్క పరివారంతో దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ మునుముందుకు స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే స్వామివారు మునుముందుకు సాగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కావున ఆ పుష్కరిణీ తీరంలో ఉండే స్వామికి మంగళాచరణం పలుకుదాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం. శేషోసి నాగోత్తమ ధర్మదేవో మహీమిమాం ధారయసే యదేక అనంత భోగై పరిగృహ్య సర్వాం యథాహమేవం ఫలవిద్యథావా. ఓ నాగోత్తమ, నీవు శేషుడవు, ధర్మదేవుడవు, ఏ రకంగా అయితే నేను బలిని సంహరించినటువంటి ఇంద్రుడు కానీ మిగిలిన వాళ్ళు ఈ కార్యాన్ని నిర్వహిస్తారో అలా నిర్వహించేటువంటి అవకాశం నీకు ఇస్తున్నాను అని బ్రహ్మ ఉపదేశించినట్లుగా, అదిగో ఆదిశేషుడు అదేవిధంగా చిన్నశేషుడు మనకు శేష తత్వాన్ని అందించే విధంగా చక్కగా స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. అటువంటి వైశిష్ట్యాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకున్నాం. ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఆకాశవాణి ఎవరైతే శ్రోతలున్నారో వారందరికీ కూడా అందాలని కోరుకుంటూ ఒక్కసారి మంగళం పలుకుదాం. శ్రీ

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు, నిర్వహణ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమ్మనయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు.

మీరింతవరకు 2026 సంవత్సరం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్న శేషవాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: చిత్రసీమ సినీ గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తన, సంగీతం ఎంఎం కీరవాణి

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు

ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

భరత్ అనే నేను ఈ చిత్రం కోసం యాసిన్ నిజార్ రీటా పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం వింటున్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: చిత్రసీమలో ఇప్పుడు వినండి క్షణం. చిత్రం కోసం ఇషక్ వల్లి నలిని పాడిన శ్రీ శ్రీరశ్రీ గీతం. సంగీతం శ్రీచరణ్ పాకాల.

0: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మీరు విన్న పాట దృశ్యం చిత్రం కోసం మధు బాలకృష్ణ పాడిన పాట, గీత రచన చంద్రబోస్. మరిన్ని చిత్రగీతాలు 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం తప్పక వినగలరు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A పై స్వల్పకాలిక చర్చ కొనసాగుతుంది. అలాగే ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కూడా సభ్యులు చర్చించనున్నారు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తుల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఈ పథకం కింద రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 1000 చొప్పున మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100% సబ్సిడీపై అందించనున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవర్చనకర్త పండిత్ ప్రదీప్ మిశ్రాజీ నిర్వహించిన పవిత్ర శ్రీ శివ మహాపురాణ కథా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాయ్బరేలీ ఎయిమ్స్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నవంబర్ 19 నుంచి రాజీవ్ యువ వికాస పథకం కింద లబ్దిదారులకు స్వయం ఉపాధి కోసం 100,000 రూపాయల వరకు విజయలక్ష్మి అర్జీలను స్వీకరించారు. రాష్టం నలుమూలల నుంచి వస్తున్న ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజావాణి ధ్యేయమని పేర్కొంటూ అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. రైతు నేస్తం 107వ ఎపిసోడ్లో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. పంట విస్తీర్ణ వివరాలను డిజిటల్ క్రాప్ బుకింగ్ యాప్లో నమోదు చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సొంత నిర్ణయాలు తీసుకునే

0: స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చితి వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భీమిలి కబడ్డీ జట్టు ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయ శ్రీపాద ఆలపించిన వనమాలి గీతం విందాం. సంగీతం సత్యా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అనంత శ్రీరామ్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ గీతం, సంగీత సారథ్యం ఎస్ఎస్ తమన్, చిత్రం సరైనోడు, గానం ధను.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
6: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆవారా చిత్రం కోసం రాహుల్ నంబియార్ సైంధవి పాడిన వెన్నెల కంటి గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈ పూట సాయంకాలం ప్రసారం కానున్న కార్యక్రమాలను మా శ్రోతల కోసం మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈ ప్రసారంలో 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం 11:03కు భక్తి సంగీతం కార్యక్రమంలో జి కళ్యాణి గారు ఆలపించిన భక్తిగీతాలు ప్రసారమవుతాయి. వాద్య సహకారం వయలిన్పై శ్రీ టి శ్రీవత్స, మృదంగంపై శ్రీ పి రామచంద్ర శర్మ. 11:30కు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై కాసన్న గారిచే గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ రాహుల్ అరవింద్ దేశ్పాండే, తబలాపై శ్రీ సిహెచ్ రఘునాథ్, తాన్పురాపై సహకారం శ్రీ ఎం నరహరి. 12:10కు యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40కు వినవచ్చు. 1:20కు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చేనుకబుర్లు, గృహ విజ్ఞాన జ్యోతి. ఈరోజు 2:30కు నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి పోలవేణి మధునమ్మ గారి బృందంచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం సాయంకాలం 6:30. 6:50కు వరి సాగు విధానం గురించి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు అందించే వివరాలు రైతు సోదరుల కోసం వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15కు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ సైంటిస్ట్ డాక్టర్ పి అర్చన గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 7:45కు వికసిత్ భారత్ శీర్షికన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. వికసిత్ భారత్ కార్యక్రమం ఈరోజు సాయంకాలం 7:45కు ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 8:00. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాకా విషయ హే. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో ప్రసారం కానుంది. రాత్రి 10:45 పాత తెలుగు చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమం మధుర గీతాలు. ఇవి ఈరోజు మా శ్రోతలు వినబోతున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:35 దాటి సరిగ్గా 30 సెకండ్లు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం బాహుబలి 2. ఈ చిత్రం నుండి శ్రీనిధి శ్రీ సౌమ్య పాడిన ఎంఎం కీరవాణి గీతం, సంగీత సారథ్యం ఎంఎం కీరవాణి.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి తెలుసు కదా. ఈ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన కృష్ణకాంత్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరగా హాయ్ నాన్న ఈ చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహాబ్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన అనంత శ్రీరామ్ గీతం విందాం.

చిత్రసీమ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం సరిగ్గా 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలువురు సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిస్తున్నారు. ఈరోజు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22పై ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కూడా సభలో చర్చ జరగనుంది. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 25వ సిఐఐ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపుపైన దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. చేయూత నూతన పింఛన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. వరుసగా 3 రోజులు సెలవు రావడంతో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల ఎఫ్ఐఆర్ రికార్డుల డేటాను అందించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, డీజీపీ సివి ఆనంద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యమం సమయంలో నమోదైన ఎఫ్ఐఆర్లు, అరెస్టులు, జైలు శిక్షలకు సంబంధించిన అధికారిక రికార్డులను కమిటీకి

0: అందజేయాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీకి, నేతలకు అవినీతికి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఎంతో అవినీతి దాగి ఉందన్నారు. షూటింగ్ క్రీడల్లో తెలంగాణ పోలీసు సిబ్బంది సత్తా చాటారు. రాష్ట్ర సౌత్ జోన్ స్థాయి పోటీల్లో కలిపి 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు సాధించారు. విజేతలను డీజీపీ సివి ఆనంద్ అభినందించారు. రాబోయే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి సంగీతం కార్యక్రమంలో జి కళ్యాణి గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ టి శ్రీవత్స, మృదంగంపై శ్రీ పి రామచంద్ర శర్మ. కార్యక్రమంలో ముందుగా వినండి కర్హర ప్రియరాగం ఆదితాళంలో అన్నమాచార్య సంకీర్తన విభుడ వింతటికి.

0: భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు జి కళ్యాణి గారి గానం విన్నారు. వయలిన్ శ్రీ టి వత్స, మృదంగం శ్రీ పి రామచంద్ర శర్మ గారు. మరొక మారు గమనించండి, వయలిన్ సహకారం శ్రీ టి శ్రీవత్స, మృదంగ సహకారం శ్రీ పి రామచంద్ర శర్మ గారు. కళ్యాణి గారు పాడిన భక్తి గీతాలు మనం విన్నాం. ఇప్పుడు వాణిజ్య సందేశాలు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
6: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీ లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
10: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
9: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.

అన్నమయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వై కసన్న గారి గాత్రం విందాం. హార్మోనియం సహకారం శ్రీ రాహుల్ అరవింద్ దేశపాండే, తబలా శ్రీ సిహెచ్ రఘునాథ్, తాన్పురా శ్రీ ఎం నరహరి. వినండి శ్రీ వై కసన్న గారి గాత్రం రాగ్ మేఘ.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీ శైలు. మీ అందరికీ ఇతర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గణపయ్య వేడుకలు ఎలా జరుగుతున్నాయి? అబ్బా, గల్లీ గల్లీలో గణేష్ పక్కా ఉంటుంది. ఎటు చూసినా అందరు హడావిడి మామూలుగా లేదు. ఎంతైనా మన వినాయకుడు కాబట్టి ఆ మాత్రం ఉంటుందనుకోండి. కానీ అప్పుడే 3 రోజులు అయిపోయాయే అన్న ఫీలింగ్ వస్తుంది. బాయ్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు లేనిది మొత్తం వినాయక చవితి టైంలోనే అందరు కలుస్తారు కదా, ఆ వైబ్ వాళ్ళకి మస్తు మ్యాచ్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సో మన ఈనాటి షో స్టార్ట్ చేసే ముందు డీటెయిల్డ్గా మీకోసం ఒక పాట సిద్ధంగా ఉంది, వినేసి రండి.

అయితే మనం ఈరోజు గణేష్ లేదా వినాయకుడి గురించి ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ దాని వెనుకున్న రీజన్స్ తెలుసుకుందాం. అయితే ప్రతి సంవత్సరం చాలా చాలా చాలా ఎక్సైట్మెంట్తో గణపతిని ఇంటికి తీసుకొస్తాం కదా, అసలు ఆ రోజు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తెలుసా? గణపతి వచ్చేసాడు అని చెప్పేసి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్, పూజలు, హారతులు, ప్రసాదాలు, పిల్లల సందడి మొత్తానికబ్బా ఇల్లంతా అలా కలకలలాడుతూ ఉంటుంది పండగ వాతావరణంతో. కానీ చిన్న క్వశ్చన్, గణపయ్యని ఇంత ప్రేమగా ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు పూజలు చేసి మళ్ళెందుకు నీటిలో నిమజ్జనం చేస్తారు? ఈ పండగ మనకు ఒకటి నేర్పిస్తుందబ్బా, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మట్టితో గణపయ్య విగ్రహాన్ని తయారు చేస్తాం, ఆ విగ్రహాన్ని ఎంతో భక్తితో ఇంటికి తీసుకొస్తాం, కొన్ని రోజుల తర్వాత నిమజ్జనం. అంటే మట్టి నుంచి వచ్చాడు, మళ్ళీ మట్టిలోకే వెళ్తాడు. మన జీవితాలు కూడా అంతే, ఎవరో మన జీవితంలోకి వస్తారు, కొంతకాలం ఉండి మెమొరీస్ ఇస్తారు, లెసన్స్ నేర్పిస్తారు, తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకే గణపయ్య నిమజ్జనం అనేది కేవలం ఒక ముగింపు కాదు, మళ్ళీ రావడానికి ఇచ్చే మాట కూడా. అందుకే మనం చివరిలో అంటాం, గణపయ్యా మళ్ళీ రావయ్యా.

మరి గణపయ్యకి ఇన్ని పేర్లెందుకు? అంటే ఒక్కొక్క పేరు వెనుక ఒక్కొక్క లక్షణం సూచిస్తుందన్నమాట. అంటే ఇప్పుడు గజాననుడు, గజ అంటే ఏనుగు, అనన అంటే ముఖం, అంటే ఏనుగు ముఖం కలిగినవాడు గజాననుడు అని. మళ్ళీ వినాయకుడు అంటే సాధారణంగా నాయకత్వం వహించేవాడు, మార్గదర్శకుడు,

0: అనే భావంతో అనుసంధానించబడుతుంది. అందుకే ఏదైనా ప్రారంభిస్తే వినాయకుడిని ప్రార్థిస్తాం. విఘ్నేశ్వరుడు, విఘ్నం అంటే అడ్డంకం, ఈశ్వరుడు అంటే అధిపతి, అంటే అడ్డంకాలను తొలగించే దేవుడికి దేవుడు అని అర్థం. మన జీవితంలో ఎన్ని అడ్డంకాలు వచ్చినా సరే అవి దాటుకొని ముందుకు వెళ్ళాలనే నమ్మకాన్ని ఇస్తాడు ఏకదంతుడు. ఏక అంటే ఒకటి, దంత అంటే దంతం. అందుకే ఒక దంతం ఉన్నవాడిని ఏకదంతుడు అంటారు. లంబోదరుడు, లంబ అంటే పొడవుగా ఉండటం, ఉదర అంటే పొట్ట. అందుకే పెద్ద పొట్టతో ఉన్న గణపయ్యని లంబోదరుడు అంటారు. మనకి మాత్రం బుజ్జగణపయ్య, ఎన్ని పేర్లున్నా భావం ఒకటే. మనకు ధైర్యం కావాలి, మన జీవితం మంచి జరగాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి, అడ్డంకాలు తొలగాలి అనే సందేశాన్ని గణపయ్య మనకిస్తాడన్నమాట.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం. గణపయ్య పూజలో మనం చాలా పువ్వులు లేదా ఆకులు ఉపయోగిస్తాం కదా, కానీ 21 రకాల పత్రాలు ఎందుకు? అసలు 21 పత్రాలు ఏంటి? ఇందులో ముఖ్యంగా మనం వినే పత్రాలు గరక, బిల్వపత్రం, షమిపత్రం, దత్తురపత్రం, బదరిపత్రం, అర్జునపత్రం, ఇలా వివిధ పత్రాలు ఉంటాయి. గణపయ్య పూజలో చాలా సింపుల్ ఆకులు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఒక ఫీల్, ఒక థాట్ ఇస్తుంది. సంప్రదాయాల్లో వివిధ వర్ణాలు ఉండొచ్చు, కనిపిస్తాయి, కానీ ఒకటే రీజన్ అని చెప్పలేం కదా. 21 పత్రాలు సమర్పించడం అనేది గణపతి పూజలో ఏర్పడిన ఒక సంప్రదాయంగా చూడటం సరైనది. అయితే మన పెద్దలు తరతరాలుగా పాటిస్తూ వచ్చిన ఆ ఆచారం మన జనరేషన్ కూడా ఫాలో అయిపోతుంది.

గణపయ్య సందడి హైదరాబాద్లో ఒకలా ఉంటే ముంబైలో ఒకలా ఉంటుంది, కర్ణాటకలో ఇంకోలా ఉంటుంది, తమిళనాడులో ఇంకోలా ఉంటుంది కదా. అందుకే మనం ఒక చిన్న జర్నీకి పోయొద్దామా? కానీ టికెట్ అవసరం లేదే. అయితే ముందుగా మన హైదరాబాద్, ఎక్కడ చూసినా హైదరాబాద్లో మండపాలు, లైటింగ్లు, భక్తి పాటలు, భారీ విగ్రహాలు, వీధి వీధిలో గణపయ్య మండపాలు. ఈవినింగ్ అయిందంటే చాలు. అసలు అబ్బాయిలు ఈవినింగ్ ఏంటబ్బా, అసలు అబ్బాయిలు ఈ మొత్తం 11 డేస్ దాకా ఇంట్లో కనిపించడమే చాలా అరుదు. ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు, నైట్ ఎప్పుడో వస్తారు, లేదా పొద్దున ఎప్పుడో వస్తారు. అలా మండపంలో అంత, అసలు ఇంట్లో కొంతమంది పని చేయని అబ్బాయిలు కూడా ఈ మండపాల దగ్గర చాలా ఇనిషియేటివ్గా అన్ని పనులు చేస్తూ ఉంటారు. మండపం దగ్గర హడావిడి, ఆగమాలు, హారతులు, నిమజ్జనం రోజైతే అస్సలు చూడలేం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డప్పులు ఉంటాయి, పాటలు ఉంటాయి, డాన్స్లు ఉంటాయి, చుట్టూ జనాలు. ఒకటే మాట వినిపిస్తుంది, గణపతి బప్ప మోరియా అంటూ. ఇంకా ఏ స్టేట్కి పోదాం నెక్స్ట్? మహారాష్ట్ర. ఎందుకంటే గణేష్ చతుర్థి అంటే గుర్తొచ్చేది మహారాష్ట్ర. ముంబైలో పెద్ద పెద్ద గణేశులు, ఇలా మండపాలు, డెకరేషన్స్లు అక్కడుంటే మాత్రం గూస్ బంప్స్ పక్కా అనుకో. ఇంకా మోదకం చాలా స్పెషల్ అబ్బా, అక్కడ టేస్ట్ కూడా మస్తు ఉంటుంది తెలుసా, అది చాలా ఫేమస్ కూడా అక్కడ. ఇంకొకటి, ముంబై బ్యాండ్స్ వినాలి గణేష్ చతుర్థిలో, లైక్ నమ్మరు ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి తెలుసా, అంత బాగుంటుంది. అండ్ కర్ణాటక విషయంలో అయితే ప్రతి ఇంట్లో జరుపుకుంటారు. ఇలా ఫుడ్ విషయానికి వస్తే చాలా వెరైటీస్ ఉంటాయనుకోండి అక్కడ కూడా. కేరళలో మాత్రం కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు, వాళ్ళకి లోకల్ కల్చర్ ఉంటుంది, వాళ్ళు తగినట్టు వాళ్ళు పూజలు జరుపుకుంటూ ఉంటారు.

ఇలా ఇండియాలో ప్రతి ప్రాంతానికి ఒక కల్చర్ ఉంది. అయినా ఒక్క దేవుడిని తమ తమ భాషల్లో, పద్ధతుల్లో, ఆహారంతో, ట్రెడిషన్స్తో సెలబ్రేట్ చేస్తూ ఉంటాం మన ఇండియాలో. అండ్ బెంగాల్ విషయం ఎట్లా, అక్కడ గణేశుడిని ముఖ్యంగా విద్య కోసం, వ్యాపారం కోసం, శుభారంభాల కోసం దేవుడికి కొందరు పూజిస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ గణేశుడిని. మన దేశంలో ఎన్నో కళలు, భాషలు, ఆహారాలున్నాయి, సంగీతాలున్నాయి, అన్నీ కలిస్తే ఒక కల్చరల్ ఎక్స్పీరియన్స్ వచ్చి పెడుతుంది మనకి.

బిడ్డా అంత లేదు, చప్పుడు చాలా గట్టిగా చేయి.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.

0: చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇదండి మన ఈనాటి కార్యక్రమం, మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ షైలు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ అన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో 5 రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, భారత్ బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేటు రంగ ప్రగతిశీలత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక వృద్ది తదుపరి దశను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్లోని ప్రైవేటు రంగం అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత, తయారీ రంగాల్లో వస్తున్న వేగవంతమైన పురోగతిని క్లార్క్ కొనియాడారు.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్ పో డియన్ జుంగెల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే భూటాన్ రాజుతో ఆ దేశ ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతారు. భారత్ భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే ఉన్నత స్థాయి పర్యటనల ఆనవాయితీలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. న్యూఢిల్లీలోని యశో భూమిలో రేపు 5వ ఎడిషన్ సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యం, పెట్టుబడుల సేకరణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ది ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలతో పాటు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల అన్వేషణకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది.

0: కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్టంలో వరద పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత రైతులను బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు బీహార్లో వరద తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 15 జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గంగా, గండక్, కోసి, పున్పున్, బాగ్మతి, ఘాగ్రా నదులు పలుచోట్ల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ రోజును కేటాయించారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను భూమికి రక్షణ గొడుగుగా అభివర్ణిస్తారు. ఇది చర్మ క్యాన్సర్, శుక్లాలు, పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్యలు అనేది ఈ సంవత్సరం ఓజోన్ దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. ఓజోన్ పొర పరిరక్షణలో అంతర్జాతీయ సహకారం, సాధించిన విజయాలను, వాతావరణ మార్పులపై తీసుకుంటున్న చర్యలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. పర్యావరణ హిత సాంకేతికతలను, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవలసిన బాధ్యతను గుర్తుచేస్తోంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక సందేశమిస్తూ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రారంభమవుతుందని, ఈరోజు మనకు గుర్తు చేస్తోందని అన్నారు. ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్లను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించడం, ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు హానికర ఉద్గారాలను తగ్గించి ఆరోగ్యకరమైన భూమిని అందిస్తాయని అన్నారు. ఓజోన్ పొరను కాపాడుకోవడం వల్ల మానవాళి ఆరోగ్యం, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వం సురక్షితంగా ఉంటాయని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం పర్యావరణ హిత అలవాట్లను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల ఉత్సవ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులున్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులుంటాయని పేర్కొంది. మరోవైపు బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేపాల్ను ముంచెత్తిన వరదల తాకిడికి మరణించిన వారి సంఖ్య 1399కి చేరింది. 8 ప్రభావిత జిల్లాల్లో

గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. భద్రతా బలగాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు 5170 మందికి పైగా

0: నేపాల్లోని గ్రామాలు, పట్టణాలను పూర్తిగా ముంచెత్తాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ రోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విందాం.

0: पाल ने श्री अरविंद के बारे में पांडिचेरी से सारी जानकारियां जुटाने के बाद लौटने की तैयारी की।
1: ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 వస్తుంది. ప్రాంతీయ వార్తలు విందాం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక రోజును స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ సిద్దమవుతోంది. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని, విద్యుదుత్పత్తితో పాటు పొదుపుపైన కూడా దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 25వ సిఐఐ ఎనర్జీ ఎఫిషియన్సీ సమిట్లో పిలుపునిచ్చారు. రాష్టంలో ఉద్యాన పంటల పరిధిని 1,000 కోట్ల వరకు అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్టంలో కొత్తగా 8 మైనార్టీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ శాసనసభలో తెలిపారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక రోజు. ఈ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే ఈ వేడుకలు గత కొన్నేళ్లుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17 జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025లో జరిగిన వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్స్ సిద్దమైంది. రేపు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు ఒకరోజు ముందే పరేడ్ గ్రౌండ్స్లో చారిత్రక జ్ఞాపకాలను నెమరవేసుకునేలా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. అసెంబ్లీలో సింగపూర్ ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిస్ లీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ది ప్రణాళికలను ఆయన వివరించారు. తొలి దశలో మూసా ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపడతామని, రివర్ ఫ్రంట్తో పాటు నైట్ ఎకానమీని అభివృద్ది చేస్తామని తెలిపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమిట్కు సింగపూర్ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని, విద్యుదుత్పత్తితో పాటు పొదుపుపైన దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 25వ సిఐఐ ఎనర్జీ ఎఫిషియన్సీ సమిట్లో పిలుపునిచ్చారు. అవసరం లేని చోట పొదుపు చేసే ప్రతి విద్యుత్ యూనిట్ అత్యంత చౌకైనదని, ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ బాధ్యతగా కాకుండా ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహంగా చూడాలని సూచించారు. రాష్టంలో ఉద్యాన పంటల పరిధిని 1,000 కోట్ల వరకు అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అసెంబ్లీలో ఉద్యాన పంట సాగు విస్తరణ, పామాయిల్ శుద్ది కర్మాగారాల ఏర్పాటుపై పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఆయిల్ పామ్ సాగును అన్ని జిల్లాల్లో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ములుగు భూపాలపల్లిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామన్నారు.
3: ఆయిల్ ఫామ్ కు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈనాడు ధర కూడా మంచి ఎసులుబాటుకు వచ్చింది. 24,025 రూపాయలు ఉంది టన్నుకి. మామూలు రైతు కూడా 2-3 లక్షల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పంట 33 జిల్లాలు ఇచ్చినటువంటి అవకాశాన్ని అన్ని జిల్లాల్లో పంటేశారు. తప్పకుండా ఏ ఒక్క గెల ఏ ఒక్క రైతుకి నష్టం రాకుండా చూసే బాధ్యత రాష్ట ప్రభుత్వం అంది.
2: రాష్టంలో మైనార్టీ స్టడీ సర్కిళ్ల విస్తరణకు చర్యలు చేపట్టామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ శాసనసభలో తెలిపారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, హనుమకొండ, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా 8

0: స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్ను మాజీ మంత్రి గంగుల కమలాకర్, హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
1: ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్ కూడా సీఎస్ఆర్ కింద గవర్నమెంట్ తరఫున చేస్తా ఉన్నాం. ఆపరేషనల్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా హరేరామ హరేకృష్ణకు సంబంధించినటువంటి సర్వీసెస్ ఈ జిల్లాలో అన్ని రంగాలు, ఇటు వైద్య రంగానికి అవసరమైన, విద్యారంగానికి అవసరమైన, ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ తప్పకుండా వారికి సోషల్ ఆర్గనైజ్ స్ట్రీమ్ లైన్ చేసి సెంట్రలైజ్ చేసి అన్ని వారి సహకారం తీసుకుని న్యూట్రిషన్ ఫుడ్ కంటెంట్ సజెషన్స్ తీసుకుని దాని ప్రకారంగానే ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. యూసీసీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు అసత్యమని, నిరాధారమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. యూసీసీ అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఓవైసీ వక్రీకరిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. యూసీసీ ఏ మతానికి వ్యతిరేకం కాదని, వివక్షకు మాత్రమే వ్యతిరేకమని, పౌరులందరికీ సమాన హక్కులు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. చేయూత కొత్త పింఛన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈరోజు సాయంత్రం వరకు పొడిగించింది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తుల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఈ పథకం కింద రాష్టంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100% సబ్సిడీపై అందించనున్నారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటూత్ హుస్సేన్ నాయక్ సూచించారు. మంచిర్యాల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఎస్టోలకి వీళ్ళకే ఎక్కువ ఇష్యూ ఉంది. జెన్యున్ గా కొన్ని ఉన్నాయి, అన్ జెన్యున్ కొన్ని ఉన్నాయి. కానీ జెన్యున్ వాటికి చేయనుండే బిఫోర్ 2005 కి బిఫోర్ వాళ్ళు కల్టివేషన్ చేసుకుని అప్పట్లో పోలీస్ కేసులు అయి కొట్లాడుతున్న వాళ్ళకి కూడా కొంతమందికి రాలేదు కాబట్టి వాళ్ళకి ఇస్తే బాగుండు. వాళ్ళు పర్స్యూ చేయడంలో లోపం ఉంది. ఇక అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత ఉంది.
0: విదేశాలకు వెళ్లే యువతీ యువకుల కోసం టామ్ కామ్ ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నిర్మల్ జిల్లా ఉపాధి సంక్షేమ అధికారి విజయలక్ష్మి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: మా దగ్గర ఇప్పుడు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని ఇంట్రెస్టింగ్ ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఎవరైనా ఉంటే టామ్ కామ్ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా విదేశాలకు పంపించడం జరుగుతుంది. జెన్యున్గా గవర్నమెంట్ తరఫున స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేసి ఎవరికైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా, సమస్యలు ఉన్నా లాంగ్వేజ్ నేర్పించేసి అర్హత గల వాళ్లను వివిధ దేశాలకు పంపించడం జరుగుతుంది.
0: ఉప్పుగల్లు రిజర్వాయర్ నుంచి పాలకుర్తి వరకు వెళ్లే ఉప కాలువలను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి జఫర్గఢ్ మండలానికి దేవాదుల జలాలను అందిస్తామని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఈరోజు 42 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, 32 మందికి సీఎంఆర్పీఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్టంలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాల్లో 19, 20, 21వ తేదీల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1987లో ఇదే రోజు కుదిరిన మాంట్రియల్ ప్రోటోకాల్కు గుర్తుగా ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ ఏడాది చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్య అనే ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు సబ్స్టేషన్ల వారీగా విద్యుత్ లోడ్ పరిశీలిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్సీ ఉత్తమ్ జాడే అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు సబ్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యుత్ సరఫరా తీరుతెనలతో పాటు లోడ్ వివరాలను అడిగి తెలుసుకుని పరిశీలించారు. జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి గోపీరామ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎల్లుండిలోగా సమర్పించాలని కోరారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రక రోజును స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సిద్దమవుతోంది. తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని సింగపూర్ వాణిజ్య

0: పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని, విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపుపైన కూడా దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్టంలో ఉద్యాన పంటల పరిధిని 1000 కోట్ల వరకు అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్టంలో కొత్తగా 8 మైనారిటీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ శాసనసభలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: చేను కబుర్లు,
3: పంట సాగు, ఇంటి బాగు.
2: చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
4: చేను కబుర్లు మీ చింత
5: లేదిక, మీ ఇంత చింత.
6: ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: మిర్చిలో చీడపీడల సమగ్ర సస్యరక్షణ. రైతు సోదరులకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలోని 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. ఈరోజు మేము సమగ్ర చీడపీడల సస్యరక్షణ గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాము.
1: పాత్రలు: రైతు మాధవ్గా సాయికృష్ణ, రైతు చెల్లెలు అనన్యగా బిందు, రైతు సోదరుడు ప్రసాద్గా వంశీ, వడ్డీ వ్యాపారి రంగయ్యగా జగదీష్, హెచ్ఓ దివ్యగా రిషిత.
0: చీడపీడల సమగ్ర సస్యరక్షణ వలన పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, జీవ వైవిధ్య పరిరక్షణ జరుగుతుంది. దీనితో పాటు రసాయన పురుగు మందుల వాడకం తగ్గుతుంది, తద్వారా వాటిపై పెట్టే ఖర్చు తగ్గించుకోవచ్చు, మెరుగైన దిగుబడి కూడా పొందవచ్చు. రసాయన అవశేషాలు లేని నాణ్యమైన పంటలు ఉత్పత్తి చేయడం ద్వారా మార్కెట్లో మంచి ధర పెరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న సంభాషణ రూపంలో ఈ చీడపీడల సమగ్ర సస్యరక్షణను మిర్చిలో ఎలా వాడాలో తెలుసుకుందాం.
2: అరే మాధవ్, బయటికి రారా, ఎంతసేపు దాక్కుంటావు?
3: ఏంది రంగయ్య గారు, గింత కోపంగా ఎందుకు పిలుస్తున్నారు? అన్నయ్య ఇంట్లో లేడు, ఏదైనా పని ఉందా?
2: ఆహా, అట్లానా? మీ అన్నయ్య పారిపోయినా ఏంది?
3: పారిపోయాడా? ఏంది రంగయ్య గారు, మీరేమంటున్నారో నాకు అర్థమైతలేదు.
2: మీ అన్నయ్య నా దగ్గర చాలా డబ్బులు అప్పు తీసుకున్నాడు, 7 ఏళ్ళు దాటింది, ఇప్పటికీ తిరిగిచ్చిందే లేదు.
3: ఏం మాట్లాడుతున్నారు రంగయ్య గారు? అప్పా, మా అన్నయ్య.
2: అవును, నేను చెప్పేది నిజమే. రేపు పొద్దున్నే వస్తా, మీ అన్నయ్యకి చెప్పు అప్పు తీర్చేమను, లేకపోతే మంచిది కాదు.
3: సరే రంగయ్య గారు, నేను చెప్తాను.
0: అనన్య, అనన్య రారా, ఈరోజు ఊర్లో జాతర ఉంది, సరదాగా వెళ్ళి తిరగద్దాం.
3: నేను రానన్నయ్య.
0: ఎందుకురా, ఏమైంది నీకు?
3: నువ్వా రంగయ్య దగ్గర అప్పు తీసుకున్నావంట కదా. నిజమేనా అన్నయ్య?
0: నీకేవో చెప్పారా, రంగయ్య ఇంటికి వచ్చిండయింది.
3: అవునన్నయ్య, ఈరోజు పొద్దున్నే వచ్చాడు, చాలా కోపంగా మాట్లాడాడు. నిజమేనా అన్నయ్య, నువ్వు అప్పు తీసుకున్నావా?
0: అవునురా అనన్య, నిన్ను చదివించాలనుకున్నా, నీకు మంచి కాలేజ్, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నా, అందుకే అప్పు తీసుకున్నారా?
3: అన్నయ్య, నువ్వు నా కోసం ఇంత త్యాగం చేశావా అన్నయ్య?
0: అయ్యో చెల్లే, చాలుగా, ఎక్కువ బాధపడకు. మనం కష్టపడి పనిచేస్తే అన్నీ తిరిగి చెల్లించుకోగలం.
3: అన్నయ్య, నువ్వు చాలా త్యాగాలు చేశావు నా కోసం, కానీ దయచేసి ఆ అప్పు తీర్చేసేయి. ఊర్లో చాలా మంది మాటలు అంటున్నారు, నేను తట్టుకోలేకపోతున్నా.
0: అయ్యో చెల్లి, నువ్వేం ఆలోచించకురా, నేను ఆ అప్పు తీర్చేస్తా. సరే గాని ఊర్లో జాతర జరుగుతుందట, అట్లా బయటికి పోయేద్దాం, ఏదైనా తినొద్దాం. అనన్య రా అమ్మా తొందరగా, ఇప్పటికే మస్తు లేట్ అయింది.
3: ఆ వస్తున్నా అన్నయ్య, ఒక 2 నిమిషాలు.
0: ఎప్పుడు అద్దం ముందే గంటలు గంటలు ఉంటావు, చిరాకు వేయదా? మీ అమ్మాయిలంతా ఇంతేనా, ఎక్కడైనా అంటే చాలు, టైం అంతా దానికి వృధా చేస్తారు.
3: మీకేంటన్నయ్య, ఒక చొక్కా ఒక ప్యాంటు వేసుకుంటే సరిపోద్ది, కానీ మేము అలా కాదు కదా. మంచి డ్రెస్సు, దానికి సరిపోయే చెవికమ్మలు, గొలుసులు, ఇంకా గాజులు పెట్టుకోవాలి. అందంగా కనిపించాలంటే అద్దం ముందు కొంచెం సమయం గడపక తప్పదు.
0: ఈ మాటలకేం తక్కువ లేదులే.

0: ఇక తయారైంది చాలు గాని, పోదాంపా. అక్కడ నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా.
1: ఎవరు వాళ్ళు?
0: నువ్వు జాతరకి వస్తే నీకే తెలుసదిలే.
1: ఆ సరే అన్నయ్య, పోదాం పద.
0: అనన్య రా అమ్మ, ఇతనే గుర్తుపట్టావా?
1: అయ్యో నాకెందుకు తెలియదు, మన ప్రసాద్ అన్నయ్యగా.
2: భలే గుర్తుపట్టావు అనన్య, మర్చిపోయినావు అనుకున్నా.
1: అయ్యో అన్నయ్య, గట్లన్నవేంది, నిన్నెట్లా మర్చిపోతా చెప్పు, ఎట్లున్నావు?
2: నేను బాగున్నారు అనన్య, నువ్వెట్లున్నావు? నీ చదువులు ఎలా సాగుతున్నాయి? హాస్టల్ బాగుందా?
1: ఆ అన్నయ్య, అన్ని బాగానే ఉన్నాయి.
0: ఇట్లా మాట్లాడుతూ ఉంటే సమయం మొత్తం అయిపోతుంది, ఎటైనా పోయి ఏదైనా తినుకుంటూ మాట్లాడుకుందాం.
1: ఆ అన్నయ్య సరే వెళ్దాం.
0: అరే ప్రసాద్, నాకు సహాయం చేయాలరా. రేపు చెల్లె హాస్టల్కి పోవాలి, కానీ నాకు కుదరదు, పొలంలో చాలా పని ఉంది. నువ్వు అనన్యని బస్ స్టాండ్లో దింపుతావా?
2: ఆ సరేరా, దింపేస్తా. తర్వాత రోజు ఉదయాన అనన్య తయారైన వారా పోదాం.
1: లేదన్నా, నేనెటు పోను.
0: అనన్య నాకు పొలంలో చాలా పని ఉందమ్మా, ఈసారికి ప్రసాద్ అన్నయ్య దింపేస్తాడు.
3: మాధవ్ మాధవ్, ఈరోజైనా ఉన్నావా లేదా? చాలా రోజుల నుండి తప్పించుకొని తిరుగుతున్నావు రా, నా అప్పు కట్టకుండా.
0: అయ్యో రంగయ్య గారు, అలా ఏం లేదు గాని, పొలం పని వెళ్ళానండి.
3: అవునురా, ఎన్ని సంవత్సరాలు ఇదే పంట పండించినా లాభం రావట్లేదు. ఎప్పుడు ఆ మందు షాపు వాడి చుట్టూ తిరుగుతూ ఉంటావు. వాడు తా అంటే నువ్వు తందానా అంటావు. నువ్వు అప్పు తీర్చాలంటే ఒకే ఒక ఉపాయం, ఒకసారి వెళ్ళి మన గ్రామ హెచ్ఓని కలిసిరా.
2: అవునురా, నేను కూడా ఇట్లే మందు షాపాడు చెప్పింది విని మోసపోయినా, కానీ నాకు హెచ్ఓ దివ్య మేడం మంచి సలహా ఇవ్వడం వల్ల మంచి లాభాలు వచ్చాయి.
0: ఆ హెచ్ఓ మేడం ఏం కొత్త పద్ధతులు చెప్తుందో ఏందో నేనే రానరా.
3: ఇంత మొండితనం ఉంటే లాభాలు కాదు అప్పులు పాలవుతావు, మరి నా అప్పు ఎప్పుడు తీరుస్తావు?
1: ఏందన్నా, ఎందుకింత మొండితనం? ఒక్కసారి ఆ హెచ్ఓ మేడం దగ్గరికి పోయేసి వద్దాం, నా కోసం రా అన్నయ్య.
2: రా మాధవ్, నాకు ఆ హెచ్ఓ మేడం ఇంతకు ముందే తెలుసురా, ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరిస్తుంది, చాలా వివరంగా చెప్తుంది, ఈ ఒక్కసారికి రారా.
0: సరే, మీరు గింతగా చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి వస్తున్నా. మరుసటి రోజు హెచ్ఓ ఆఫీస్కి వెళ్ళిన అనన్య, ప్రసాద్, మాధవ్.
2: నమస్తే మేడం గారు, బాగున్నారా?
4: ఆ నేను బాగున్నాను ప్రసాద్, నువ్వెలా ఉన్నావు? ఏంటి చాలా రోజుల తర్వాత కనిపించావు, ఏదైనా సమస్య?
2: ఈసారి సమస్య నాకు కాదు మేడం, నా స్నేహితుడికి. ఇదిగోండి మేడం, వీడు నా స్నేహితుడు మాధవ్, వీళ్ళ చెల్లి అనన్య.
1: నమస్తే మేడం.
2: మేడం, నా స్నేహితుడు కొన్ని సంవత్సరాల నుండి మందుల షాప్ వాడు చెప్పింది విని అప్పుల పాలయ్యాడు.
4: అయ్యో, ఏ సమస్య వచ్చిందో వివరంగా చెప్తే నేను తగిన సలహాలు చెప్తాను.
2: అరే మాధవ్, నీ పొలంలో ఉన్న సమస్యలన్నీ మేడంతో వివరంగా చెప్పు, దాన్ని బట్టి పరిష్కారం చెప్తారు.
0: మేడం, నా మిర్చి తోటలో ఉన్న ఆకులు ముడుచుకుపోతున్నాయి, దిగుబడి లేదు, మీ ప్రభుత్వ మందులు పనిచేయవు, నేను ఇప్పటికే సగం పంటను పోగొట్టుకున్నాను, అసలైన పరిష్కారం ఏదైనా ఉందా?
4: చూడండి మాధవ్, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఆ తామర పురుగు వలనే అయి ఉంటుంది. దీనిని త్రిప్స్ అని అంటారు. ఒక మందుపై ఆధారపడడం వల్ల సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుంది. అసలైన పరిష్కారం అనేది అన్ని పద్ధతులు కలిపి చేసే సమగ్ర సస్యరక్షణ తప్పనిసరి.
0: సమగ్ర సస్యరక్షణ అంటే ఏంది మేడం? ఇది కొత్త పద్ధత. ఈ పద్ధతి వల్ల నష్టపోయిన డబ్బులు నాకు తిరిగి వస్తుందా?
4: మీరు ప్రతిసారి ఒకే రసాయనాన్ని వాడుతున్నారు కాబట్టి పురుగులకు నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు నష్టపోవడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. నిజమైన సమగ్ర సస్యరక్షణను అనుసరిస్తే మీ ఖర్చు తగ్గుతుంది, పురుగుల సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది. నేను చెప్పిన సలహాను పాటించండి. మొదటిగా పొలంలో అధికంగా నత్రజని ఎరువును వాడటం ఆపండి. అది పురుగులకు ఆహారం లాంటిది. అలాగే పొలంలో ఉన్న కలుపు మొక్కలను తీసివేయండి, అవి పురుగులకు ఆశ్రయమిస్తాయి.
0: ఎరువు తగ్గించాలా? అప్పుడు మొక్క బలంగా ఎట్లా పెరుగుతుంది మేడం? కలుపు తీయడం వల్ల పురుగులు పోతుందా? ఈ చిన్నపాటి పనుల కోసం నేను రోజు కూలీలను పెట్టుకోవాలా?
4: మీ పొలం శుభ్రంగా ఉంటేనే తెగులు వ్యాప్తి 20% వరకు తగ్గుతుంది. ఇది అన్నిటికంటే చౌకైన పద్ధతి. నివారణ చర్యలు ఎప్పుడూ రసాయనాల కంటే ఉత్తమమైనవి.
0: మరి మీరు చెప్పిన ఈ సమగ్ర సస్యరక్షణలో నా పంటను పురుగుల నుండి ఎలా కాపాడుకోవాలి మేడం?
4: మీకు పురుగుల సంఖ్య తెలియాలంటే నీలిరంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుండి 10 చొప్పున ఏర్పాటు చేయండి. తామర పురుగులు వాటికి అతుక్కుపోతాయి. కాయ తొలిచే పురుగు కోసం లింగాకర్షణ బుట్టలు పెట్టండి.
0: నీలిరంగు కాగితం నా సమస్యను పరిష్కరిస్తుందా? బుట్టలు పెడితే పురుగులు చచ్చిపోతాయా? నేను లక్షల ఖర్చు పెడుతున్నా మేడం, నాకు పరిష్కారం చెప్పమంటే మీ వీరేదో చెప్తున్నారేంది?
4: నేను చెప్పేది పరిష్కారమే. ఇవి పర్యవేక్షణ సాధనలు. ఈ బుట్టల్లో పురుగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడే మీరు ఖచ్చితంగా పిచికారీ చేయాలి అని తెలుస్తుంది. లేదంటే మీరు అనవసరంగా మందు కొట్టి డబ్బు వృధా చేసుకుంటారు.
0: అసలు ఆ పురుగు సంఖ్యను ఎలా తగ్గించుకోవాలి మేడం?
4: మీరు వెంటనే పురుగుల సంఖ్యను తగ్గించుకోవాలంటే వేప నూనె లేదా జీవ పురుగు మందులను వంటివి వాడండి. ఇవి మిత్ర పురుగులను హాని చేయవు.
0: ఆ వేప నూనె నా పంటపై ఎట్లా పనిచేస్తుంది మేడం? కొంచెం వివరంగా చెప్పగలరా?
4: వేప నూనె పురుగుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడే బాగా పనిచేస్తుంది. ఎక్కువ

0: తర్వాత ఈ నూనెను చల్లితే ఫలితం ఉండదు. మీకు నిజమైన శాశ్వత పరిష్కారం కావాలంటే ట్రైకోగ్రామ్ వంటివి బదనీకలను వాడాలి. ఇది రసాయనాల కంటే చౌకగా మరియు నిరంతరం పురుగులను నియంత్రిస్తాయి.
1: మీరు ఇది చెప్పారు, బాగుంది. మరి రసాయనాలు ఎప్పుడు వాడాలి మేడం?
0: మీరు తప్పనిసరిగా రసాయనాలు వాడాలనుకుంటే ఒకసారి మాత్రం వాడండి. తామర పురుగుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే స్పినోసాట్ లీటరుకు 0.3 ml వాడండి. కాయ తొలిజే పురుగు కోసం కొలాంట్రినోప్రోల్ లీటరుకు 0.4 g వాడండి.
1: క్లోరాంట్రానరీ పూల, సరే మేడం, దీన్ని 2 సార్లు కొడతాను.
0: ఇట్లా చేయవద్దు మాధవ్ గారు, అది పురుగులకు నిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రధాన కారణం. మీరు తప్పక మందును మార్చాలి. ఒక్కసారి ఇదే వాడితే మరోసారి వేరే రసాయనం వాడాలి. సమగ్ర సస్యరక్షణ అంటే ముందు చెప్పిన పద్ధతిలో పాటు రసాయనాన్ని చివరకు మరియు జాగ్రత్తగా వాడటం.
1: సరే మేడం గారు, ఆ నీలి కాగితం, లింగాకర్షణ బుట్టలు పెడతాను. ఇట్లా చేస్తే పురుగుల సంఖ్య తగ్గుతుందా?
0: సంతోషం మాధవ్ గారు, మీరు పర్యవేక్షించడం ప్రారంభిస్తే ఫలితం ఖచ్చితంగా చూస్తారు. కేవలం విషయాన్ని నమ్మకండి, ఆ పద్ధతిని నమ్మండి.
1: సమాజం ద్వారా ఇప్పటివరకు మేడం ఏం చెప్పిందో, ఆ షాప్ వాడి ఇచ్చే మందులకి ఎంత నష్టం కలుగుతుందని. ఈ ఒక్కసారి మేడంని నమ్మి మేడం చెప్పిన పద్ధతుల్ని పాటించి చూడు.
2: అవునన్నా, మేడం చాలా బాగా వివరించారు. ఈ ఒక్కసారి మేడం చెప్పిన విధంగా పాటించి చూద్దాం.
1: సరే, మీరంతా చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి పాటిస్తే చూస్తా. 6 నెలల తర్వాత అనన్య హాస్టల్ నుండి ఇంటికి బస్సు దిగి వస్తున్న వేళ.
3: ఏ అమ్మా అనన్య, ఎప్పుడైనా రావడం మళ్ళీ, ఎట్లున్నావమ్మా?
2: నేను బానే ఉన్నా రంగయ్య గారు, మీరెలా ఉన్నారు?
3: నీకు సంతోషకరమైన వార్త చెప్పనా, మీ అన్నయ్య అప్పు మొత్తం తీర్చేశాడు. హెచ్ఓ మేడం గారి మహిమ ఇదంతా.
2: ఆ మాట చాలు రంగయ్య గారు, నా ఆనందానికి ఇంకా హద్దులు లేవు.
1: ఇంటికి వచ్చిన అనన్య అన్నయ్యను చూసి సంతోషపడిన వేళ. ఎట్లున్నావు చెల్లే?
2: బానే ఉన్నా అన్న. అవునన్నయ్య, అప్పు తీర్చేశావంటగా నిజమేనా?
1: అవునురా, నేను ఏదో అనుకున్నా గాని ఆ షాపు వాడి మాటలు విని ఇన్నాళ్ళు అప్పుల పాలయ్యా. ఈ అప్పు తీర్చడానికి ముఖ్య కారణం హెచ్ఓ మేడం గారే. నా నిర్లక్ష్య ప్రవర్తనతో చాలా కఠినంగా మాట్లాడాను, కానీ మేడం గారు నన్ను అర్థం చేసుకుని మంచి పరిష్కారం ఇచ్చారు.
2: మరి పదా అన్నయ్య, ఒకసారి హెచ్ఓ మేడం గారిని కలిసి వద్దాం, ఆవిడ కూడా సంతోషపడతారు.
1: సరేరా అన్నయ్య, వెళ్దాం పదా. హెచ్ఓ దగ్గరికి విచ్చేసిన అనన్య మరియు మాధవ్. నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్కారం అండి, ఏంటి సంగతులు మాధవ్? నువ్వెలా ఉన్నావు? నీ పంట ఎలా ఉంది?
1: మీరు ఇచ్చిన సలహాలు వల్లే నా అప్పు మొత్తం తీర్చగలిగాను మేడం. మీరు చెప్పిన పద్ధతుల వల్ల ఏం ఉపయోగం ఉండదని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాను, కానీ మీరు చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తే నా పంటకి మంచి లాభం దొరికింది.
0: సంతోషం మాధవ్, మీలాంటి రైతులు హెచ్ఓలు చెప్పిన మాటలు వింటే మీకు లాభాలే కానీ నష్టాలు ఉండవు.
1: చూశారా రైతులారా, ఇప్పటి కాలంలో రైతులందరూ మందు షాపుల వాళ్ళు ఏం చెప్తే అవే నమ్మి ఎక్కువైన మోతాదులో రసాయనాలు వాడి మీ పంటను మీరే చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి సస్యరక్షణ సమగ్ర పద్ధతులను వాడి మీ డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు లాభాలు పొందవచ్చు. ప్రతి రైతు ఈ పద్ధతులను తప్పకుండా పాటిస్తారని కోరుకుంటున్నాము. నమస్కారం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.
4: ఈరోజు మన చేను కబురులో అత్యంత ముఖ్యమైన సామాజిక అంశమైన మిషన్ వాత్సల్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దేశ భవిష్యత్తుకు బాలలే పునాది. ప్రతి బాలుడికి సురక్షితమైన బాల్యం, మంచి విద్య, ఆరోగ్యం, పోషణ, ప్రేమ మరియు సంరక్షణ లభించడం ఎంతో అవసరం. అయితే అనాథత్వం, పేదరికం, కుటుంబ సమస్యలు, బాలకార్మికత్వం, బాల్య వివాహాలు, బాలలపై హింస, నిర్లక్ష్యం మరియు ఇతర కారణాల వలన కొంతమంది పిల్లలు రక్షణ మరియు సంరక్షణకు దూరం అవుతున్నారు. ఇలాంటి కష్టతర పరిస్థితులలో ఉన్న బాలలకు రక్షణ, సంరక్షణ, పునరావాసం మరియు అభివృద్ధి అవకాశాలను అందించేందుకు భారత ప్రభుత్వం మిషన్ వాత్సల్య కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. బాలల హక్కులను కాపాడటం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం, కుటుంబ ఆధారిత సంరక్షణను ప్రోత్సహించడం, అవసరమైన బాలలకు పునరావాసం కలిగించడం మరియు ప్రతి బాలుడు తన పూర్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునేలా చేయడం మిషన్ వాత్సల్య ప్రధాన లక్ష్యాలు. అనేక కారణాల వల్ల కొంతమంది బాలలు సాధారణ బాల్యాన్ని అనుభవించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బాలల రక్షణ వ్యవస్థను మరియు బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం మిషన్ వాత్సల్యను అమలు చేస్తోంది. ఇది గతంలో అమలైన చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ పథకానికి కొనసాగింపుగా రూపొందించబడింది. మిషన్ వాత్సల్య ప్రధాన లక్ష్యం ప్రతి బాలుడికి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మరియు సురక్షితకరమైన బాల్యాన్ని అందించడం. ఈ బాలల సంరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా కుటుంబం, సమాజం,

పర్యాటక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఇతర సంబంధిత శాఖల సమన్వయ బాధ్యతగా ఈ పథకం పరిగణిస్తోంది. మిషన్ వాత్సల్య. వాత్సల్య అనే పదానికి ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ అనే అర్థాలు ఉన్నాయి. బాలల పట్ల ప్రేమతో కూడిన సంరక్షణ, భద్రత మరియు అభివృద్ధిని అందించడమే ఉద్దేశంగా ఈ పథకానికి మిషన్ వాత్సల్య అనే పేరు పెట్టబడింది. మిషన్ వాత్సల్య అనేది భారతదేశంలో బాలల సంరక్షణ మరియు రక్షణకు సంబంధించిన కేంద్ర ప్రయోజిత పథకం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది బాలల హక్కులు, అవగాహన, రక్షణ మరియు బాల న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతోంది. దీని ప్రధాన సూత్రం లీవ్ నో చైల్డ్ బిహైండ్, ఏ బాలుడు వెనకబడకూడదు అనే భావన. ఈ పథకం ముఖ్యంగా కష్టతర పరిస్థితుల్లో ఉన్న బాలల సంక్షేమం, రక్షణ మరియు పునరావాసానికి ప్రాధాన్యత ఇస్తుంది. కుటుంబంలోనే బాలల సంరక్షణ సాధ్యమైనప్పుడు కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. మిషన్ వాత్సల్య అమలులో జువెనైల్ జస్టిస్, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 మరియు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ పాక్సో యాక్ట్ 2012 వంటి చట్టాలు ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి. మిషన్ వాత్సల్య యొక్క ప్రధాన లక్ష్యాలు. మిషన్ వాత్సల్యకు అనేక ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. ప్రధాన లక్ష్యాలు: ప్రతి బాలుడికి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన బాల్యాన్ని అందించడం, బాలల సంరక్షణకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం, కష్టతర పరిస్థితుల్లో ఉన్న బాలులకు అవసరమైన సహాయం చేయడం, బాలల హక్కులను రక్షించడం, బాలల మనుగడ, అభివృద్ధి, రక్షణ మరియు భాగస్వామ్య హక్కులను నిర్ధారించడం, కుటుంబ ఆధారిత మరియు సమాజ ఆధారిత సంరక్షణను ప్రోత్సహించడం, అవసరమైన సందర్భాలలో సత్సంగత సంరక్షణను అందించడం, బాలలపై హింస, దోపిడీ మరియు నిర్లక్ష్యాన్ని తగ్గించడం, బాలల పునరావాసం మరియు సామాజిక పునః సమీకరణకు సహకరించడం, బాలల రక్షణ వ్యవస్థల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచడం. మిషన్ వాత్సల్య మార్గదర్శకాలలో బాలల సర్వైవల్, డెవలప్మెంట్, ప్రొటెక్షన్, పార్టిసిపేషన్ హక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మిషన్ వాత్సల్య లక్ష్య సమూహం. మిషన్ వాత్సల్య ముఖ్యంగా కింది వర్గాల బాలలకు ఉపయోగపడుతుంది. సంరక్షణ మరియు రక్షణ అవసరమైన బాలలు, చట్టంతో సంఘర్షణలో ఉన్న బాలలు, చట్టపరమైన వ్యవస్థతో సంబంధం ఏర్పడిన బాధిత బాలలు, వీధుల్లో నివసించే బాలలు, బాల కార్మికులు, బాల భిక్షాటనలో ఉన్న బాలలు, అక్రమ రవాణాకు గురైన బాలలు, దోపిడీకి గురైన బాలలు, కుటుంబ సంరక్షణ కోల్పోయిన బాలలు, ఖైదీల పిల్లలు, వలస కుటుంబాల పిల్లలు, వివిధ రకాల సామాజిక ఆర్థిక ప్రమాదాలకు గురైన బాలలు. ప్రస్తుత అధికారిక సమాచారం ప్రకారం కష్టతర పరిస్థితుల్లో ఉన్న బాలలతో పాటు వివిధ రకాల బలహీన పరిస్థితుల్లో ఉన్న బాలలను కూడా మిషన్ వాత్సల్య పరిధిలో తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ ఆధారిత సంరక్షణ ప్రాముఖ్యత. మిషన్ వాత్సల్యలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి కుటుంబ ఆధారిత సంరక్షణ. బాలుడి సమగ్ర అభివృద్ధికి కుటుంబ వాతావరణం ఎంతో అవసరం. తల్లిదండ్రులు లేదా బంధువుల ప్రేమ, ఆప్యాయత మరియు భావోద్వేగ భద్రత బాలల మానసిక వికాసానికి సహాయపడతాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు బాలలను కుటుంబం నుండి వేరు చేయకండి. కుటుంబానికే అవసరమైన సహాయాన్ని అందించడం మిషన్ వాత్సల్య ఉద్దేశం. కుటుంబ ఆధారిత సంరక్షణ సాధ్యం కానప్పుడు మాత్రమే ఇతర ప్రయత్నాలను పరిగణిస్తారు. సత్సంగత సంరక్షణ. కొంతమంది బాలలకు కుటుంబ సంరక్షణ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాలలో బాలల కోసం ప్రత్యేక సంరక్షణ సంస్థలు అవసరం. ముఖ్యమైన సంస్థలు: చిల్డ్రన్స్ హోమ్స్, వైబ్రేషన్ హోమ్స్, స్పెషల్ హోమ్స్, ప్లేస్ ఆఫ్ సేఫ్టీ, ఓపెన్ షెల్టర్స్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీస్, వాత్సల్య సదాన్. ఈ సంస్థల ద్వారా బాలలకు నివాసం, ఆరోగ్యం, విద్య, అనారోగ్య సంరక్షణ, కౌన్సిలింగ్, భద్రత మరియు పునరావాస సహాయం చేయడానికి వ్యవస్థలు బలోపేతం చేస్తాయి. బాలల పునరావాసం. బాలల రక్షణలో కేవలం తాత్కాలిక సహాయం అందించడం సరిపోదు. బాలుడు తిరిగి సాధారణ జీవితం గడపడానికి అవసరమైన అవకాశాలను కల్పించడం కూడా ప్రత్యేకమే. అందువల్ల మిషన్ వాత్సల్యలో విద్యా సహాయం, వృత్తి శిక్షణ, కౌన్సిలింగ్, నైతిక అభివృద్ధి, ఉపాధికి సంబంధించిన మార్గదర్శకత్వం, కుటుంబంతో పునగలయిక, సామాజిక పునసమీకరణ వంటి చర్యలకు ప్రాధాన్యత ఉంటుంది. దీని ద్వారా బాలుడే స్వతంత్రంగా మరియు గౌరవప్రదంగా జీవించే సామర్థ్యాన్ని

పొందేలా చేయవచ్చు. దత్తత మరియు ఫోస్టర్ కేర్. కుటుంబ సంరక్షణ కోల్పోయిన బాలలకు ప్రేమతో కూడిన సందర్భం మరియు కుటుంబ వాతావరణాన్ని కల్పించడంతో దత్తత మరియు ఫోస్టర్ కేర్ ముఖ్యమైనవి. దత్తత ద్వారా అర్హత కలిగిన బాలుడికి శాశ్వత కుటుంబ వాతావరణం

అవసరమైన సంరక్షణ మరియు పునరావాస చర్యలను సూచించడం వంటి బాధ్యతలు దీనికి ఉంటాయి. బాలుడి భద్రత, కుటుంబ పరిస్థితి, విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకొని తగిన నిర్ణయాలు తీసుకోవడం ఈ సిడబ్ల్యూసి వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. జ్యువెనైల్ జస్టిస్ బోర్డు పాత్ర. చట్టంతో సంఘర్షణలో ఉన్న బాలులకు సాధారణ నేర న్యాయ వ్యవస్థకు భిన్నమైన బాలల అనుకూల వ్యవస్థ సంస్థ అవసరం. జ్యువెనైల్ జస్టిస్ బోర్డు పాత్ర. చట్టంతో సంఘర్షణలో ఉన్న బాలలకు సాధారణ నేర న్యాయ వ్యవస్థకు భిన్నమైన బాలల అనుకూల న్యాయ వ్యవస్థ అవసరం. జ్యువెనైల్ జస్టిస్ బోర్డు అలాంటి బాలలకు సంబంధించిన కేసులను, బాలల హక్కులను మరియు వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తోంది. మిషన్ వాత్సల్య ద్వారా బాల న్యాయ వ్యవస్థకు అవసరమైన సత్సంగత మరియు సేవా వ్యవస్థలను బలోపేతం చేయడం జరుగుతోంది. బాలలపై హింస నివారణ. బాలలపై శారీరక హింస, మానసిక వేధింపులు, లైంగిక దోపిడీ, నిర్లక్ష్యం మరియు ఇతర రకాల దుర్వినియోగాలు వారి భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. మిషన్ వాత్సల్య కుటుంబాలు మరియు సమాజాల్లో బాలలపై ఉండే ప్రమాదాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అవగాహన కార్యక్రమాలు, బాలల హక్కులపై విద్య, రక్షణ వ్యవస్థలపై బలోపేతం మరియు వివిధ శాఖల సమన్వయం ద్వారా బాలలపై హింసను నివారించడానికి ప్రయత్నిస్తోంది. బాల కార్మికత్వం మరియు బాల్య వివాహాల నివారణ. బాల కార్మికత్వం బాలల విద్యా అవకాశాలను తగ్గించడమే కాకుండా వారి ఆరోగ్యం మరియు భవిష్యత్ అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. అదేవిధంగా బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం మరియు సామాజిక అభివృద్ధికి అడ్డంకిగా మారవచ్చు. కాబట్టి బాలల సంరక్షణ వ్యవస్థ ద్వారా ప్రమాదంలో ఉన్న బాలలను ముందుగానే గుర్తించి సంబంధించిన శాఖల సహకారంతో తగిన చర్యలు తీసుకోవడం అవసరం. బాలల విద్యలో మిషన్ వాత్సల్య పాత్ర. బాలల విద్య భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన సాధనం. రక్షణ అవసరమైన బాలలు విద్యకు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిషన్ వాత్సల్య ద్వారా బాలల పునరావాసంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పాఠశాలలో తిరిగి చేరే అవకాశం పెరుగుతోంది. విద్య మధ్యలో ఆగిపోవడాన్ని తగ్గించవచ్చు. నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్ ఉపాధి పునాది ఏర్పడుతోంది. బాలల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మరియు కౌన్సిలింగ్. హింస, నిర్లక్ష్యం, కుటుంబ విభేదాలు, అనాథత్వం లేదా ఇతర కష్టతర పరిస్థితులను ఎదుర్కొన్న బాలలు మానసికంగా ప్రభావమయ్యే అవకాశం ఉంది. అందువల్ల బాలలకు కేవలం భౌతిక రక్షణ కాకుండా మానసిక మరియు భావోద్వేగ సహాయం కూడా అవసరం. కౌన్సిలింగ్, స్నేహపూర్వక వాతావరణం, సామాజిక మద్దతు మరియు కుటుంబ కలయిక వంటి చర్యలు బాలల మానసిక పునరావాసానికి సహాయపడతాయి. సమాజ భాగస్వామ్యం. బాలల రక్షణ కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత కాదు. కుటుంబం, పాఠశాల, గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలు, పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు మరియు సమాజంలోని ప్రతి వ్యక్తి ఇందులో భాగస్వాములు కావాలి. మిషన్ వాత్సల్య స్థానిక స్థలాల్లో సహజ భాగస్వామ్యాన్ని మరియు అవగాహనను పెంపొందించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. పంచాయతీలు మరియు మున్సిపల్ స్థానిక సంస్థలు భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం. బాలల సమస్యలు ఒక శాఖతో పరిష్కరించలేనివి. ఉదాహరణకు ఒక బాలుడికి ఆరోగ్య సమస్య ఉంటే ఆరోగ్య శాఖ అవసరం, విద్యా దూరమైతే విద్యాశాఖ అవసరం, నేరానికి గురైతే పోలీస్ మరియు న్యాయ వ్యవస్థ అవసరం. అందువల్ల మిషన్ వాత్సల్యలో కన్విజరెన్స్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, పోలీస్ న్యాయ వ్యవస్థలు, విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసినప్పుడు బాలలకు సమగ్ర సేవలు అందించవచ్చు. చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాముఖ్యత. అవసరమైన పరిస్థితులలో ఉన్న బాలులకు వేగంగా సహాయం అందించడానికి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వంటి వ్యవస్థలు ముఖ్యమైనవి. బాలుడు ప్రమాదంలో ఉన్నప్పుడు, తప్పిపోయినప్పుడు, హింసకు గురైనప్పుడు లేదా తక్షణ రక్షణ అవసరమైనప్పుడు ఇటువంటి అత్యవసరమైన సహాయ వ్యవస్థలు కీలకంగా పనిచేస్తాయి. మిషన్ వాత్సల్యలో ఎమర్జెన్సీ అవుట్ రీచ్ సర్వీసెస్ కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఏ బాలుడు వెనుకబడకూడదు అనే లక్ష్యంతో మిషన్ వాత్సల్య బాలల సంక్షేమాన్ని

0: స్వతంత్రంగా చూడటానికి ప్రయత్నిస్తోంది. ముగింపు. ముగింపుగా, మిషన్ వాత్సల్య దేశంలోని బాలల సంరక్షణ మరియు రక్షణ వ్యవస్థలలో ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పవచ్చు. ఇది కష్టతర పరిస్థితుల్లో ఉన్న బాలలకు రక్షణ, సంరక్షణ, పునరావాసం మరియు అభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా కుటుంబ మరియు సమాజాన్ని బాలల రక్షణలో భాగస్వాములుగా చేస్తోంది. కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, సత్సంగత సంరక్షణకు చివరి ప్రయత్నంగా పరిగణించడం, బాలల హక్కులను రక్షించడం, బాల న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం మరియు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం మిషన్ వాత్సల్య ప్రత్యేకతలు. బాలలు సురక్షితంగా, ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఎదిగినప్పుడే దేశానికి సుస్థిరమైన అభివృద్ధి సాధించగలుగురు. అందువల్ల బాలల సంక్షేమమే దేశ సంక్షేమం అనే భావనను ముందుగా తీసుకెళ్లడంలో మిషన్ వాత్సల్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. విన్నారు కథ శ్రోతలు, మిషన్ వాత్సల్య యొక్క ప్రత్యేకత. మళ్ళీ వారం కొత్త అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
2: భూసార పరీక్ష కోసం మట్టి నమూనాను ఎంత లోతులో తీసుకోవాలి? ఆప్షన్ ఏ 1 నుండి 4 అంగుళాలు, ఆప్షన్ బి 6 నుండి 10 అంగుళాలు. సరైన సమాధానం ఆప్షన్ బి 6 నుండి 10 అంగుళాలు.
1: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
2: భూసార పరీక్ష కోసం చివరికి ఎంత మట్టి నమూనా తీసుకోవాలి? ఆప్షన్ ఏ 500 గ్రాములు, ఆప్షన్ బి 700 గ్రాములు. సరైన సమాధానం ఆప్షన్ ఏ 500 గ్రాములు.
3: గత వారం ప్రసారం కావన్న చేనికబులు కార్యక్రమం విని అడిగిన 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు హైదరాబాద్ బాచ్పల్లి నుండి వి మాధవీలత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలం కోనుబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య గౌరవ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, హైదరాబాద్ కుక్కడపల్లి ప్రగతినగర్ నుండి శిరీష, హైదరాబాద్ తోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప. గత వారం అడిగిన 2 ప్రశ్నలలో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, హైదరాబాద్ మియాపూర్ నుండి ప్రసాద్ రావు.
1: రైతు సోదరులకు ఈ వారం ప్రశ్నలు.
2: మొదటి ప్రశ్న,
3: పురుగుల సంఖ్య ఏ స్థితిలో ఉన్నప్పుడు వేప నూనెను వాడాలి? ఆప్షన్ ఏ తక్కువగా ఉన్నప్పుడు, ఆప్షన్ బి ఎక్కువగా ఉన్నప్పుడు.
1: ప్రశ్న మరోసారి.
2: మొదటి ప్రశ్న,
3: పురుగుల సంఖ్య ఏ స్థితిలో ఉన్నప్పుడు వేప నూనెను వాడాలి? ఆప్షన్ ఏ తక్కువగా ఉన్నప్పుడు, ఆప్షన్ బి ఎక్కువగా ఉన్నప్పుడు.
2: రెండవ ప్రశ్న,
3: కాయ తొలిచే పురుగు నివారణకు ఏమి వాడాలి? ఆప్షన్ ఏ లింగాకర్షక బట్టలు, ఆప్షన్ బి నీలిరంగు అట్టలు.
1: ప్రశ్న మరోసారి.
2: రెండవ ప్రశ్న,
3: కాయ తొలిచే పురుగు నివారణకు ఏమి వాడాలి? ఆప్షన్ ఏ లింగాకర్షక బట్టలు, ఆప్షన్ బి నీలిరంగు అట్టలు.
4: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 81 8 2 3 8. మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 81 8 2 3 8. వచ్చేవారం చేనికబుల క్విజ్లో పాల్గొని మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
5: PGTAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహా.
6: చేని కబుర్లు విన్నారు. ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి కొద్ది క్షణాల్లో.
7: آداب, یہ آکاشوانی ہے. خبروں کے ساتھ میں شگفتہ یاسمین.

0: आणि श्रोतेहो, याबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम इथे समाप्त होत आहे. पुन्हा भेटूयात येत्या आठवड्यात सोमवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सोनालीचा नमस्कार.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు

0: పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హిందువుల వేదాంత విజ్ఞానాన్ని, మతస్థుల దయని, క్రైస్తవుల కార్యదీక్షని మన జీవితంలో మేళవించుకోవాలి అని ఉద్బోధించేవారు స్వామి వివేకానంద. భారతీయ ఆత్మ అంటే అదే కదా.

జానపద సంగీత కార్యక్రమంలో ఈ సాయంకాలం 5:03 మరియమ్మ బృందం పాడిన జానపద గీతాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 6:30 ఉంటుంది. వ్యవసాయ సూచనలలో ఈరోజు 6:50 వరి సాగు విధానం గురించి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు అందించే విశేషాలు మనం తెలుసుకుందాం. రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి కోఆర్డినేటర్ సైంటిస్ట్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నుంచి డాక్టర్ పి అర్చన గారు కొన్ని విశేషాలు మనతో పంచుకుంటారు. పరిచయకర్త ఎస్ రామ్గోపాల్ గారు. ఇది ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రసారమయ్యే పరిచయ కార్యక్రమం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవం సందర్భంగా హంసవాహనం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతుంది ఈ రోజు రాత్రి 8:00. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:00. వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. భాగస్వామ్యాలు, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహిస్తూ భారత్ను గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఈ మూడు రోజుల సదస్సు వేదికగా నిలవనుంది. దేశ శ్రేయస్సే ధ్యేయంగా పన్ను ప్రతిపాదనలు ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన న్యూ ఏజ్ టాక్సేషన్ సదస్సులో వికసిత్ భారత్ 2047 దిశగా సమర్థవంతమైన పన్ను విధాన పరిశోధనల అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు. అసెంబ్లీ ఛాంబర్లో సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ బృందం భేటీ అయింది. రాష్టంలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు వారు సంసిద్దత వ్యక్తం చేయగా మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ది ప్రణాళికలను సీఎం వారికి వివరించారు. హెచ్ఐసీసీలో జరిగిన 25వ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్ 2026లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని తెలుపుతూ పెట్టుబడుల ఆకర్షణకు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

0: లోకి వెళ్లిన అసైన్డ్ నవాబుల భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్ చేశారు. అధికారుల అండతో పెరిగిన భూమాఫియా అవినీతి అక్రమాలను ప్రభుత్వం వెంటనే బయటికి తీయాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా తిమ్మపూర్లో జరిగే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోలార్ వ్యవస్థ ద్వారా ఉద్యాన పంటల సాగుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆయిల్ పాంప్కు మార్కెటింగ్ సమస్య లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. 10,000 ఎకరాల్లో పంట సాగుపై 6 నెలల్లో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇస్తుందని తెలిపారు. దివ్యాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచడం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ హామీలను తక్షణమే నెరవేర్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న దివ్యాంగులను అడ్డుకోవడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. విజయ్ సేతుపతి నటించిన హిట్ చిత్రం మహారాజా హాలీవుడ్లో రీమేక్ కానుంది. దీనిని ప్యాషన్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించగా, హాలీవుడ్లో రీమేక్ అవుతున్న మొదట తమిళ సినిమాగా ఈ చిత్రం మైలురాయి సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03 దాటి 12 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మీడియం వైపు మనం మళ్లీ కలుసుకుందాం. అందాక సెలవు మరి, అందరికీ నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ పై విచారణకు ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరపాలని శాసనసభ వేదికగా తెలిపారు. 700 ఎకరాల ఫామ్ హౌస్ కేసీఆర్ కు ఉందో లేదో తేల్చాలన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెడతామని ప్రకటించారు. సెక్షన్ 22A పేరుతో ప్రభుత్వం వేధిస్తోందన్న విపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. నిజానిజాలు తేల్చేందుకే దీనిపై అసెంబ్లీలో చర్చ చేపట్టామని తెలిపారు. అయితే చర్చ జరిగితే తమ హయాంలో జరిగిన అవకతవకలు బయటపడతాయనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరలుస్తూ పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 51 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. చివరిసారిగా 2014లో పెంచిన ఈ పరిమితిని 12 ఏళ్ల తర్వాత మళ్లీ సవరించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. యూపీఐ ఛార్జీలు పన్నుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ అమెరికా ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకోవడం వారి ముందు తలవంచడం ఇకనైనా ఆపాలని విమర్శించారు. యూపీఐ ఛార్జీల అంశంలో వచ్చిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఇది స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి వెలుపలి ఒత్తిడి లేదని పేర్కొంది. యూపీఐ ఛార్జీలపై నిర్ణయం విదేశీ ప్రభావం వల్ల జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారని, ఇది అవాస్తవమని పేర్కొంది. 105 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో టిక్టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ ఇమింగ్ గౌతమ్ అదానీని దాటి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. 2019తో పోలిస్తే ఆయన సంపద 8 రెట్లకు పైగా పెరిగింది. ఈ జాబితాలో అదానీ 2వ స్థానంలో, ముఖేష్ అంబానీ 3వ స్థానంలో, జపాన్కు చెందిన తడసీ యనై 4వ స్థానంలో ఉన్నారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. బ్యాటింగ్ విభాగంలో 2 స్థానాలను భారత ప్లేయర్లే కైవసం చేసుకున్నారు. ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో కొనసాగుతూ

ఉండగా అభిషేక్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి టాప్ ఫైవ్లోకి ప్రవేశించి మెరుగైన స్థానాన్ని సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి పోలవేని మధునమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోండి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నిత్తే మల్లె చెట్లకేమో నిత్తే నిల్లు అయ్యావోతే,
1: నిత్తే మల్లె చెట్లకేమో నిత్తే నిల్లు అయ్యావోతే,
0: నిత్తే మల్లెలు

0: అతి చంద్రుడు శుభ కొంగులు పట్టు సందమామయ్యో, శుభ కొంగులు పట్టు సందమామయ్యో,
1: సుడు అతి చంద్రుడు శుభ కొంగులు పట్టే సందమామయ్యో, శుభ కొంగులు పట్టే సందమామయ్యో,
0: సుడు అతి చంద్రుడు శుభ కొంగులు పట్టే.

0: మీరింతవరకు శ్రీమతి పోలవేని మధునమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. తోడికోడలు చిత్రం కోసం జిక్కి గానం చేసిన శ్రీశ్రీ గీతం సంగీతం మాస్టర్ వేణు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: చిత్రగీతాలలో తర్వాత మాంగళ్య బలం చిత్రం కోసం మాధవ్ పెద్ది సత్యం జిక్కి గానం చేసిన గీతం. సంగీతం మాస్టర్ వేణు, సాహిత్యం శ్రీశ్రీ.

గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ

0: డబ్బు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: చిత్రగీతాలలో తర్వాత పింగళి నాగేంద్రరావు సాహిత్యానికి, ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా ఏఎం రాజా పాడిన పాట చిత్రం మిస్సమ్మా.

చివరిగా చరణదాసి చిత్రం కోసం మాధవపెద్ది సత్యం స్వర్ణలత పాడిన పాట, రచన కొసరాజు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు ఈ సాయంత్రం 6:50 అంశం వరి సాగు విధానం గురించి శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు అందించే వివరాలు వినవచ్చు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీఎస్ రామగోపాల్. 7:45 వికసిత భారత్, వికసిత్ కృషి సంకల్ప అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లికి ఆదిరెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో. 8:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హంసవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇక రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 చర్చ క విషయ్ హై ఢిల్లీ కేంద్రం ప్రసారమవుతాయి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి ప్రసారమవుతుంది. రాత్రి 10:40 మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు, రేపు ఉదయం 6:10 వేదపఠనం, 6:15 భక్తిరంజన కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు ప్రసారమవుతాయి, 6:35 పొలం పనులు, ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 కరీంనగర్ జిల్లా సమాచార లేక రచన శ్రీ హెచ్ సంపత్ కుమార్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన పాము కాటు జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ కె వెంకట యాదవ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శేషాచారి గారి గానం ప్రసారమవుతుంది. 9:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సింహవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె చిత్రవాణి గారి వైలిన్ వాద్యం వినవచ్చు. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి సంగీతమిత్రం మజుందర్ గారి గజల్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవి గారి కాలాతీత వ్యక్తులు నవలా పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి అనురాధ తీర్థాల. 2:30 కన్నడ కార్యక్రమం కస్తూరి ప్రసారమవుతుంది. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరెపల్లి కౌశల్య బృందం ఆలపించిన జానపద గీతాలు

0: injuring 35 others. Veteran actor Anant Nag will be presented with the prestigious Dadasaheb Phalke Award 2024 for his contribution to Indian cinema and an illustrious cinematic journey that has inspired generations. The Ministry of Information and Broadcasting announced this today. The award will be presented at the 72nd National Film Award Ceremony on the 22nd of this month in Kevadia, Gujarat. Prime Minister Narendra Modi has congratulated legendary actor Anant Nag on being conferred the Dadasaheb Phalke Award. In a social media post, the Prime Minister said Mr. Nag's effortless performances, remarkable versatility and brilliance have left a very strong mark on Indian cinema that for several decades. The Prime Minister said this is indeed a richly deserved honour for a truly distinguished artist. Benchmark domestic equity indices ended over 0.4% higher today. The Sensex gained 333 points to close at 74,336. An e-auction of mementos and gifts received by Prime Minister Narendra Modi will commence from tomorrow. Addressing media in New Delhi, Minister of Culture and Tourism Gajendra Singh Shekhawat said around 1,500 items have been kept for auction this year. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట ప్రభుత్వం 22A నిబంధన కింద ప్రజలను వేధిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ఈపీఎఫ్ఓ నెలవారీ వేతన పరిమితిని 15,000 నుండి 25,000 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ విముక్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవం ఎంత కీలకమో, తెలంగాణకు 17 అంతే ముఖ్యమని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. తాత్కాలిక చర్యల కంటే సమగ్రమైన దీర్ఘకాలిక పట్టణ పరిష్కారాలు చేపట్టడం అవసరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయడమే దేశానికి సేవ చేయడం అనే సూత్రంతో ముందుకు సాగుతున్నారు. సుపరిపాలన, అంకితభావంతో కూడిన సేవపై దృష్టి పెడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సామాజిక సాధికారత అభివృద్దిల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రత్యేక సేవా సంకల్ప్ అభియాన్ సిరీస్లో భాగంగా మై జీఓవీ వేదిక ద్వారా ప్రజల భాగస్వామ్యంతో ఈ దార్శనికత సాధ్యమవుతోంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి ఆయురారోగ్యాలతో వర్ధిల్లానని ఆకాంక్షించిన గవర్నర్ ఆయన దార్శనిక నాయకత్వాన్ని, అంకితభావంతో కూడిన ప్రజాసేవను ప్రశంసించారు. రాష్ట ప్రభుత్వం 22A నిబంధన కింద ప్రజలను వేధిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను, ధరణి ఆధారిత భూదోపిడీ గురించి అందరికీ తెలియజేయాలనే అసెంబ్లీలో ఈ చర్చను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సాగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ చారిత్రక భూ వివాదాలను పరిష్కరించి పేదలకు సాయం చేసేందుకు సభ్యులు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరును తప్పుబడుతూ పోలీసులు కేవలం సభా నియమాలను మాత్రమే అమలు చేశారని స్పష్టం చేశారు. అలాగే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్పై అధికారిక విచారణకు ఆదేశిస్తూ 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
8: తక్షణమే చంద్రశేఖరరావు గారికి నోటీస్ ఇచ్చి అక్కడ అందుబాటులో ఉన్న భూమి ఎంత, ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉంది, ఆ భూమిని ప్రభుత్వం తీసుకుని ఈ 388 ఎకరాలను ప్రతి దళితుడి కార్యక్రమం కింద 800 ఫ్యామిలీలకు పట్టాల రూపంలో పంచుతా, ఓ యజమానులను చేస్తా.
7: ఈపీఎఫ్ఓ నెలవారీ వేతన పరిమితిని 15,000 నుండి 25,000 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

చేస్తోంది. ఈ నిర్ణయం వల్ల 51 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. 2014లో జరిగిన చివరి సవరణ తర్వాత వేతనాల పెరుగుదల, నిరంతర అధికారిక రంగ విస్తరణకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ చర్య ద్వారా దేశవ్యాప్తంగా సామాజిక భద్రత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఏటా 11,339 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ ఛాయాచిత్ర ప్రదర్శనలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణకి ఆగస్టు 15 ఎంత కీలకమో సెప్టెంబర్ 17 కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. 1948లో నిజాం పాలన నుండి హైదరాబాద్ను విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం ఆపరేషన్ పోలో కారణమని కొనియాడారు. ఈ చరిత్రను పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. కొమరం భీం, పివి నరసింహారావు వంటి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. గత కాలపు త్యాగాలను అర్థం చేసుకోవడానికి యువత ఈ ప్రదర్శనను తిలకించాలని కోరారు. సెక్షన్ 22A నిషేధిత భూములపై జరిగిన శాసనసభ చర్చలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. 1945 నుండి పోరాడుతున్న కమ్యూనిస్టులు భూ పోరాటాల్లో ఎల్లప్పుడూ భాగస్వాములుగా ఉన్నారని అన్నారు. ప్రజలకు నష్టం కలిగించిన ధరణి పోర్టల్ లోపాలను ప్రస్తావిస్తూ తెలంగాణ, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 3 లక్షల ఎకరాల ప్రైవేటు భూములు, భూదాన్ భూములకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు కల్పించేందుకు భూదాన్ ఆస్తులపై ఫోర్సెనిక్ ఆడిట్ నిర్వహించడంతో పాటు నిజాం కాలం నాటి సర్ఫ్ ఏ ఖాస్ భూములను వెలికితీసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జనాగ్రహ నిర్వహించిన షహరోం పే చర్చ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాత్కాలిక చర్యల కంటే సమగ్రమైన దీర్ఘకాలిక పట్టణ పరిష్కారాలు చేపట్టడం అవసరమని పేర్కొన్నారు. భారతీయ నగరాల మెరుగుదలపై జరిగిన వివిధ పార్టీల చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్పై భారాన్ని తగ్గించే లక్ష్యంతో టైర్ 2 నగరాల్లో వైద్య కళాశాలలు, ఐటీ టవర్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమై ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరులు, రైతులు, పౌరులకు నివాళులర్పించిన ఆయన, ఈ పోరాటం రాజకీయం కోసం కాకుండా స్వేచ్ఛ ఆత్మగౌరవాల కోసం జరిగిందని స్పష్టం చేశారు. డాక్టర్ మధుసూదన్ రెడ్డి రాసిన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. కరీంనగర్ నగరం కవులు, కళాకారులకు నిలయమని ప్రశంసించారు. 400 పేజీల ఈ పుస్తకం విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కొనియాడారు. 2026-27లో 1,000 కోట్ల కార్యాచరణ ప్రణాళికతో అదనంగా 2 లక్షల ఎకరాలను ఉద్యానవన సాగు కిందకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో ప్రకటించారు. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఆయిల్ పామ్కు ఎకరాకు 46,250 రూపాయల వరకు ప్రోత్సాహకాలు, పరికరాలపై 40-90% వరకు రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. రైతు ఆదాయం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు 6 కొత్త ప్రాసెసింగ్ మిల్లులను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది బ్యాంకుల ప్రాసెసింగ్ రుసుము మాత్రమేనని, అది ప్రభుత్వ పన్ను కాదని తెలంగాణ బీజేపీ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. వ్యక్తిగత బదిలీలు 2,000 రూపాయల వరకు జరిగే వ్యాపార లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయని తెలిపారు. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ, నిల్వ ఏర్పాట్లను సజావుగా పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లో సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి రాగలదని అంచనా వేయగా, అక్టోబర్ ప్రారంభం నుంచి 736 కేంద్రాల ద్వారా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో తాత్కాలిక పార్ట్ టైం ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 18 సాయంత్రం 4 గంటలలోపు చిట్కుల్లోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 19 తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో డెమో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ గీతేతో కలిసి

0: మానేరు నదీ తీరాన గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అధికారులకు సహకరించాలని నిర్వాహకులను కోరారు. చాటకొండలోని 6వ బెటాలియన్ టీఎస్పీలో నిర్వహించిన యువ ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరిగే ఈ మొదటి విడత శిక్షణలో 120 మంది వాలంటీర్లకు విపత్తు సహాయక చర్యలు, పడవల నిర్వహణ, ప్రథమ చికిత్స అంశాలపై శిక్షణ ఇస్తారు. రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా డిజిటలైజ్ చేసి పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. కార్డుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా పాల్వంచలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుండి జీవరాశిని కాపాడటంలో ఓజోన్ పొర నిర్వహించే పాత్రను ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవీందర్ వివరించారు. సమగ్ర శిక్ష అలింకో సంయుక్త జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లల నిర్ధారణ శిబిరాన్ని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. బలరాం తండా గుమ్మడూరు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ వివరాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ పరిశీలించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపకల్పన చేసేందుకుగాను నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలను వెంటనే సరిచూసుకోవాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: పాకిస్తానీయ నౌసేనా ఘటకాన అస్వీకార్య వ్యవహారం విరుద్ధ్య భారతేన తీవ్ర ఆపత్తి ప్రదర్శిత. నీతి ఆయోగేన 25th 2000 భారత విద్యుత్ సంచార సూచకాంక ప్రఖ్యాపిత. విద్యుత్ వాహనానాం అంగీకరణే నవదిల్లీ శీర్షస్థానే, మహారాష్ట్ర కర్ణాటక రాజ్యే చ ద్వితీయ తృతీయ స్థానే వర్తేతే. సౌదీ అరబ్ దేశేన హూథీ విద్రోహిణాం డ్రోన విమానం నిరుద్ధం. భవిష్యత్ ఆక్రమణానాం విరోధే దృఢ పదక్షేపాణాం సంచేతన, హుతీ సమూహేన ఆక్రమణ వార్తా ప్రత్యాఖ్యాత. అపి చ హర్యాణా రాజ్యే చండీగఢే పంజాబే పూర్వోత్తర భారతస్య చ కతిచిత్ భాగేషు అద్య అతి తీవ్ర వృష్టేః వర్తతే పూర్వానుమానం. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ విత్తమంత్రి నిర్మలా సీతారామనః దృఢతయా ప్రతిపాదితవతీ యత్ సర్వకారాయ సమర్ప్యమాణేషు కర సంబంధి ప్రస్తావేషు మానాంక న్యూనీకరణస్య కరముక్తేః సౌవిధ్యప్రదానస్య చ యాచనాయాః అపేక్షయా రాష్ట్రం ప్రథమం ఇతి భావః సర్వోపరి స్థాపనీయః. సా అద్య బెంగళూరునగరే అంతారాష్ట్రియ కర అనుసంధాన విశ్లేషణ ప్రతిష్ఠానేన ఆయోజితే నవయుగ కరాధాన విషయే ద్విదివసీయ సమ్మేళనస్య ఉద్ఘాటన సత్రే సంబోధయంతీ ఆసీత్. మంత్రి శిక్షావిదః శోధకర్తృం చింతకాంచ సమాహూయ స్వతంత్రకరనీతి సంశోధనం సార్వజనిక సంవాదస్య నియమితం భాగం కర్తుం ఆదిష్టవతీ. యస్య పరీక్షణం సమాహ్వానం పరిష్కారశ్చ కర్తుం శక్యతే. కేంద్రీయ మంత్రిమండలేన కర్మచారీ భవిష్యనిధి సంఘటనే అనివార్య అంశదానాయ విహితా మాసిక వేతన సీమా 15,000 రూప్యకేభ్యః సంవర్ధ్య 25,000 రూప్యకాణి యావత్ నిర్ధారితా. అద్య మంత్రిమండల ఉపవేశనానంతరం వార్తాహరాన్ సంబోధయతా సూచనా ప్రసారణ మంత్రిణా అశ్విని వైష్ణవేన విజ్ఞాపితం యత్ అనేన నిర్ణయాత్మక పదక్షేపేణ 150,000+ అతిరిక్తాః కర్మచారిణః ఈపీఎఫ్ఓ అనివార్య సామాజికావరణే ఆగమిష్యంతి, యేన శ్రమికేభ్యః సామాజిక సురక్షా కవచస్య బృహద్ విస్తారో భవిష్యతి. అస్మిన్ నిర్ణయ సర్వకారస్య వార్షికః వ్యయభారః ప్రాయః 41,000+ 3,000+ 1,00,000 రూప్యకాణి సంభావ్యతే.
7: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है। प्रोविडेंट फंड का जो नियम है उस नियम में अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी,

0: అఫ్సానా నిగారి. దట్ వాజ్ ఎ లెసన్ బ్రాట్ టు యూ ఫ్రమ్ ఉర్దూ ఫౌండేషన్ కోర్స్.
1: ఎడ్యుకేషన్.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

మీరు విన్న పాట డిటెక్టివ్ నారద చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం, సంగీతం ఇళయరాజా. ఆకాశవాణి సమయం 6:50.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబి రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదేవిధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అనంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే, యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు, అంటే ఎరువులు, యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలుకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత గనక మనం గమనించుకున్నట్లయితే

0: మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేటు కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం ఒక 10 కిలోల విత్తనం, ఒక ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకున్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు. 10 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 15 ఎకరాలు, ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వ్యవసాయ సూచనలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిచోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం అదనంగా ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సవరించిన సీలింగ్ రేపు జరుపుకోబోయే విశ్వకర్మ జయంతి నుంచి అమలవుతుందని మంత్రి తెలిపారు.
2: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उस नियम में अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
1: ఉద్యోగుల పెన్షన్ పథకం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నిధులు, పెన్షన్లు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రాగలవని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ బెంగళూరులో నిర్వహిస్తున్న 2 రోజుల న్యూ ఏజ్ టాక్సేషన్ సదస్సు ప్రారంభోత్సవంలో సీతారామన్ ప్రసంగించారు. స్వతంత్ర పన్ను విధాన పరిశోధనను ప్రజా చర్చలో భాగంగా మార్చాలని, విధానాన్ని పరిశీలించి మెరుగుపరచాలని మంత్రి విద్యావేత్తలకు, పరిశోధకులకు, మేధో సంస్థలకు పిలుపునిచ్చారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన బడ్జెట్ పూర్వ సంప్రదింపుల గురించి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో రాబోయే 2 దశాబ్దాల్లో భారతదేశం ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై సంప్రదింపులు విస్తృతమైన చర్చలను లేవనెత్తాలని అన్నారు. పరపతి విధానంలోని అన్ని కోణాలను పరిశీలించి ప్రభావాలను అంచనా వేసి లాభ నష్టాలను గుర్తించి ఖజానాకు కలిగే రాబడి నష్టానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అందిస్తూ మంచి పన్ను విధానం రూపుదిద్దుకోవడానికి అవసరమైన ఎంపికలను రూపొందించే దిశగా మెరుగైన పన్ను పరిశోధన జరగాలని ఆర్థిక మంత్రి సూచించారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇందుకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్డీ అఫైర్స్ ను పిలిపించి ఇటువంటి ప్రవర్తన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర నిరసనను తెలియజేసింది. 1991లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సైనిక విన్యాసాలు, సేనల కదలికలకు సంబంధించిన ముందస్తు సమాచార మార్పిడి జరగాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని పాక్ తాజా చర్య ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం వల్ల భారత్కు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒప్పందాన్ని గౌరవించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ అధికార ప్రతినిధికి తెలియజేసింది. ఇస్లామాబాద్లోని భారత చార్జ్డీ అఫైర్స్ సైతం పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నిరసనను తెలపాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. 3,00,000 రూపాయలలోపు జరిపే

ఎగుమతి లావాదేవీలకు రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ ఆర్సీఎంసీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టల్, కొరియర్ సహా నూతనంగా ఆవిర్భవిస్తున్న చిరు ఎగుమతి వ్యాపారులకు ప్రభుత్వ అనుమతుల భారాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు వ్యాపార పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత సాయంత్రం మక్కా వద్ద తిరగాడుతున్న ఒక హౌతీ డ్రోన్ను తమ గగనతల సేనలు నిర్వీర్యం చేశాయని సౌదీ అరేబియా వెల్లడించింది. 2017లో కూడా హౌతీ దళాలు మక్కాపై దాడి చేసేందుకు ప్రయత్నించాయని కోయలిషన్ ఫోర్సెస్ టు సపోర్ట్ లెజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలికి గుర్తు చేశారు. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా నిలువరించేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తగిన బలమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. సౌదీ హౌతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన జరిగింది. ద్రోణి దాడి పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మక్కాని అత్యంత పవిత్ర తీర్థంగా భావిస్తారని ఈ నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పూర్వస్థితికి చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నీతి ఆయోగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ IEMI 2025 ప్రకారం విద్యుత్ వాహనాల వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్ వాహనాల వినియోగంలో వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తదుపరి స్థానంలో వరుసగా మహారాష్ట, కర్ణాటక, చండీగఢ్, గోవా నిలిచాయి. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ ఆసియా సిద్ధి దిశగా విద్యుత్ వాహనాల వాడకం ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందన్నారు. 2040 నాటికి కొత్తగా అమ్ముడయ్యే కాలంలో 40% విద్యుత్ ఆధారితంగా నడిచేవే ఉండగలవని అన్నారు. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, మొమెంటోల ఈ ఆక్షన్ రేపు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, హస్తకళల వైభవాన్ని చాటే పెయింటింగ్లు, వస్తాలు, విగ్రహాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వస్తువులు వంటివి ఈ ఆక్షన్లో ఉంటాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రధానమంత్రి నమామి గంగే ప్రాజెక్టుకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పవిత్ర గంగానది పరిశుభ్రత లక్ష్యంగా ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టుకు ఇతోదకంగా సహాయపడేందుకు పౌరులు ముందుకు రావాలని, ఆక్షన్లో భాగస్వాములు కావాలని గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక అక్రమ చర్యలకు ఈ సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 May 25 మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. గాజా సిటీలో ఇజ్రాయెల్ దాడి వల్ల ధ్వంసమైన అపార్ట్మెంట్ భవనంలో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భవనం నేడు కుప్పకూలింది. ఇప్పటివరకు 5 పిల్లలు సహా 20 మంది పాలస్తీనా పౌరులు ఈ దుర్ఘటనలో మరణించగా 14 మంది క్షతగాత్రులయ్యారని అధికారులు తెలియజేశారు. శిథిలాల్లో మరో 100 మంది చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నట్లు యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి తెలియజేశారు. అండమాన్ నికోబార్ ద్వీపాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక రానున్న 2-3 రోజుల్లో బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలియజేస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

0: 15,000 ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమం వినే ముందు ఈ వాణిజ్య ప్రకటన.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: తెలంగాణ రైతు సోదరులకు స్వాగతం. నేడు అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రకరకాల పంటలు పండించడం, రకరకాల వంగడాలను తయారు చేయడం రైతులకు ఈ శాస్త్రవేత్తలు అందించడం, ముఖ్యంగా ప్రాంతీయ పరిశోధనా స్థానములో అభివృద్ధి పరచబడిన వంగడాలు అందించడం, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని వీటికి అనుకూలంగా రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇటువంటి సందర్భంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతు ముంగిట్లో ఏ విధంగా మనం తీసుకెళ్లాలి అన్న వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రత్యేకంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి అర్చన గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వీరిని అడిగి చక్కటి సమూలమైన సమాచారాన్ని, ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించడానికి వారు సమాయత్తమైనారు, ఆ వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి అర్చన గారు.
4: నమస్కారం అండి.
3: ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ నేటి నవీన యుగంలో నవీన పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్ని విభాగాలలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రైతులకు, రైతు సోదరులకు చక్కటి పంటలు పండించడానికి ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది ముందుగా తెలియచేయండి.
4: మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము మన యూనివర్సిటీ ద్వారా, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 1600 గ్రామాలలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వివిధ సీనియర్ సైంటిస్టులు కానీ, పరిశోధనా విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టుల నుండి కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి ఉన్న వివిధ శాస్త్రవేత్తల నుండి ప్రతి గ్రామంలో, అనగా మనకి తెలంగాణలో ప్రజెంట్ 1600 గ్రామాలలో మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ఈ గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించాలని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు ప్రొఫెసర్ జానయ్య గారు సంఘటితంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మనకి ఇదివరకే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మే 23 వరకు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాలు శాస్త్రవేత్తల ద్వారా మరియు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కలిసి చేయడం జరుగుతుంది ప్రతి

0: పంచాయతీ వేదికలో.
1: చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలియజేశారు, ఈ సమయాన్ని కూడా మీరు వివరించారు. అయితే ఇటువంటి సందర్భంలో మన మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకు అనుకూలంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మీరు రైతులకు చేరవేయాలనుకున్నారు, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
0: మనకి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ ఇటువంటి పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి పంటలో గాని మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంట వేయడానికి ముందు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, రకాలను ఎంచుకోవడానికి ముందు నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, రసాయన మందులు ఏ విధంగా వాడాలి, ఎరువులు ఏ విధంగా వాడాలనే అంశాల మీద మనము ఒక 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో మేము 40 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు కలుషితమై విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు. ఎరువులు వాడడం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారాన్ని పరిరక్షించడం వంటి వాటిపై రైతుల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పంట మార్పిడి విధానాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి శాస్త్రవేత్తలు రైతులకి సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పంటల మీద వారు వేసుకున్న ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, వాటి మీద అవగాహన అనేది ముఖ్యంగా కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నత్రజని వాడడం ప్రధానంగా, మనకి వరి పంటలో గాని, మొక్కజొన్నలో గాని, పత్తిలో గాని సిఫార్సు చేసిన దానికంటే రైతు సోదరులు ఎక్కువగా నత్రజనిని వినియోగిస్తున్నారు. వరిలో మనకి 2 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మొక్కజొన్నలో మనం 3 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు, రైతు సోదరి మనులు 3 నుంచి 4 గాని, 4 నుంచి 5 బ్యాగులు గాని ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా పత్తిలో కూడా మనకి 1 నుంచి 2 సంచులు మాత్రమే మనం యూరియాని సిఫార్సు చేస్తున్నాం, రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మనకి నత్రజని అనేది మొక్కకి చాలా అవసరం. మనం ఎక్కువగా మనకి ఇది యూరియా రూపంలో దొరుకుతుంది. యూరియాలో మనకి 46% నత్రజని ఉంటుంది. మొక్కకు కావలసిన 76% వరకు నత్రజనిని రైతులు మనకి యూరియా రూపంలోనే అందిస్తున్నారు. ఈ విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయన్న ఆలోచనలో రైతు సోదరులు ఉండి ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీన పడి మనకి ఎక్కువగా వర్షం పడ్డా గానీ, ఎక్కువగా గాలులు వీచినా గానీ చేను అనేది అడ్డం పడిపోతుంది. అదేవిధంగా చీడపీడ పురుగులకు కూడా మొక్క అనేది దాని తటస్థం అనేది తట్టుకోవడం అనేది తగ్గిపోతుంది.
1: కావున చక్కటి అవగాహన, నత్రజని సరిపాలలో వాడాలంటారు, ఎక్కువ వాడితే ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీరు చక్కటి అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపడుతున్నారు, రైతులకు వివరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క అధిక రసాయనిక ఎరువులు, రసాయన మందులు వాడకుండా వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, అటువంటి ఉంటే కూడా రైతులకు తెలియచేయండి.
0: ప్రత్యామ్నాయ పద్ధతులు, ముఖ్యంగా మనం నత్రజని వాడకాన్ని తగ్గించాలంటే మనకి మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్టు గాని, పశువుల పేడ గాని, కోళ్ల ఎరువు గాని, గొర్రెల ఎరువు గాని, ఇటువంటి ఎరువులను వాడడం వల్ల నత్రజని అనేది మనకి 26 నుంచి 30% వరకు రసాయనాలు వాడడం నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవన ఎరువులైన అజొల్లా గాని, ఇంకా మనకి వివిధ రకాల ఎరువులు ఉన్నాయి జీవన ఎరువులు, అందులో సూడోమోనాస్ బ్యాక్టీరియా గాని, ఇంకా మనకి రైజోబియం గాని, ఇటువంటి కూడా ఇటువంటి ఎరువులు వాడడం వల్ల నత్రజని భూమిలో స్థిరీకరించబడి మనము రసాయన మందుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇటువంటి ఎరువులు వాడడం వల్ల మనం నత్రజని శాతాన్ని తగ్గించవచ్చు.
1: తర్వాత మన రైతు సోదరులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారని కూడా అందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే ఇది, పేపర్లో, రేడియోలో కూడా వింటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి సలహాలు ఈ పురుగు మందుల వాడకంలో మీరు ఇస్తారు, ఆ వివరాలు ఒకసారి.
0: రసాయన మందులు అనేది రైతు సోదరులు ఎక్కువగా విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా వాడుతున్నారు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన ఆహార ఉత్పత్తుల్లో వీటి శాతం పెరిగి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి గానీ, మనం తినడానికి గానీ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్కు కూడా మన ఆహార పదార్థాలు అనేవి వెళ్ళవు. రసాయన మందులు వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పంట మీద పురుగు ఉధృతి ఎంత ఉంది, మోతాదు మించి ఉంటే ETL అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ETL కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా, ఇది మనం ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలంటే రైతు సోదరులు వేసుకున్న పంటలలో ముఖ్యంగా వరిలో లింగాకర్షక బుట్టలు అంటాం, ఎకరానికి 5 నుంచి 8 వరకు పెడితే మనకి ఒక వారం రోజుల వ్యవధిలో మగరెక్క పురుగులు అనేవి ఆడపురుగు ల్యూర్ వాసనకి ఆ లింగాకర్షక బుట్టలో వచ్చి పడతాయి. దీనివల్ల మనకి పురుగు ఉధృతి ఉందా లేదా అనేది మన పొలంలో గమనించవచ్చు. అదే విధంగా పురుగు సంతతి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మనకి రసాయన మందులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. మన పొలంలో పురుగు ఉందా లేదా తెలుసుకొని మనం పురుగు మందులు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పురుగు మందు చల్లేటప్పుడు మన పొలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా వేప నూనె 1500 ppm 1 లీటర్ 1 ఎకరానికి ప్లస్ 1 పురుగు మందు కలిపి పిచికారీ చేయాలి. దానికన్నా ముందు మనం ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి వరిలో. అయితే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గించుకోవాలంటే రసాయన మందులు వాడకుండా మనం ఏం చేయాలంటే, ప్రతి చుట్టూ 1-2 వరుసలు జొన్న పంటని కంచెగా వేసుకోవాలి. కంచెగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు, లద్దె పురుగు కానీ, శనగ పచ్చ పురుగు కానీ, వీటి ఉధృతి తగ్గాలంటే మన పొలంలో 40 వరకు బంతి మొక్కలు కానీ లేకపోతే ఆమ్దం మొక్కలు కానీ వేసుకున్నట్లయితే పురుగు అనేది ప్రధాన పంట మీద కంటే ఈ పూల పంటల మీద ఎక్కువగా ఆశించి ప్రధాన పంటకు కావలసిన నష్టం అనేది తగ్గిస్తుంది. పత్తిలో కూడా మనకి లింగాకర్షక బుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్. ఇందులో ఆడపురుగు యొక్క వాసన ఉంటుంది. ఈ బుట్టలు మన పొలంలో పెట్టుకున్నట్లయితే ఏవైతే మన మొగ పురుగులు ఉన్నాయో ఆడపురుగుకు ఆకర్షితమై ఆ బుట్టలో పడతాయి. సో దానివల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా కూడా పత్తి పంటలో తెలుసుకోవచ్చును. మనకి పురుగులు తెగుళ్లు ఎక్కువగా రాకుండా ఉండాలంటే మన పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా వయ్యారి బామ గాని, తుత్తురు బెండ గాని ఇటువంటి కలుపులు అనేవి ఉంచుకోవద్దు. ఇంకా అదే విధంగా మొక్కజొన్నలో గాని, కందిలో గాని మనము ఈ పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలంటే అంతర పంటలుగా పెసర మినుము వేసుకోవాలి. మనం ఈ ప్రధాన పంటను ఆశించాల్సిన పంటలు ఈ పెసర మినుమును ఆశిస్తాయి, చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా మనం అంతర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, ఎర పంటలు గాని వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి మన పొలాన్ని ఆశించే పురుగులు తెగుళ్ళని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళు పురుగులకి ఇటువంటి వాడతాం, ఎర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, కంచె పంటలు గాని వేసుకుంటాం. తెగుళ్లను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు మన నేలని శుద్ధి చేయాలి. మన నేలని శుద్ధి చేయాలంటే మనకి ట్రైకోడర్మా విరిడి 2-3 కిలోలు 100-150 కిలోల పశువుల పేడలో బాగా మాగబెట్టి మనం ఏం చేయాలంటే పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల నేల ద్వారా వ్యాపించే వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ, ఎండుకుళ్ళు తెగుళ్ళు కానీ, వైరస్లు కానీ, సూక్ష్మజీవులు కానీ ఇవన్నీ మనకి లోపల పొలంలో నశిస్తాయి. సో అవి వాటి ద్వారా మనం తెగుళ్ళని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధంగా రసాయన మందుల మీద ఖర్చు అనేది, పెట్టుబడి అనేది తగ్గించుకుని ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతు సోదరులు కొంతవరకు పురుగు మందుల వాడకం అనేది తగ్గించుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు ఈ పురుగు మందులను, ఎరువులను వాడడంలో, తర్వాత తెగులు అరికట్టడంలో చక్కగా అధికమైనటువంటి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అని వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడమంటారు, వర్మీ కంపోస్ట్ వాడమన్నారు, తర్వాత ఈ పిచికారి చేసే మందులను కంట్రోల్ చేసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు, అంతర పంటలు, కంచె పంటలు, ప్రధాన పంటను ఆశించకుండా బంతి, ఆముదం ఇటువంటి అంతర పంటలు, ఈ విధంగా మీరు రైతు సోదరులు చక్కగా వివరించారు. తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడిని కూడా వాడమన్నారు. ఇటువంటి అవగాహన చర్యలు మీరు చేపడుతున్నారు. మరి ఈ అవగాహన చర్యలు సంవత్సర పొడవునా రైతులకు మీరు అందజేస్తుంటారా? ఒకవేళ అందజేస్తే ఏ సమయంలో, ఏ నెలలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ముఖ్యంగా మీరు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో అప్పుడప్పుడు రైతులకు సదస్సులు నిర్వహిస్తుంటారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా సదస్సులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు రైతులకు ఈ సలహాలు, సూచనలు ఇస్తుంటారు, ఒకసారి చెప్పండి.
0: మనం ముఖ్యంగా మే నెలలో రైతులకి ఈ సలహాలు, సూచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జూన్ నుంచి రైతు సోదరులు పంటలు వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్ లో గానీ, మే ఎండింగ్ లో గానీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయో రైతులు జొన్న గాని, వరి గాని, మొక్కజొన్న గాని, కందులు గాని వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అవి స్టార్ట్ చేయడానికి ముందు మేము ఈ కార్యక్రమాలు అనేది ఖరీఫ్ లో సాగుకు సమాయత్తం వాటి పేరుతో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రబీలో కూడా, యాసంగిలో కూడా రబీ సాగుకు సమాయత్తం అంటే సాగు ముందు మనం ఎటువంటి సమాయత్త పనులు చేపట్టుకోవాలి, ముందస్తు చర్యలు ఎటువంటి చేపట్టుకోవాలనేవి అవగాహన కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూనివర్సిటీలో కిసాన్ సారథి అని ఉంది, ఇది మొబైల్ యాప్. అందులో మనకి రైతు సోదరులకు ప్రతి మాసంలో ఇటువంటి వాటి మీద మెసేజెస్, టెక్స్ట్ మెసేజ్ లో గానీ, వాయిస్ మెసేజ్ లో గానీ పంపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ఇటువంటి విషయాలన్నింటిని కూడా మనకి పీజేటీఏయు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్రోధీకరించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా రైతు

0: సుదరులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే అవగాహన కార్యక్రమాలు, మెసేజెస్లు, వాయిస్ మెసేజెస్, అదేవిధంగా యూట్యూబ్, మా యూనివర్సిటీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరంగా రైతు సోదరులకు అనేది పంపడం జరుగుతుంది.
1: ఇప్పుడు నెల రోజులు మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇటువంటి సందర్భంలో సాంకేతిక విషయం అయినటువంటి మీరు అన్నారు ఇప్పుడే ఈ యూట్యూబ్ల ద్వారా కొన్ని వెబ్సైట్ల ద్వారా రైతుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, మరి ఈ అవగాహన చర్యలు ఏమైనా రైతు సోదరులకు తెలియజేస్తున్నారా? రకరకాల ఛానల్స్ ఉన్నాయని మీరు వివరించారు కదా, మరి ఏ విధంగా ఇది మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు ప్రస్తుతం?
0: ప్రస్తుతమైతే మే నెలలో మనము మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికీ మేము ఒక 15-20 కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. ఒక 20 గ్రామాలలో ఇంకొక 20 గ్రామాలు చేయాల్సి ఉంది. సేమ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఈ అంశాలన్నింటినీ వివరిస్తున్నాం రైతులకి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, ఏఈఓస్ కానీ వీటి మీదకు సంబంధించిన లీఫ్లెట్స్ కానీ, బులెటిన్స్ కానీ, పాంప్లెట్స్ కానీ పంపడం జరిగింది. సో వాళ్ళు కూడా రైతులకి ప్రతి క్లస్టర్లో రైతు సోదరులకి ఈ పాంప్లెట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏఈఓల ద్వారా, ఈ పాంప్లెట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రసాయన మందులలో ముఖ్యంగా పక్షి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన పొలంలో ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవాలి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఏవైతే పురుగులు, మనకి హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో, ఆ పురుగుల యొక్క లార్వాలను గాని ప్యూపాలను గాని ఈ పక్షులు అనేవి తింటాయి. తినడం వల్ల మనకి వాటి ఉధృతి కూడా, పురుగుల బెడత ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల ఉన్న ఇప్పుడు మనకి కలుపుకు సంబంధించిన కోశస్థ దశలు గాని, లేకపోతే అంతకుముందు ఉన్న పురుగులు బెడదలు ఏమైనా ఉన్నా గానీ, శిలీంద్ర నాశనలు ఏమైనా ఉన్నా గానీ, అవన్నీ మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు వేసవి దుక్కులు చేసుకోవాలి, పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ఇంకొకటి, పచ్చి రొట్టె ఎరువులు మనం ఖచ్చితంగా మే నెలలో 1 నుంచి 2 తొలకరి వానలు పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు అనేది ఖచ్చితంగా చేయాలి.
1: ఏ విధంగా చేపట్టాలంటారు, ఏ విత్తనాలు వేసుకోవాలంటారు?
0: పచ్చి రొట్టె ఎరువులో మనము జనుము, జీలుగా చెప్తాము జనరల్ గా. జనుము, జీలుగా ఒకవేళ అందుబాటులో లేకపోయినా పప్పు దినుసులు గాని, లేకపోతే మనకి నూనె గింజలు గాని, ఇంకా లేకపోతే చిరుధాన్యాలు గాని, ఏవైనా 9 గింజలు, పప్పు దినుసులలో 3 రకాలు తీసుకున్నా, చిరుధాన్యాలలో 3 రకాలు తీసుకున్నా, నూనె గింజల్లో 3 రకాలు, ఈ 9 గింజలు నవధాన్యాలు అంటాం. ఈ నవధాన్యాలు అన్నింటిని ఒక దగ్గర కలిపి మన పొలంలో ఒక తొలకరి వానలు పడిన వెంటనే చల్లుకోవాలి. చల్లుకొని పూత దశ రాకముందే మనం కలియ దున్నాలి. కలియ దున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుని కలియ దున్నట్లయితే అది మనకి బాగా కుళ్ళి
1: సారవంతం
0: చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి నేల ఆరోగ్యంగా ఉండాలంటే.
1: చాలా చక్కగా నేల ఆరోగ్యానికి కూడా మీరు చక్కటి సూచన అందజేశారు రైతులకు. అలాగే నేటి కాలంలో ఈ సాంకేతిక పరికరాలు, మెషిన్స్ రావడం, ఇంజన్స్ రావడం, ఇటువంటివి యంత్రాలు రావడం చూస్తున్నాము. మరి ఈ పత్తికి కానీ, ఈ వరి పంటకు కానీ, నూర్పిడి కోసం కానీ, ఆ తర్వాత ఏ విధంగా నాణ్యతగా భద్రపరచుకోవాలన్నా కానీ, ఇటువంటి రైతు సోదరులు చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి యంత్ర పరికరాలు కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడ్డాయి, నూతన యంత్రాల గురించి కూడా ఒక చక్కటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా వరిలో మనకి వరి కోత కోసే యంత్రం రైతు సోదరులు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎవ్వరు చేత్తో కొయ్యడం లేదు. ప్రతి చోట మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు, 2 రైతులు 3 4 రైతులు ఈ కోత యంత్రాలని నిర్వహించడం జరుగుతుంది. 2 చొప్పున మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు సోదరులు వరిని ఖచ్చితంగా మిషన్ తోటే కోస్తున్నారు.
1: ఇక మరి పిచికారీ అంటే మనం స్ప్రేయర్స్, ఈ కొత్తగా నూతనంగా ఏదైనా ఆవిష్కరించబడిందా, ఈ పిచికారీ చేసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఒకసారి వివరించండి.
0: మనకి ఇప్పుడు రైతు సోదరులు ఆ పిచికారీ పవర్ స్ప్రేయర్స్ గానీ, నాప్సాక్ స్ప్రేయర్స్ గానీ భుజానికి పెట్టుకుని మోసుకుంటూ మనకి పొలంలో పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. అలా పిచికారీ చేసేటప్పుడు కూడా రైతు సోదరులు కొంచెం జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా మనం గాలి దిశకి ఆపోజిట్ లో చేయొద్దు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం పిచికారీ చేసేటప్పుడు రసాయన మందు అనేది మన మొహం మీద పడుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా రైతు సోదరులు చేతులకి గ్లౌజులు వేసుకోవడం గానీ, కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం గానీ, మంచి యాప్రాన్, వైట్ కలర్ యాప్రాన్ దుస్తులు ధరించి గానీ చేయాలి. ఇంకోటి, రసాయన మందులు చల్లేటప్పుడు గానీ, పిచికారీ చేసేటప్పుడు గానీ కంటిన్యూగా చేయకూడదు. గంటల తరబడి నిలబడి కంటిన్యూగా పిచికారీ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా పిచికారీ చేసేటప్పుడు నీళ్లు గానీ, ఆహారం గానీ, సిగరెట్ గానీ, ఏదైనా మందు గానీ, పానీయాలు గానీ తాగడరాదు. ఎందుకంటే అవి తాగినప్పుడు మనం ఆల్రెడీ రసాయన మందుల అవశేషాలు కొంచెం మన మీద ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటివి కష్టాలు ఉన్నాయి కాబట్టి పిచికారీ చేసే చేసేటప్పుడు మనకి డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువగా చేస్తున్నారు.

0: సోదరులు,
1: ఈ మధ్య కాలంలో డ్రోన్ల వ్యవహారం కూడా మనం చూస్తున్నాం.
0: చూస్తున్నాము డ్రోన్ల వ్యవహారం అనేది మనకి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రైతు సోదరులు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనకి ప్రతి మండలంలో ఒక 3-4 డ్రోన్లు ఉంటున్నాయి. వాళ్ళు రెంట్ బేస్డ్ గా తెచ్చుకొని పురుగు మందులు గాని ఇంకా కలుపు మందులు కూడా కొంతమంది రైతులు ఈ డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదే విధంగా మనకి లేబర్ షార్టేజ్ అనేది కూడా ఉంది. మనకి ప్రతి పొలంలో ఒక లేబర్ పట్టుకుని చల్లాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. ఈ డ్రోన్ల వినియోగం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే సమర్థవంతంగా పురుగు మందు అనేది అన్ని మొక్కల మీద కరెక్ట్ గా డోసేజ్ అనేది మనకి పడడం జరుగుతుంది. దీనివల్ల పురుగు అనేది మంచిగా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రోన్స్ వినియోగం మీద ఇంకొంచెం అవగాహన, ఎవరైతే డ్రోన్ డీలర్ ఉంటారో ఆ డ్రోన్ డీలర్స్ కి కొంచెం అవగాహన అనేది అవసరం ఉంది. దాని మీద కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ డ్రోన్స్ వాడకం మీద కూడా ఇన్పుట్ డీలర్స్ కి కూడా పేమెంట్ బేస్ మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువత, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంటుంది, అలాంటి వాళ్ళు ఒక డ్రోన్ తెచ్చుకొని దాని మీద ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులు అన్నమాట. ఆ డ్రోన్ ని వాళ్ళు కస్టమర్ హైర్డ్ బేస్ మీద రైతు సోదరులకు ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం వరకు ఉపాధి అనేది పొందవచ్చు.
1: ఉపాధి పొందవచ్చు. చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చివరగా మన రైతులు ఖరీఫ్ పంటకు సమాయత్తమైనటువంటి సందర్భంలో మరి ఈ ఎల్ నినో అనే ప్రభావం ఉంది, మనకు వర్షాలు రాకపోవచ్చు, వర్షాలు తక్కువ పడవచ్చు అనే మాట కూడా మనం వింటున్న సందర్భంలో మరి ఎటువంటి పంటలు రైతులు వేసుకోవాలి, ఆ వివరాలు ఏమైనా ఉంటే చివరగా తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి భూగర్భ జలాల సామర్థ్యం పెరిగింది. నీటి వనరుల కూడా మనకి పుష్కలంగా ఉండడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా వరి చేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే రైతు సోదరులు తక్కువ డ్యూరేషన్ పరిమితి గల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరిలో మనకి ఇప్పుడే అందుబాటులో ఉన్నాయి 120 రోజుల పంట కాలమైన తెలంగాణ సోనా అంటాం, RNR 15048. ఇందులో మనకి గ్లైసమిన్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము షుగర్ పేషెంట్స్ కూడా ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకాన్ని రైతు సోదరులు జూలైలో నారు పోసుకోవాలి, జూలై 15 తర్వాత. అదేవిధంగా ఇంకొకటి మనకి KNM 1638 కూనారం వరి 2 అంటాం. ఇటువంటి రకాలని తక్కువ డ్యూరేషన్ పరిమితి ఉండి మనకి కొంచెం తెగుళ్ళని తట్టుకునే రకాలను రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏ పంటలో కానీ కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉండి డ్రౌట్ రెసిస్టెన్స్ ఉన్న పంట రకాలను ఎంచుకోవాలి. మనకి కందిలో కూడా ఇక్రిసాటి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి 140 రోజులు 140 రోజుల పంట వ్యవధి ఉన్నాయి. అదేవిధంగా మనకి పల్లి కూడా గ్రౌండ్ నట్ కూడా మనకి నీటి సామర్థ్యం తక్కువ అవసరం పడుతుంది. మనకి ఇటువంటి వేరుశనగ కానీ, కంది కానీ, వరి కానీ ఇటువంటి పంటలను అనేవి మనము తక్కువ డ్యూరేషన్ ఉండి కొంచెం ఎండను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం.
1: చాలా చక్కగా రైతు ముంగిట్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వాటి యొక్క ప్రయోజనాలు గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు అర్చన గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీఎస్ రామగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

0: 2:45. ఇప్పుడు వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్, ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలైన కార్యక్రమాలని అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా రైతుల ప్రయోజనార్థం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాన్ని రూపొందించి, తద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ఏమిటి, దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి వంటి అనేక అంశాలని వివరించడానికి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే ఈ కార్యక్రమం ఏమిటి, దీన్ని ఏ ఉద్దేశంతో రూపొందించారో చెప్తారా?
3: మాన్య ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ సంవత్సరం నుంచే మనకి ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా మనకి ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు కొత్త కొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే రైతులకు అందుబాటులో ఉందో దాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడం, అలాగే వాళ్ళు పండించే పంటలు, ఆ ప్రాంతంలో వాళ్ళు పండించే పంటల్లో మెరుగైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవి శాస్త్రవేత్తల బృందాలు, అట్లాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏదైతే ఉన్నాయో ఈ అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు గాని, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు, వీరందరి బృందము ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు వెళ్లి ఈ కార్యక్రమం అనేది చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది మన ప్రధానమంత్రి గారి ఇదేంటంటే దాదాపుగా 1.5 కోట్ల మంది రైతుల్ని ఈ ప్రోగ్రాం ద్వారా డైరెక్ట్ గా రైతులతో మాట్లాడాలి. శాస్త్రవేత్తలు దాదాపుగా 700 జిల్లాల్లో ఇది అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో 2000 మంది మన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల బృందాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇది అసలు ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
2: మరి మన ప్రకాశం జిల్లాలో, మన ప్రాంతంలో ఈ కార్యక్రమ వివరాలు ఏ విధంగా ఉన్నాయండి?
3: మన జిల్లాలో, మన ప్రకాశం జిల్లాలో మనకి 29 మే నుంచి మనకి జూన్ 12 వరకు ప్రోగ్రామ్ షెడ్యూల్. దీనిలో భాగంగా మనకి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో ప్రతి సబ్ డివిజన్ కవర్ అయ్యే విధంగా ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మన కృషి విజ్ఞాన కేంద్రం దర్శి వారు నోడల్ వ్యవస్థగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
2: మరి ఈ కార్యక్రమం ద్వారా మన రైతులకు గానీ లేదా ప్రజలకు గానీ ప్రభుత్వ పథకాలు ఏవే అందుతున్నాయి వంటి అంశాల గురించి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారండి?
3: ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమం ద్వారా ఈ కృషి సంకల్ప అభియాన్లో మనము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానమయ్యి అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటిది మనకి ప్రధాన మంత్రి కిసాన్ యోజన, మనకి మీకు అందరికీ తెలిసిందే పిఎం కిసాన్ అంటారు దాన్ని. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెట్టుబడికి సహాయంగా 6,000 రూపాయలు అనేది ప్రతి రైతుకు అందజేస్తా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క కొంత మనీ దానికి కూడా జత చేసి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ రెండు కలిపి, కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా దానికి పేరు పెట్టారు. అతి త్వరలో ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుని కూడా ఫార్మర్ ఐడి అనేది ఒకటి మనకి ఎలా అయితే ఆధార్ ఉందో, అలాగే ప్రతి ఒక్క రైతు సంబంధించిన ఖాతా నెంబర్ని ఒక భూ ఆధార్ లాగా పరిగణించి వారికి కూడా ఈ 11 సంఖ్యల నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హులన్నమాట. అది అతి త్వరలో అది అమలు చేయబోతున్నాం. రెండోది, కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో మనకి ప్రతిష్టాత్మక ప్రోగ్రాము మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది మనకి బిందు సేద్యము, తుంపర సేద్యం ఇవన్నమాట. ఇవి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పథకం. దీంట్లో భాగంగా మనకి కొత్తగా ఈ సంవత్సరం నుంచి ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాలతో గుర్తించి రాయలసీమ జిల్లాలతో పాటుగా మనకి 10 ఎకరాల వరకు కూడా రైతులకు 90% రాయితీతోటి

0: ఈ బిందు సేద్య పరికరాలు ఇవ్వడానికి మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ దగ్గర ఓకే అయిపోయింది, జియో కూడా వచ్చింది. ఇప్పుడు త్వరలో ఆ యాప్ అనేది పూర్తయిన వెంటనే దీన్ని జూలై నెలలో అమల్లోకి తీసుకొచ్చేదానికి ఇచ్చేస్తున్నారు. దీని గురించి కూడా మనం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అట్లాగే దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ రైతులకి ఉచితంగా ఈ బిందు తుంపర సేద్య పరికరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు దీన్ని రైతులకు ఇంకా అందుబాటులోకి, ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకొక పథకం మనకి ఉద్యాన పంటల్ని బాగా ప్రోత్సహించాలి, ఎందుకంటే రైతుకి ఒక ఉన్న ఎకరా పొలంలో ఎక్కువ ఆదాయం తెచ్చే పంటలు ఉద్యాన పంటలు కాబట్టి వాటిని బాగా అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ అని చెప్పేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఇది కేంద్ర ప్రభుత్వం వారి పథకం అన్నమాట. దీనిలో భాగంగా మనకి పండ్ల తోటలు, అలాగే కూరగాయలు, హైబ్రిడ్ కూరగాయల పంటలు, అలాగే పూల తోటలు ఇవి వేసే రైతులకి ప్రోత్సాహకంగా మనము వారికి ప్రభుత్వం తరఫున రాయితీ వేయడం జరుగుతుంది. అది మనం కానీ చూసినట్లయితే పండ్ల తోటలు మనకి మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, అలాగే సపోటా, ఇతర మనకి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకి సీతాఫలం, నేరేడు, రేగు, చింత ఇలాంటి పంటలు వేసుకున్నందుకు ఆ రైతులకి మనము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక పథకం ఆల్రెడీ ఉంది. దాంట్లో ఏంటంటే 5 ఎకరాల లోపు పొలం ఉండి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ఉపాధి హామీ పథకం ద్వారా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తూ దాంట్లో వాడికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో, దాంట్లో అర్హత లేని రైతులు ఎవరైతే ఉంటారో ఉద్యాన శాఖ తరపు నుంచి మేము వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా ఏదైతేనేమి ఉద్యాన పంటలు ఎక్కువగా విస్తీర్ణం పెరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీంట్లో భాగంగానే మనకి నీటి కుంటలు, బోర్లలో నీళ్లు తక్కువగా వచ్చే ప్రాంతాల వారికి అనుగుణంగా ఈ ఫార్మ్ పాండ్స్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక షీట్ వేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి దానికి కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి 150,000 దాని ఒక ఖర్చు అవుతుందని, దాంట్లో 50% రాయితీ అంటే మనం 75,000 రైతుకి ఇస్తాం అన్నమాట. ఇది కూడా ఒక మంచి చక్కని పథకం, మన పశ్చిమ ప్రాంత ప్రకాశం రైతులకి చాలా ఉపయోగమైనటువంటి పథకం అన్నమాట. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం యంత్ర పరికరాలు కూడా ఇస్తున్నాము. యంత్ర పరికరాల్లో భాగంగా చిన్న ట్రాక్టర్లు, అట్లాగే సాళ్ల మధ్యలో సేద్యం చేసుకోవడానికి చిన్న పవర్ టిల్లర్లు, అట్లాగే పురుగు మందులు గానీ తెగులు మందులు ఇలాంటివి పిచికారీ చేసుకోవడానికి తైవాన్ స్ప్రేయర్లు, అట్లాగే ట్రాక్టర్కి అటాచ్డ్ గా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు, ఇవన్నీ కూడా మనకి 50% రాయితీలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందిస్తూ ఉన్నాము. ఇవి కాకుండా వ్యవసాయ శాఖలో కూడా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్తగా డ్రోన్లు, వికసిత్ కృషి సంకల్ప అభియాన్ భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ ప్రదర్శన అనేది చేపట్టడం జరుగుతూ ఉంది సార్. అక్కడ మనకి రైతులందరికీ చూపిస్తున్నాము ఈ డ్రోన్ ఎలా ఉపయోగించాలి, ఈ డ్రోన్ ద్వారా మనం మందులు పిచికారీ చేసినప్పుడు పంటల మీద అది ఎలా కవర్ అవుతుంది, ఎంత బాగా దానికి ఒక ఉపయోగం ఉంది, టైం ఎంత మనకి సేవ్ అవుతుంది, అట్లాగే నీళ్లు ఎంత సేవ్ అవుతున్నాయి, అది ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఇటువంటి అంశాలు వాళ్ళకి అక్కడ డెమో లాగా ప్రోగ్రాంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ అనేది మనం ప్రదర్శించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు మండలానికి ఒక డ్రోన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫేజ్ లో భాగంగా ఒక రైతుకి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు సర్టిఫై అయి ఉన్నారు. అలాంటి వారికి బ్యాంక్ లోన్ ఇప్పించేసి అది 10 లక్షల రూపాయలు దాని ఖర్చు అవుతుంది. దాంట్లో 80% వారికి లోన్ ఇప్పించి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% ప్రభుత్వ సబ్సిడీ పోతుంది. ఆ మిగిలిన 30% ఏదైతే ఉందో అది రైతులు నిదానంగా బ్యాంకుకి చెల్లించుకుంటూ దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దీనికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఎకరాకి 300 నుంచి 400 రూపాయలు తీసుకుని వారు ఈ డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికీ దాని యొక్క ప్రభావం గానీ దాని యొక్క రైతుల్లో స్పందన గానీ చాలా బాగుంది. ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా బాగా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నాము.
1: ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులు ఎంతమంది వెళ్తూ ఉంటారండి గ్రామాలకి?
0: ఈ కార్యక్రమంలో సార్ ఇప్పుడు ఒక శాస్త్రవేత్త, మన కేంద్రీయ పరిశోధన సంస్థలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త వస్తారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక శాస్త్రవేత్త వస్తారు, తర్వాత లోకల్ గా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి, అట్లాగే పశుసంవర్ధక అధికారి, వీరు ఖచ్చితంగా వీరు ప్రతి గ్రామంలో కూడా వారు పాల్గొని వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు వచ్చేసి వాళ్ళు ఈ రైతులు పండిస్తున్నటువంటి పంటల్లో పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, అట్లాగే వీటిలో ముందస్తు జాగ్రత్తలు, ఇంకా కొత్త సాంకేతికత ఏది అందుబాటులో ఉంది, ఆ పంటల్లో మంచి కొత్త రకాలు, వంగడాలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో

0: వాటి గురించి శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది.
1: మరి ఈ కార్యక్రమం పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన తెలుస్తుందండి?
0: ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే, ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ లో భాగంగా ఇవన్నీ మనం చెప్పిన తర్వాత రైతుల స్పందన కూడా అక్కడ మేము తీసుకుంటున్నాం సార్. 6 నుంచి 7 రైతులు రిటర్న్ గా ఫార్మ్స్ ద్వారా వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. అలాగే కొంతమంది రైతులకు అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాము. దాని ఏంటంటే, వారికి ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి వారికి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, వారికి ఏం కావాలి అనేది వారి ద్వారానే వీడియో రూపంలో దాన్ని రికార్డు చేసి పంపిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటుంది అనమాట, గ్రామాల్లో ఇంకా రైతులకి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమి వాళ్ళకి కావాలి అనేది అనుకుంటున్నారు. దాన్ని చేయడం, దీని పట్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేవలం మీరు ఏదో అధికారులు చెప్పేసి వెళ్ళిపోకుండా మా యొక్క అభిప్రాయం కూడా మేము గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్లేదానికి అవకాశం కల్పిస్తున్నారు సార్. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి రైతుల ద్వారా కూడా మంచి స్పందన వస్తుంది సార్ ఈ కార్యక్రమానికి.
1: మరి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ఈ కార్యక్రమంలో ఉన్న సాంకేతిక అంశాలు ఏంటంటే,
0: మనకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి అన్ని పథకాలు చెప్పే దాంట్లో భాగంగానే కొన్ని సాంకేతిక అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాము. దాంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడకం. ఇప్పుడు మనం వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగ, పిల్లి పెసర ఇటువంటి వారి రైతులకి మనం రాయితీలో ఈ విత్తనాలు ఇస్తున్నాము. ఈ తొలకరిలో వాటిని భూమిలో చల్లి 30 నుంచి 40 రోజుల వ్యవధిలో వాటిని భూమిలో కలియదనుకుంటే మనకి పశువుల ఎరువు వేసే అవసరం అనేది తగ్గిపోతుంది. భూమి కూడా మంచి సారవంతంగా తయారవుతుంది, నీళ్లను ఎక్కువగా ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, మంచి సారవంతంగా తయారవుతాయి కాబట్టి ముఖ్యంగా దాని గురించి అవగాహన కల్పిస్తున్నాము. అట్లాగే రెండోది, మనకి ఏదైతే ఎరువులు వినియోగం అనేది చాలా విచ్చలవిడిగా ఎక్కువగా రైతులు ఒకరిని చూసి ఒకరు ఆతృతతోటి ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయటం జరుగుతూ ఉంది. దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సబ్సిడీ రాయితీ అనేది చాలా అందించడం జరుగుతుంది. ప్రభుత్వం వాటి భారం తగ్గించుకోవడానికి ఈ జీవన ఎరువుల్ని ప్రోత్సహిస్తూ ఉంది. జీవన ఎరువులు అంటే మనకి భూమిలో ఆల్రెడీ నిక్షిప్తంగా నిల్వలు ఉన్నాయి. మనం వేసినటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఎరువులు, భాస్వరం కానీ, నత్రజని కానీ, పొటాష్ కానీ, అవి కొంత మొక్కకు ఉపయోగపడకుండా నిల్వ ఉన్నాయన్నమాట. ఈ జీవన ఎరువులు మనం కానీ భూమిలో మనం ఎక్కువ పెరిగేటట్టుగా చేస్తే బ్యాక్టీరియా తద్వారా ఆ భూమిలో ఉన్నటువంటి వాటిని కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి అన్నమాట. మనం వెయ్యాల్సింది తగ్గిపోద్ది. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయ అధికారులకి మాకు కూడా ఒక శిక్షణ కార్యక్రమం చేశారు. మేము ఈ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వాళ్ళకి దీని మీద అవగాహన అనేది పెంచబోతా ఉన్నాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక మిషన్ స్టార్ట్ చేసింది, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒకటి మొదలు పెట్టింది. సో దాన్ని కూడా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం, రైతుల్లోకి ఎక్కువగా తీసుకెళ్లడానికి ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది.
1: కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలని, అలాగే మన ప్రాంతంలో ఏ విధంగా అమలవుతున్నది అన్న తీరును కూడా వివరించారు ఎర్రగొండపాలెం ఉద్యానవన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హంసవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి తిరుమల

0: శ్రీవారి తారకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వేంకటేశాయ, భవ్యస్వరూపాయ నమో నమః. శుభ సాయం అంటూ చక్కగా అదిగో వెంకటనాథుడు అద్భుతమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ విశేష లావణ్యాలతో సమస్తమైనటువంటి విశ్వాన్ని అలరిస్తూ వస్తున్నటువంటి దివ్య క్షణాలలో రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు, భక్తులు గోవింద నామస్మరణ పూర్వకంగా తమ చెవులను రిక్కించి ఆ భగవంతుని యొక్క దివ్య ఘంటా నాదాలతో కూడిన విశేషాలకు తమ యొక్క హృదయాన్ని అర్పించి చక్కగా ఆ భగవంతుడిని సేవిస్తున్న సాయంకాల క్షణాలు. అదిగో కాలస్వరూపుడుగా భగవానుడు ఈ పరాభవనామ సంవత్సరం చక్కగా హైందవ సమయాన్ని అనుసరించి ఇప్పుడు ప్రస్తుతం 34:57 ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 సాగుతున్న ఈ శుభముహూర్తంలో అయ్యవారు, అందమైన అయ్యవారు అద్భుతమైనటువంటి కళాస్వరూపంగా సరస్వతి దివ్య మాతృ రూపంలో ప్రత్యక్షమై అడుగడుగు దండాలు అర్పించేటువంటి భక్తులను అలవోకగా అక్కున చేర్చుకునేటువంటి అద్భుత స్వరూపంతో అదిగో కదలి వస్తున్నాడు కడలి కన్యక హృదయాధినేత. అందమైనటువంటి ఈ సాయంకాల సమయంలో దేవదేవా మమ్మలను కాపాడు రక్షించు అంటూ ఉంటే అదిగో అమ్మవారి రూపంలో ప్రత్యక్షమైనాడు హంసవాహనం మీద అయ్యవారు. చతుర్దశ మహాలోక శరీరాం భక్తవత్సలాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ప్రోతాం చిచ్చక్తిమాశ్రయే అంటూ మహర్షులు ఆ భగవతిని, అంటే పరమాత్మలో ఒక భాగమైనటువంటి శక్తి రూపాన్ని చిచ్చక్తి స్వరూపంగా, జ్ఞానశక్తి స్వరూపంగా ఉపాసిస్తారు. అటువంటి జ్ఞానశక్తి స్వరూపమే 14 లోకాలే తన యొక్క శరీరంగా కలిగినటువంటిదై భక్త వాత్సల్యంతో బ్రహ్మగారు మొదలుకొని తోటకూర కాడ వరకు ఉండేటువంటి సమస్త ప్రాణులను కూడా వాళ్ళ లోపల తానే ఉంటూ లోపల బయట అంతా కూడా తానే అయి అలవోకగా విశ్వరూపంతో చక్కగా క్రీడిస్తూ ఉన్నారు. అందుకనే ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తినోర్జున అంటారు. సాక్షాత్తు భగవానుడు కృష్ణుడుగా ఆయన, ఎందుకంటే మొత్తం 14 లోకాలు కూడా ఎవరి యొక్క ప్రభావంతో ఎవరి యొక్క ఉదరంలో తిరుగుతోందో అటువంటి ఉదరంలో తిరుగుతున్నటువంటి విశ్వంభరుడు, విశ్వోదరుడు, విశ్వరూపుడు, విశ్వనాయకుడు, బ్రహ్మాండ నాయకుడుగా ఇక్కడ అద్భుతమైనటువంటి సప్తగిరి సుందర సార్వభౌముడుగా ఎవరినైతే కొలుస్తున్నారో రెండు రాష్ట్రాల ప్రజలుగా ఈనాడు అందరూ అనుకుంటున్నా మేమందరం ఒక్కటే సుమా భక్తులుగా భగవానునికని వాళ్ళు నిరూపిస్తూ తమ హృదయాలను ఎవరైతే ఆ పరమాత్మడికి అర్పిస్తున్నారో అటువంటి ఆ సమస్త భక్తులను కూడా అలవోకగా అలరించేటువంటి దేవదేవుడు అదిగో ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద అద్భుతమైనటువంటి రాజమాడ వీధులలో, పడమరమాడ వీధిలో చక్కగా ప్రవేశించి వసంత మండపం ముందు నుంచి కదులుతున్నటువంటి ఈ వైనాన్ని మనం చక్కగా కనులారా దర్శిస్తున్నాం. ప్రభో దేవదేవ మంగళనాయక మంగళస్వరూప అంటూ ఆయన్ను కీర్తిస్తున్నారు భక్తులు. ఒక్కసారి చూస్తుంటే చాలు, అందమైనటువంటి హంస అద్భుతమైనటువంటి బంగారు వన్నెతో బంగారు తామర తూడును అలవోకగా తన ముక్కున కరుచుకొని నల్లనయ్యను, నల్లని అయ్యవారిని తెల్ల గొడుగుల కింద చక్కగా విచ్చినటువంటి కన్నులతో, నల్లని అయ్యవారు తెల్లని కన్నులతో తెల్లని స్వరూపమైన జ్ఞానంగా తాను తన యొక్క రూపాన్ని ఈనాడు విశ్వానికి అందిస్తూ వస్తున్నాడు. అందుకనే ఆయన్ను కీర్తిస్తూ అంటారు పెద్దలు, దైవత దైవత మంగళ మంగళ పావన పావన కారణ

0: వెంకట భూధర మౌళి విభూషణ మాధవ భూధవ దేవ జయ భవా, మాధవ భూధవ దేవ జయ భవా. ప్రభు మాధవ రమాధవ భూదేవిని చక్కగా హృదయంలో పెట్టుకుని సాక్షాత్తు ఆ వరాహస్వరూపంగా తన యొక్క తొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి ప్రభు మీకు జయం కలుగుగాక అని ఆశీర్వదిస్తున్న సమయంలో అదిగో అందుకోండి స్వామి చలపతి గారు అద్భుతమైన ఆ అమ్మవారి విశేషాలను అలవోకగా అందించండి మన భక్తులందరికీ కూడా. గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. చాలా చక్కగా బ్రహ్మోత్సవ శోభను ఇప్పటి వరకు మీరు వర్ణించారు. స్వామివారు ఈ వెంకటాచల క్షేత్రంలో భక్తుల పాలిట తొంగు బంగారమై దివ్యమైన తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ బ్రహ్మోత్సవాలలో వైభవోపేతమైన దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే అని ఆ పరంధాముని దివ్యమైన స్వరూపాన్ని కీర్తిస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాషించేటటువంటి ఈ వెంకటాచల క్షేత్రం భూలోక వైకుంఠం నిత్యము కూడా ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కోసం నిరీక్షణ చేసేటటువంటి భక్త కోటితో గోవిందరామస్మరణతో పులకరించేటటువంటి తిరువీధులలో తాను బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఇవిటయ్యా స్వామివారి యొక్క వాహనం గరుత్మంతుడు కదా, స్వామివారు హంసను అనుగ్రహించి హంసవాహనాన్ని అధిరోహించారేమిటి అనంటే ఆయన పరబ్రహ్మ సర్వాధార సర్వసాక్షి సర్వాపేక్షియో అతిసుందర సర్వోత్తమశ్చ సర్వజ్ఞ సర్వస్వామీ చ సర్వదః సర్వశక్త అగ్నేయచర్య వ్యక్తో అవ్యక్త సనాతన శేషో అశేషశ్చ నిర్లిప్తో బ్రహ్మణ్య శాశ్వత శుభ అని అంటారు. సమస్త జగత్తుకు కూడా విశ్వమంతటికీ కూడా ఆధారమైనటువంటి విశ్వాధారుడవే, విశ్వమందు సర్వకార్యములకు కూడా సాక్షీభూతుడైనటువంటి వాడే, తమ అస్తిత్వానికి జీవరాశులన్నింటి చేత కూడా అపేక్షింపబడేటటువంటి పరంధాముడు ఆయన చక్కగా అత్యంత సుందరాకారుడై లోకమునకు ఆద్యంత శ్రేష్ఠుడై సమస్తమును కూడా సమగ్రంగా తెలిసినటువంటి జ్ఞానస్వరూపుడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ విశ్వమునకు అధిపతి అయినటువంటి వాడు కోరిన కోరికలన్నింటినీ కూడా అనుగ్రహింపజేయగలిగేటటువంటి వాడు సమస్త కార్యములను నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు అలాంటి ఆ పరమాత్మ ఆయన చేసేటటువంటి కార్యములు తెలుసుకోవడానికి వీలు లేనటువంటి వాడు ఇంద్రియములకు కనిపించనటువంటి వాడు అలాంటి ప్రాచీనుడమైనటువంటి ఆ స్వామి బ్రహ్మశబ్దం చేత పిలువబడేటటువంటి వాడు. ఆయన వాహనమేమిటయ్యా హంస. ఆ హంస వాహనాన్ని అధిరోహించినటువంటి పరబ్రహ్మ తిరువీధులలో చక్కగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని పొంది వీణాపాణి చేత ధరించినటువంటి ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి వాడుగా ఆశ్రయించినటువంటి వారి అందరినీ కూడా కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్ని అంటే సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తూ ఆయన ఈ తిరువీధులలో దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ప్రతి జీవికి కూడా లౌకికమైనటువంటి విషయ వాంఛలు మాత్రమే కాదు ఆధ్యాత్మికమైనటువంటి చింతన వైపు కూడా జీవితాన్ని మరల్చాలి, ఆధ్యాత్మిక దృష్టితో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని గ్రహించాలి అని చెప్పి అక్కడ పరమాత్మ యొక్క వైభవాన్నంతటినీ కూడా అంటే తమ యొక్క జీవితాలను ఆధ్యాత్మికం వైపు మరలించడానికి సార్థకం చేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహింపజేస్తున్నటువంటి పరంధాముడిగా తాను హంసవా

మహర్షి బృందములతో దివ్య శోభతో తిరువీధులన్నీ కూడా శోభిల్లుతూ ఉన్నాయి. తిరుమలేశుడు దివ్య తేజస్సుతో అలరారుతూ ఉన్నాడు. గజరాజులు, హయరాజులు, వృషభాలు భక్తి ప్రపత్తులతో సేవిస్తూ, భక్తి ప్రపత్తులతో చక్కటి సంకీర్తనలతో ఆ పరమాత్మను సేవిస్తూ ఉంటే, అక్కడ ఆ నృత్యముల మధ్య, గీతముల మధ్య, వాద్య విశేషముల మధ్య, భాజా భజంత్రీల నడుమ పరమహంస చక్కగా విహరిస్తూ

0: దర్శనభాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అలా స్వామివారు తన దివ్యమైనటువంటి దర్శనం చేత భక్తకోటి యొక్క అజ్ఞానాన్నంతటినీ కూడా తొలగింపజేస్తూ జ్ఞానమును అనుగ్రహింపజేసేటటువంటి విధంగా చక్కటి దర్శనాన్ని హంసవాహనం మీద అద్రోహిస్తూ ఉన్నాడు. అలాంటి హంసవాహన వైభవాన్ని చక్కగా మనం ప్రశాంత శర్మ గారి మాటల్లో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, ఆ వాహన విశేషాలన్నింటినీ కూడా మీరు చక్కగా తెలియజేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద.
1: కృతజ్ఞతలు వెంకటాచలపతి గారు. అదిగో అందమైనటువంటి అమ్మవారుగా కనబడుతున్న అయ్యవారు శ్రేష్టమైనటువంటి తన నూతి మీద చక్కగా దిద్దినటువంటి అద్భుతమైనటువంటి ఆ తిరునామంతో సాక్షాత్తు నాసాగ్రే నవమౌక్తికం అని అమ్మవారిని రూపంలో అయ్యవారిని కొరుస్తాడు కృష్ణుడుగా. అటువంటి కృష్ణుడు కృష్ణ ఆనంద స్వరూప అని ఆనందం జ్ఞానం ద్వారా వస్తుంది. ఆ జ్ఞానము సాక్షాత్తు ఇక్కడ సరస్వతి రూపంలో కనబడుతోంది. ఇప్పుడు చూడండి, అక్కడ హంస ఎప్పుడూ తెల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ విచిత్రం విశేషం, స్వర్ణమయమైనటువంటి రెక్కలతో కూడిన ముక్కుతో చక్కగా తామరతూడును పట్టుకున్నటువంటి అందమైన పక్షిగా హంస కనబడుతుంటే నల్లనయ్య అందమైనటువంటి తన యొక్క నుదుటి మీద చెక్కినటువంటి కస్తూరి నామంతో పైన కలికితురాయి కిందుగా వేలాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ రతనాల వరుసలు మెరుస్తూ ఉండగా మెడలో ధరించినటువంటి అందమైనటువంటి పరిమళ భరితమైన పుష్పాల సరాలు అద్భుతమైనటువంటి గజపుష్ప మాలల యొక్క విన్యాసం శ్రేష్టమైనటువంటి విద్యుత్ కాంతులలో మెరిసిపోతూ భక్తుల హృదయాలను తట్టి లేపుతూ ఉంది భగవంతుణ్ణి చూడమని. అలాగే తన దగ్గర తనను పిలుస్తూ తలుస్తూ కొలుస్తూ ఉన్న భక్తులను అలవోకగా అందంగా అక్కున చేర్చుకునేటువంటి అయ్యవారు అమ్మవారుగా కనబడుతున్నాడు. ఎలా ఉన్నారో చూడండి. మహర్షులు ఆమెను కీర్తిస్తూ సరస్వతీమాతను అంటారు, సువక్షోజ కుంభం సుధాపూర్ణ కుంభం ప్రసాదావలంబం ప్రపుణ్యావలంబం సదస్యందుబింబం సదానోష్టబింబం భజే శారదంబం అజస్రం మదంబం. భక్తులందరూ కూడా అరమోర్పు కన్నులలో అద్భుతమైనటువంటి ఆ సరస్వతీమాత మూర్తిని తమ హృదయంలో చక్కగా ధరిస్తున్నారు. అనేక రకాలైన రతనాలు పొదిగినటువంటి బంగారు వీణ మెట్లతో కూడి చక్కగా ఇక్కడ అమ్మవారు ఆ హంస వాహనం మీద ఉంటే ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక పరిమళాలు చక్కగా అమ్మవారి యొక్క స్వరూపం నుంచి వెదజల్లబడుతోంది. ఇక్కడ మనం మామూలుగా సరిగమల సప్తస్వరాలతో కూడినటువంటి ఒక వాద్య విశేషంగా మనం చూస్తాము వీణాను. ఇక్కడ వీణాపాణిగా అమ్మవారు ఉన్నారంటే దాని అర్థం ఏమిటంటే జ్ఞానమైనటువంటి దాని యొక్క సహాయంతో యోగశాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్క జీవి యొక్క వెన్నెముక వీణగా చెప్పబడతారు. ఆ వెన్నెముకలో ఉండేటువంటి వరుసలో ఆ సాగిపోతున్నటువంటి ఆ యొక్క చిచ్చక్తి జ్ఞానశక్తి యొక్క ప్రభావం శ్రేష్టమైనటువంటి పరమాత్మను దర్శించేటువంటి ఫలితాన్ని అందిస్తుంది. ఆ అందించేటువంటి దానికి సంకేతంగా అమ్మవారు అద్భుతమైనటువంటి వీణను తన యొక్క సాంకేతికమైన రూపంలో ఆధ్యాత్మిక సాంకేతిక రూపంలో ధరించి ఉన్నారు. అలాగే హంస, ఆ హంసను అధిరోహించి వస్తోంది అంటే హంస అనేటువంటి మాటకు హంస హంస పరమ హంస సోహం హంస సోహం హంస అంటుంది చక్కగా నమక చమకాలతో కూడినటువంటి వేదభాగం. ఏమంటే సాక్షాత్తు జ్ఞానమే ఇక్కడ సరస్వతి అనే మాటకు అర్థం జ్ఞానస్వరూపిణి అని అర్థం. అందుకనే చిచ్చక్తి అని కూడా అంటారు. అందుకనే లలితా సహస్రనామంలో అమ్మవారిని చక్కగా కీర్తిస్తూ అమ్మా నిన్ను ఏమని కీర్తించమంటావు, మొత్తం శక్తి, శక్తి గూడుగడితే విశ్వంగా మారుతుంది, విశ్వం మళ్ళా శక్తిలో లయిస్తుంది, ఇంతగా ఉన్న ఆ శక్తికి ఆకారం లేదు, ఆకారం లేనటువంటి శక్తి జ్ఞాన రూపంలో ప్రతి ఒక్క శరీరంలో ఉంది, ఆ బయటికి కనబడదు జ్ఞానం కానీ ఆ జ్ఞానానికి అన్ని కనబడుతుంది, మొత్తం విశ్వమంతా కూడా చూస్తున్నటువంటి జ్ఞానం, తనకు ఆకారం లేదు, నిరాకారమైన జ్ఞానం సాకారమైనటువంటి ప్రపంచాన్ని దర్శిస్తోంది, దాన్ని చూపిస్తూ ఇక్కడ సోహం భావం అని చక్కగా వేదం చెబుతారు. హంస హంస పరమ హంస, అందుకనే పరమ

0: అనేటువంటి మాటతో హంసపక్షికి ఉన్నటువంటి గొప్పతనాన్ని చెబుతారు. హంస అనేది ఒక బాతులాగా ఉండే పక్షి అని కొన్ని చోట్ల చెబుతారు, కానీ అది ఆకారం మాత్రమే. అది అయితే హంసకు బాతుకు ఉండే తేడా ఏమిటి అంటే, హంస అనేది పాలను నీళ్లను వేరే చేసేటువంటి శక్తి కలిగినటువంటిది. అటువంటి అందుకనే ఇక్కడ విశ్వరూపంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్న పరమాత్మను దర్శించే శక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక వేత్తను పరమహంస అంటారు. అందుకనే మనం రామకృష్ణ పరమహంస మొదలైన వారి యొక్క పేర్లలో వింటున్నాం పరమహంస శబ్దం. అటువంటి పరమహంస శబ్దాన్ని ఇక్కడ హంస అంటే ప్రాణశక్తి అని అర్థం. ప్రాణశక్తితో నిండినటువంటి సమస్త విశ్వము జ్ఞానరూపంతో ఇక్కడ ప్రకాశిస్తోంది. అలా ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానశక్తి యొక్క ఆరాధనే ఈనాడు ఇప్పుడు ఈ క్షణంలో మనం అందరం చేస్తూ చూస్తూ ఆనందిస్తున్నటువంటి ఈ సరస్వతి వాహన సేవ అంటే హంస వాహన సేవ. జ్ఞానవాహనం జ్ఞానానికి సంకేతం హంస. అటువంటి హంస మీద సాక్షాత్తు ఆ పరమాత్మ ఇక్కడ మనకు సగుణ సాకార రూపంలో సప్తగిరి సుందర సార్వభౌముడిగా అది కూడా దివ్యమైన చిచ్చక్తి రూపంలో ఇక్కడ వస్తున్నాడు. అందుకనే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడ ఆత్మిక అంటూ చక్కగా విశ్వ లలితా సహస్రనామం కీర్తిస్తుంది. అటువంటి అనేక విశేషాలతో కూడిన అద్భుత వైభవ విశేషాన్ని మనం చక్కగా అందుకుందాం. స్వామి చలపతి స్వామి వారు అందుకోండి.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. చక్కటి హంసమంత్ర వైభవాన్ని మీరు ఇప్పటి వరకు మాకు అందించారు. హంసమంత్రము అనేటటువంటిది యోగ శాస్త్రంలో చాలా చక్కగా వివరిస్తూ అంటారు, హకారేతి బహిర్యాతి సకారేణ విషేత్ పునః హంస హంసేత్యమం మంత్రం జీవో జపతి సర్వదా. మీరు చెప్పినటువంటి ఆ హంస మంత్ర వైభవాన్ని ఇంకొద్దిగా వివరణకు వెడితే, ప్రతినిత్యము కూడా జీవుడు తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఆ జీవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే హంస మంత్రంగా చెప్పబడింది అని అంటారు. ఎలాగయ్యా అనంటే, హకారేణ బహిర్యాతి, శ్వాసను మనం బయటకు వదులుతున్నప్పుడు అది హకారముతో వచ్చినటువంటి, హకారాన్ని ఉచ్చరిస్తే వచ్చినటువంటి శబ్దంలాగా హకారముతో శ్వాసను బయటకు వదులుతామట. అలాగే సకారముతో శ్వాసను లోపలికి తీసుకుంటూ ఉంటాం. అలా సకారముతో శ్వాసను తీసుకుంటూ ఎల్లప్పుడూ కూడా జీవుడు సోహం అనేటటువంటి మంత్రమును శ్వాస ప్రశ్వాసలతో నిరంతరము కూడా జపిస్తూ ఉంటాడు అని శ్వాస విధానాన్ని చెబుతారు. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసములకన్నింటికీ కూడా కారకుడైనటువంటి వాడెవడయ్యా అనంటే, హంసవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ప్రాణములకు ఆధారభూతుడైనటువంటి ఆ పరంధాముని యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతూ ఉంటాయి. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎలా ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఎలా జరుగుతూ ఉంటాయి, ఈ సోహం మంత్ర జపమేమిటి అనంటే, మానవుడు రోజుకు 21,600 పర్యాయములు తన యొక్క శ్వాస ప్రక్రియను జరుపుతాడు అని అంటారు. అనగా హంస మంత్రాన్ని 21,600 సార్లు ఆయన జపం చేస్తూ ఉంటాడు ప్రతి మానవుడు కూడా. ఇదే హంసతత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ హంసతత్వము అనేటటువంటిది మానవుని యొక్క సకల నాడుల్లో కూడా ఈ హంస కళ అనేటటువంటిది నిండి ఉంటుంది. ఇక్కడ హ అనేటటువంటిది ప్రత్యేగాత్మ కళగా చెబితే, స అనేటటువంటిది ప్రకృతిగా, అలాగే విసర్గ ఉన్నటువంటి అంటే ఈ రెండింటినీ కలిపేటటువంటి బిందువు మధ్యలో చేరగా హంస అనేటటువంటి స్వరూపము. కనుక శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు కూడా అందులో ప్రధానంగా ఇడా పింగళ సుషుమ్న అనేటటువంటి 3 నాడులున్నాయి. అందులో బాహ్య ఇడా పింగళ నాడుల్లో జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏవైతే ఉన్నాయో అక్కడ హంస సంచారము అనేటటువంటిది ఏర్పడి అది అంతరమైనటువంటి ఇడా పింగళ నాడుల ద్వారా సుషుమ్నను చేరి హంస కళలు అనేటటువంటి పేరున మూలాధారాది చక్రాలను తాకుతుంది. అక్కడ ఆ మూలాధారమునందు కూడా ఏ ఏ అధిష్టానానికి ఎంతెంత జపం అనేటటువంటిది కూడా మహర్షులు మనకు చెబుతూ అంటారు. మూలాధారంలో గణపతికి 600, స్వాధిష్టాన చక్రమునందు బ్రహ్మకు 6,000, మణిపూరకమునందు విష్ణువులకు 6,000, అనాహత చక్రమునందు రుద్రునికి 6,000, విశుద్ధ చక్రమందు మహేశ్వరునికి 1,000, ఆజ్ఞాచక్రమునందు సదాశివునికి 1,000, సహస్రారమునందు గురుమూర్తికి 1,000 హంసల జపము అని చెప్పి వెరసి 21,600 జపములు నిరంతరము కూడా హంసలు అవి అర్పణమవుతూ ఉంటాయి అని అంటారు. ఇలా ఆయా చక్రముల స్థానముల వద్ద హంస కళలు చేరి అవి స్పర్శలు చేస్తూ ఉంటాయి అని అన్నారు. ఈ శ్వాసప్రియ శ్వాస క్రియ అప్రయత్నంగా క్రమబద్ధంగా జరుగుతూ ఉంటుంది.

0: అలాంటి ఆ శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు సు అనేటటువంటి శబ్దము, శ్వాసను విడిచేటప్పుడు హమ్ అన్నటువంటి శబ్దము, ఈ సోహం భావనతో జరిగేటటువంటి హంసమంత్రం కనుక హంస శబ్దానికి ప్రాణము అని అర్థము. అలా ఈ శ్వాసను తీల్చుకున్నప్పుడు హకారము సకారములు అనేటటువంటి హంసమంత్రము సోహం భావనతో జ్ఞానమును తద్వారా మోక్షమును కూడా కలిగింపజేస్తాయి అని ఆ హంసమంత్ర వైభవాన్నంతటిని కూడా చాలా చక్కగా చెప్పారు. అలా హంసవాహనారూఢుడై ధవళ వస్త్రకాంతితో ప్రకాశిస్తున్నటువంటి స్వామి తిరువీధులలో తన చల్లని చూపులతో ఆశ్రయించినటువంటి భక్తకోటి యొక్క రజో తమో గుణాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ తిరువీధులలో వీణాపాణి అయి సరస్వతీదేవి స్వరూపంగా కుంభావ సరస్వతిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. జ్ఞానప్రదాత అయినటువంటి పరమాత్మ జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి అధిదేవత, అలాగే శరీరంలో ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానములకు వివేకానికి స్థానం ఏమిటయ్యానంటే ఆ మెదడు. ఆ మెదడు అలాగే దానికి అమరి ఉన్నటువంటి వెన్నుపామును తెలియజేస్తున్నటువంటి విధంగా ఇప్పుడే మనం తెలుసుకున్నాం ఆ వీణ యొక్క తంత్రులు, వీణ యొక్క మెట్లు, అలాగే అవి వెన్నుపాముతో ఉన్నటువంటి సంబంధము. అలా ఆ వీణను చేతధరించినటువంటి స్వామి వీణ యొక్క ఆ స్వరూపాన్ని, అంటే మన యొక్క మెదడు నుంచి వెన్ను వరకు ఉన్నటువంటి స్వరూపం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా వీణ స్వరూపం, వీణ చివరి భాగం ఆ వెన్నుపాముకు చివరిలో ఉన్నటువంటి కుండలీ శక్తిని సూచించేటటువంటి విధంగా ఉంటుంది. అలాంటి తత్వాన్ని ప్రకటింపజేస్తూ చక్కగా చేత వీణను ధరించి హంసవాహనారూఢుడై స్వచ్ఛమైనటువంటి మనస్సుతో సోహం భావనతో తనను ఆశ్రయించినటువంటి వారికి తన యొక్క కటాక్షం అనుగ్రహింపజేస్తానని ప్రకటింపజేస్తూ తిరువీధులలో వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నారు. అలాంటి వాహన సేవా విశేషాలను ప్రశాంత శర్మ గారి మాటల్లో మనం మరిన్ని తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ సరస్వతీశ్వరూపాయ నమో నమః. అదిగో అందమైనటువంటి అమ్మవారిగా వస్తున్న అయ్యవారి ఎదురుకుండా చక్కగా నెమలి ఈకలతో కూడినటువంటి విశేషాలను ధరించిన కళాకారులు అద్భుతంగా ఆహ్వానం పలుకుతూ ఉత్తరమాడ వీధిలో సాగుతున్నటువంటి స్వామివారి యొక్క దివ్య కళా వైభవాన్ని తాము దర్శిస్తూ, కళ అంటే అంశానర్థం, పరమాత్మ షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుడుగా ఆకాశంలో నుంచి కళలను, అంశాలను, కాంతిని అనేక రూపాలలో ఇస్తూ ఉన్నాడు. అలాగే పగటిపూట సూర్య రూపంలో ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క వైభవం. అటువంటి వైభవానికి కాణాచిగా ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన తిరుమల గిరి శిఖరాల మీద ఉన్నటువంటి ఆ అద్భుతమైన మణి వెంకటగిరి శిఖర శిరోమణి, ఆ సాక్షాత్తు అదిగో నాయకమణిగా వెలుగుతున్నటువంటి అద్భుతమైన మణి మా వెంకట శిరోమణి. అటువంటి స్వామి అందుకనే ఆయన్ని కీర్తిస్తూ ఆరంభంలోనే అంటారు, శ్రీహంసే సుఖమాసీనం శ్రీయపతి మజం విభుం క్షీరవత్ పుణ్యమాధృత్య రక్షకం తం భయామ్యహం. ఇది హంసలో ఉండేటువంటి లక్షణం. ఏమిటయ్యా హంస గొప్పదనము అంటే, పాలు నీళ్లు కలిపి రెండు గన దాని ముందు పెడితే పాలను మాత్రమే పీల్చి నీళ్లను వదిలేసే స్వభావం హంసదట. ఇక్కడ ఈ వెంకటగిరి మీద ఉన్నటువంటి వెంకట హంస, ఈయన కూడా హంసే. ఈయన ఏం చేస్తున్నాడట, అదే అంటున్నాడు, హంస వాహనం మీద ఉన్నటువంటి మా శ్రీయప్పతి రమారమణి యొక్క అందమైనటువంటి భర్తగా ఉన్నవాడు ఎవరంటున్నామో, ఆయనకు అసలు పుట్టుకే లేదయ్యా. అజం విభుం అంతటా కూడా ఆక్రమించి ఉన్నాడు. అయితే ఈయనేం చేస్తాడయ్యా, హంస అంటే మీరు ఆపన్ చేస్తున్నారు, ఈయనేం చేస్తాడంటే భక్తులలో ఉండేటువంటి పుణ్య పాపాలనే రెండు, పాలు నీళ్లు కలిసినట్టుగా కలిసిపోయిన పుణ్యపాపాలను వేరు చేసి పుణ్యం మాత్రం తాను స్వీకరించి చక్కగా పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను హంస వదిలేసినట్టుగా పాపాలను తాను ధ్వంసం చేసి పేరులోనే దాచుకున్నాడు వెంకటుడు అని. వేమ్మంటే పాపము, కట అంటే దాన్ని నాశనం చేసేవాడు అని. కాబట్టి పాపాన్ని నాశనం చేసి పుణ్యమలైన దాన్ని తీసుకొని పుణ్యఫలాలను భక్తులకు ఇస్తున్నాడయ్యా, అదే మా వెంకట హంస చేసే పని అంటారు. అటువంటి ఆ వెంకట నాయకుడు ఆయన్ను అద్భుతంగా వర్ణిస్తూ పొంగిపోతాడండి మా అన్నమయ్య. ఏమంటే విశ్వమనేటువంటి దాన్ని చాలా గొప్పదైనటువంటి విషయం.

0: విశేషంగా వర్ణిస్తూ అంటాడు, దిబ్బలు వెట్టు చూతేలి నది దివో ఉబ్బు నీటిపై ఒక హంస, దిబ్బలు వెట్టు చుదేలి నదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, అనువున్న కమల విహారమే నిలవై ఒనరి ఉన్నదిది ఒక హంస, మణియడి జీవుల మానస సరసుల ఉనికినున్నదిది ఒక హంస, పాలు నీరు వేర్పరిచి పాలలో ఓలలాడనిది ఒక హంస, పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నదిది ఒక హంస, తడవి రోమరంధ్రంగుల గుడ్లను ఉడుగగా పొదిగనొక హంస, పడు వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిది ఒక హంస. ఆయన్ను హంస స్వరూపుడుగా వర్ణిస్తూ అద్భుతమైనటువంటి తన చాకచక్య నైపుణ్యాన్ని చూపిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ఏమంటే సమస్తమైన విశ్వము కూడా అదిగో వెంకటగిరినాథుడుగా ఉండేటువంటి హంస పెట్టినటువంటి గుడ్లండి, దాన్ని చక్కగా పొదిగి అద్భుతమైనటువంటి ఈ వెంకటగిరి మీద అన్నిటినీ కూడా సమీక్ష చేస్తూ ఉన్నాడు. హంస స్వరూపంతో ఉన్నటువంటి ఆ మహానుభావుడు, అదిగో సమస్తమైన జీవుల మనస్సుల మనో సరస్సు మానస సరస్సులు అంటారు. హంసలు ఎక్కడుంటాయంటే మానస సరస్సులో హిమాలయాల్లో ఉంటుందన్నాడు. మరి ఈ హంస ఎక్కడుందయ్యా అంటే భక్తుల మనస్సులనేటువంటి సరస్సులలో విహరిస్తున్నటువంటి ఈ వెంకటగిరి హంస, అదిగో అద్భుతమైనటువంటి తన యొక్క కన్నులను విచ్చి సుందర దరహాస వదనార విందంతో అక్కున చేర్చుకుంటూ ఆశీర్వదిస్తున్నాడు ఈ అందమైనటువంటి క్షణాలను. అటువంటి వెంకట నాయకుడుగా కనబడే ఆ వెంకట సరస్వతి హంసను ఉపాసిస్తాం, ఆరాధిస్తాం, ఆనందిస్తాం, అనుభవిస్తాం. మన కష్టాలన్నీ కూడా పక్కకు తొలగిపోయేటట్టు చెయ్యమని వెళ్ళగొడుగుల కింద ఉన్న నల్లనయ్యను చక్కగా ప్రార్థించి అద్భుతమైనటువంటి సరస్వతీ మాతగా ఆమెను ఆరాధిస్తాం. ఇదే మనం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కృత్యమని పెద్దల మాట. అదిగో మదగజాలు మోరలెత్తి చక్కగా ధీంకార నాదాలతో చక్కగా ఆయనను ఆహ్వానం పలుకుతుండగా అటువంటి ఏనుగుల ముందర సాగుతున్నటువంటి కళాస్వరూపాలు, అనేక మంది కళాకారులు తమ చేతిలో ఉన్నటువంటి కోలాట ధ్వనులతో అందమైన అయ్యవారి చరిత్రలు అనేక జానపద గాన రూపాలలో చక్కగా గానం చేస్తూ ఉండగా, అనేక విధాలుగా రాజరిక టీవీతో శక్తోపచార భక్తోపచార రాజోపచార విశేషాలను ఇదిగో స్వీకరించడానికి నేను సన్నద్ధంగా ఉన్నానని వెళ్ళగొడుగుల కింద నల్లనయ్య ఇక్కడ అమ్మవారుగా చెబుతూ ఉన్నాడు. అలా చెబుతూ కదిలి వస్తూ ఉన్నాడు. వరాహస్వామి ఆలయం దగ్గరగా తాను కదిలి వస్తున్నటువంటి ఈ శుభక్షణాలలో సమస్తమైన భక్తులు కూడా ఆయనను దర్శిస్తూ ఉండగా అందమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని కనులారా దర్శించి మురిసిపోతున్నారు సమస్త భక్తులు. ఇటువంటి ఆ భక్తులు అనుభవిస్తున్న ఆనందం కోట్లాది శ్రోతల రూపంలో ఉన్నటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాల్లోకి తాను వెంకటగిరినాథుడుగా అదిగో తెల్లగొడుగుల కింద ఉన్న నల్లని దేవుడు అలాగా వచ్చి కూర్చుంటున్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి చంద్రుడు తన కళలతో ఆనందాన్ని విశ్వానికి పంచిచ్చినట్టుగా అద్భుతమైన తన ఆనంద స్వరూపాన్ని ఇస్తున్నాడు ఆనంద నిలయుడు. అటువంటి ఆనంద నిలయుడిని సేవిద్దాం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకట చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సమీక్ష వింటారు. పఠనం

0: శ్రీమతి కంభంపాటి లక్ష్మీ ప్రసన్న.
1: రాష్ట శాసనసభ సమావేశాలు బుధవారం 7వ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. 3 రోజుల విరామం తర్వాత సభ ప్రారంభం కాగా ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రులు అజరుద్దీన్, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలిచ్చారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్ మాట్లాడుతూ, జిల్లాలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాగజ్ నగర్లోని మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో రెగ్యులర్ సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. హైదరాబాద్ స్టడీ సర్కిల్లో 776 మంది వివిధ విభాగాల్లో ఉన్నారని మంత్రి అజరుద్దీన్ వివరించారు. కాగజ్ నగర్ నియోజకవర్గంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థల స్థితిగతులపై సమీక్ష నిర్వహించాలని బీజేపీ సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కోరారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తరపున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమాధానమిస్తూ, మహాలక్ష్మి పథకంతో పాటు వికలాంగులు, జర్నలిస్టుల రాయితీకి సంబంధించి ప్రభుత్వం క్రమం తప్పకుండా ఆర్టీసీకి చెల్లింపులు చేస్తోందని తెలిపారు. బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సులకు చెల్లించాల్సిన అద్దె బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే ఆర్టీసీ గొప్ప రవాణా సంస్థ అని ఆయన పేర్కొంటూ, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పదవీ విరమణ చేసిన ఆర్టీసీ కార్మికులకు 1000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, వీటిని తక్షణమే విడుదల చేయాలని పాయల్ శంకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినంత మాత్రాన సరిపోదని, విద్యార్థులకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. పరిగి నియోజకవర్గంలో సమీకృత రెవెన్యూ కాంప్లెక్స్, ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆదిలాబాద్లో పాత కలెక్టరేట్ భవనం కూలిపోయిందని, కొత్త భవనం అసంపూర్తిగా ఆగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కొత్త కలెక్టరేట్ భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. షాద్నగర్ నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. చేవెళ్లలో ఆర్డీఓ కార్యాలయాన్ని పూర్తి చేయాలని, సమీకృత కార్యాలయాల కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సభ్యులు కాలే యాదయ్య కోరారు. రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలతో పాటు పలుచోట్ల మండల కార్యాలయాలకు ప్రభుత్వం మొదటి విడతగా 640 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆర్మూర్లో ఆర్డీఓ ఆఫీసును త్వరలో మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ను వీలైనంత త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బిందు, తుంపర సేద్యం కోసం 200 కోట్ల రూపాయలు, ఆయిల్ పామ్ సాగుకు 260 కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన పేర్కొంటూ, పంటల మార్పిడిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక సభ 22A పై స్వల్పకాలిక చర్చ చేపట్టింది. బడాబాబుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను 22A జాబితాలో చేర్చాలని బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోర్సెనిక్ ఆడిట్ను బహిర్గతం చేయాలని, భూముల అక్రమ లావాదేవీలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఐడీఏఎల్ భూములను స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మహేశ్వరరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అంటేనే మాయాజాలమని సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. నిషేధిత భూముల జాబితాలో జరిగిన పొరపాట్లను సాంకేతిక తప్పుగా తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. భూభారతిలో ఉన్న 100,000 ఎకరాల ప్రైవేటు భూములను నిర్ణీత గడువులోగా ప్రభుత్వం బయటకు తీయాలని కూనంనేని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 22A అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. భూమితో కమ్యూనిస్టులది పేగుబంధమని కూనంనేని అన్నారు. నిజాం ఆస్తులు, భూములు, భూదాన్ భూములు, దేవాదాయ అసైన్డ్ భూములు, చెరువులు, కుంటలు, ఎనిమీ ప్రాపర్టీ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రభుత్వం వెలికి తీయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో బౌన్సర్ల రాజ్యం సాగుతోందని కూనంనేని ఆరోపించారు. ఒక్క బౌన్సర్ కనిపించినా అది ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన స్పష్టం చేశారు. ధరణిలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ సభ్యులు వీర్లపల్లి శంకర్ కోరారు. అక్రమంగా భూములు తీసుకున్న వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు, రైతులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 22A పై స్వల్పకాలిక చర్చలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

0: మాట్లాడారు. రాష్ట్రంలోని పేదలు, రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలు కష్టపడి సంపాదించుకున్న ఇళ్ల స్థలాలు ఇబ్బందుల్లో పడకుండా సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 22A భూముల వ్యవహారంలో గతంలో కూడా పొరపాటున చేరిన భూములను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధరణి పేరిట భారీ భూదోపిడీ జరిగిందని సీఎం ఆరోపించారు. అసెంబ్లీ వద్ద పోలీసులు మహిళలను కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని సీఎం విమర్శించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకే వారిని స్పీకర్ బహిష్కరించారని స్పష్టం చేశారు. ధరణి అనే భూతమే తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అటవీ, అసైన్డ్, దేవాదాయ తదితర విభాగాలకు సంబంధించి 98 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇందులో నుంచి ఇంచు భూమి కూడా తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సాంకేతిక పొరపాటుతో సమస్య తీవ్రతరమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 22A సంబంధించిన సమస్యల్లో 12 అంశాలను తాము గుర్తించినట్లు ముఖ్యమంత్రి అన్నారు. 22A చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చారన్నారు. 22A నిషేధిత భూములు చేర్చాలన్న దానిపై నిర్దిష్ట విధానంతో ముందుకు వెళ్తామని సీఎం తెలిపారు. ఈ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలంటూ ప్రభుత్వానికి కేసీఆర్ లేఖ రాయాలని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావుకు సీఎం సవాల్ విసిరారు. 3.77 లక్షల ఎకరాల ప్రైవేటు వ్యక్తుల భూములు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని పేద దళితులకు పంచిపెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
1: అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది.
2: మీరు ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సమీక్ష విన్నారు. పట్టణం శ్రీమతి కంభంపాటి లక్ష్మీ ప్రసన్న. ఈనాటి శాసనసభ సమావేశాల సమీక్ష ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

చిత్రసీమ సినిమా పాటలు. మాంగళ్యబలం చిత్రం కోసం కె జమునారాణి పాడిన శ్రీశ్రీ గీతం, సంగీతం మాస్టర్ వేణు.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది ఈ రాత్రి 10 గంటలకు. చిత్రగీతాల తర్వాత శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రం కోసం పిఠాపురం బృందం ఆలపించిన ఆత్రేయ గీతం సంగీతం పెండ్యాల.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఈ ప్రసారంలో రాత్రి 10:45 పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45, వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార సంధ్యా కే సాత్ మే ప్రియాంక అరోడా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. మృదంగం సహకారం శ్రీ పి జయభాస్కర్, కంజీర శ్రీ కె శ్యామ్కుమార్. బేగడ రాగంలో చతురస్ర త్రిపుట తాళం సమానమా సభాపతే సదాశివా.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిను వాద్యం విన్నారు. మృదంగం సహకారం శ్రీ పిజే భాస్కర్, కంజీర శ్రీ కె శ్యామ్కుమార్. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు. ముందుగా ఆత్మీయుల చిత్రం కోసం ఘంటశాల గానం చేసిన కొసరాజు గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

పొరుగువాడు బాగుపడితే పొరుగువాడికు క్రోషం. ఈ గందర గోళ వెండి విత్తర చూపులేండి, నువ్వే దిగి రాకుంటే శమ కోర్సిక గోవింద గోవిందా గోవిందా అఫ్ కోర్స్ ఏడు.

0: మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కొండిశెట్టి రామారావు సాహిత్యానికి మాస్టర్ వేణు, సంగీతాన్ని సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. చిత్రం దానధర్మాలు.

తర్వాత మహామంత్రి తిమ్మరుసు ఈ చిత్రం కోసం పి సుశీల, ఎస్ వరలక్ష్మి పాడిన పింగళి నాగేంద్రరావు గీతం, సంగీతం పెండ్యాల.

చివరిగా పెళ్లి చేసి చూడు, ఈ చిత్రం కోసం పి లీలా పాడిన పాట, సాహిత్యం పింగళి నాగేంద్రరావు, సంగీతం ఘంటసాల.

0: investigation in this regard. Special NIA court at Jagdalpur in Chhattisgarh's Bastar district today sentenced all 10 convicts to death in the 2013 Jhelum Valley Maoist attack case. The convicts have been given 30 days to appeal against the verdict in the High Court. On 25th of May in 2013, 27 people, including several senior Congress leaders, were killed and 35 others were injured in Maoist attack in Jhelum Valley in Bastar district. BJP will run a month-long nationwide Seva Sankalp Abhiyan from tomorrow to mark Prime Minister Narendra Modi's birthday. With a focus on highlighting his commitment to public service and encouraging people, particularly the youth, to undertake acts of service. The campaign will also mark 25 years of Mr. Modi taking oath as the Chief Minister of Gujarat on October 7, 2001. The party will organize various activities under the campaign, keeping in focus the spirit of service associated with Prime Minister Modi's personality. The Prime Minister's birthday tomorrow will be observed as Seva Divas and blood donation camps will be organized across the country. Veteran actor of Kannada cinema Anant Nag will be conferred the prestigious Dada Saheb Phalke Award for 2024 for his outstanding contribution to the Indian cinema. The Information and Broadcasting Ministry made the announcement today. The award will be presented at the 72nd National Film Award ceremony on 22nd of this month at Kevadia in Gujarat. The Delhi government has approved the construction of a 250-bed super speciality cum trauma block at Guru Tegh Bahadur Hospital in Dilshad Garden of Delhi. This decision was taken at a cabinet meeting chaired by Chief Minister Rekha Gupta in New Delhi. The Chief Minister said that the project will cost over 244 crore rupees and the block will be constructed under Phase 4 of the Pradhan Mantri Swasthya Suraksha Yojana. It will have 250 beds, 48 specialist OPD rooms and 9 modern operation theatres. In men's cricket, India will play the final match of the 3-match T20 International Series against Afghanistan at the Arun Jaitley Stadium in Delhi tomorrow. The match will begin at 7:30 p.m. Indian Standard Time. India have already secured the series with convincing wins in the first 2 matches. And that is the end of this news bulletin.
1: Akashwani Hyderabad Kendram. Repu Prasaram Karuna Karyakramala Vivaralu. ఆరు గంటల 10 నిమిషాలకు వేద పఠనం గావిస్తారు. శ్రీ హర్ష ఆచార్యులు. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో సాంప్రదాయ కీర్తనలు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు. ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి అంజయ్య గారు అందించే వివరాలు వినవచ్చు. 7 గంటలకు కరీంనగర్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ హెచ్ సంపత్ కుమార్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి లైవ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన పాము కాటు జాగ్రత్తలు, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ కె వెంకట యాదవ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శేషాచారి గారి గానం ప్రసారమవుతుంది. 9:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సింహవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె చిత్రవాణి గారి వైలిన్ వాద్యం ఉంటుంది. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సంగీతమిత్ర మంజుదార్ గారి గజల్స్ వినవచ్చు. యువవాణి ఆంగ్ల కార్యక్రమం రేపు మధ్యాహ్నం 12:10, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి ప్రముఖ రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవి గారి కాలాతీత వ్యక్తులు నవలా పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి అనురాధ తీర్థాల. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ఇక సాయంత్రం 5:03

జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరెపల్లి కౌసల్య బృందం ఆలపించిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇక రేపు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, లిల్లిపూల సాగులో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జహ్రా సల్మా గారు అందించే వివరాలు వినవచ్చు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 వికసిత భారత్, జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 8:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముత్యపు పందిరిపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీవైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 మధుర గీతాలు. రేపు ఉదయం 10:03 పెళ్ళైపోయింది, హైదరాబాద్ శ్రీ సర్వేశ్వర నాట్య మండలి వారు సమర్పించు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ డి నాగేశ్వరరావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:15 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.